శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ మాసం 26వ తారీఖు శుక్రవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 49 సెకండ్లు. శుభోదయం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవి కీర్తనలు నాట్య కలం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: బిస్మిల్లాహ్ రహమాన్ రహీం. ఇస్లాంలో పాటించవలసిన 5 విధులను ఈమాన్ అని అంటారు. ఇవి: 1, ఒక అల్లానే ఆరాధించాలి. హజరత్ మొహమ్మద్ రసూలు అల్లా యొక్క దాసుడు మరియు ప్రవక్త. 2, రోజూ 5 పూటలు నమాజ్ చేయాలి. 3, రంజాన్ నెలలో రోజా అనగా ఉపవాసం పాటించాలి. 4, జకాత్ అనగా దానం చెల్లించడము. 5, శక్తి స్తోమతులు ఉన్నవారు హజ్ అనగా మక్కా యాత్ర చేయడము. వీటిలో 3వ నియమమైన నమాజ్ ఒక విశ్వాసి అయిన ముస్లిం జీవితంలో ప్రత్యేకంగా కానవచ్చే మొట్టమొదటి అంశము. నమాజ్ విశ్వాసి జీవితంలో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నది. జీవుడి సంబంధాన్ని దేవుడితో పటిష్టపరిచే ఒకే ఒక రాజమార్గము నమాజ్. ఇది చీకటి అలుముకున్న బ్రతుకులో వెలుగు నింపుతుంది. సంఘర్షణమయ జీవన ఘడియల్లో ప్రశాంతతను వెదజల్లుతుంది. నిరాశాజనక వాతావరణంలో ఆశాకిరణాన్ని విలసిల్లజేస్తుంది. ఒక్క మాటలో, నమాజ్ విశ్వాస జీవితానికి ఊపిరి. నమాజ్ను స్థాపించండి. నిస్సందేహంగా నమాజ్ నిర్ణీత వేళల్లో విశ్వాసులు విధిగా పాటించవలసిన ధర్మం అని ఖురాన్లో ఆదేశించబడి ఉన్నది. దివ్య ఖురాన్లో పలుచోట్ల నమాజ్ ప్రసక్తి వచ్చినప్పుడల్లా దాన్ని స్థాపించండి అన్న పదజాలమునే వచ్చింది. స్థాపించడం అంటే వినయంగా విధేయతగా నమాజ్ చేయండి అని మనం అర్థం చేసుకోవాలి. ఇందుకు 4 ముఖ్య పనులు చేయాల్సి ఉంటుంది. 1, నమాజు పట్ల ప్రగాఢమైన ఆపేక్ష కోరిక ఉండాలి. 2, 5 పూటల క్రమం తప్పకుండా మస్జిద్లో సామూహికంగా నమాజులో పాల్గొనాలి. 3, నమాజ్నకు సంబంధించిన విషయాల పట్ల సరైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. 4, నమాజులో పఠించ

0: చెబడే మాటలకు అర్థం కూడా తెలిసి ఉండాలి. నమాజ్ చేయడానికి ముందు శరీరము, ధరించిన దుస్తులు, నమాజ్ చేసే స్థలము పరిశుద్ధంగా ఉండాలి. నమాజ్ ప్రాజ్ఞులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులకు రేయింబవళ్ళు 5 వేళ్ల విధిగా నిర్దేశింపబడినది. 7 ఏళ్ళు నిండగానే బాలబాలికలకు నమాజ్ తప్పనిసరిగా నిర్ణయింపబడినది. నమాజ్ వేళైనప్పుడు దాన్ని సూచించినందుకు మువజీన్ ఇచ్చే పిలుపు లేక ప్రకటనను అజాం అని అంటారు. ఇది అరబీ భాషలో బిగ్గరగా చేయబడుతుంది. నమాజ్ పద్ధతిలో అతి ముఖ్యమైనది. ప్రపంచంలో ఏ భూభాగంలో ఉన్నవారైనా సరే నమాజ్ చేసేవారు దైవ గృహమైన మక్కాలోని కాబా వైపు అభిముఖులై ఉండాలి. పవిత్ర ఖురాన్లో నమాజ్ గురించి కొన్ని ప్రశస్తమైన గుణాలు తెలియజేయబడి ఉన్నాయి. అందులో మొదటిది, నమాజ్ కంటి చూపు వంటిది, మరి నమాజ్ చేయనివాడు అంధుడు. 2వది, నమాజ్ దేదీప్యమానము, అంటే నమాజ్ చేయనివాడు చీకట్లో తచ్చాడుతున్నాడు. 3వది, నమాజ్ నీడ వంటిది, అంటే నమాజ్ చేయనివాడు మండుటెండలో మాడుతూ ఉంటాడు. 4వది, నమాజ్ జీవం వంటిది, నమాజ్ చేయనివాడు జీవచ్చం లాంటివాడు. ఆద్యంతం ఆరాధనలోకి వెళ్ళా నమాజ్ ఉత్తమమైనదని చెప్పవచ్చు. విశ్వ ప్రభు అయిన అల్లాహ్ తన ఆరాధన కొరకే మనల్ని సృష్టించాడని కూడా ఖురాన్లో చెప్పబడి ఉన్నది. ఆరాధన అంటే ప్రభు ఎదుట వినయ విధేయతలకు భంగం కలిగించే పనులన్నింటినీ త్యజించి ఏకాగ్రత చిత్తంతో నిలబడము. అంతకుమించి రుకు స్థితిలోను, ఇంకా అంతకంటే మించి తలను నేలకు వాల్చి నిస్సహాయతను, అశక్తతను వెల్లడించడంలో నమాజ్లో తప్ప ఏ ఆరాధనలోనూ లేదు. నమాజ్లో మనం గుర్తించుకోవాల్సింది దేవుని యొక్క ఏకత్వము మరియు ప్రవక్త. ఈ రెండు ఇస్లాంకు మూల పునాదులు. వీటికి సంబంధించిన ప్రణవనామమే లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదర్ రసూలిల్లాహి.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ షేక్ అమీర్. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు ఆకాశవాణి తిరుపతి కేంద్రం పొలం కబుర్లు విందాం. పొలం కబుర్లు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో సస్యరక్షణ పరికరాల ఎంపికలు, మెలుకవలు, నేల సారాన్ని కాపాడే పచ్చి రొట్టె పంటల సాగు, అట్లే సాగునీరు సద్వినియోగానికి ఆరుతడి పంటల సాగు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

సస్యరక్షణ పరికరాల ఎంపికలో మెలకువలు అన్న విషయానికి వస్తే, పంటలపై వచ్చే చీడపీడల నివారణకు రైతన్నలు విరివిగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా పురుగు మరియు తెగుళ్ల మందులు వాడుతూ ఉన్నారు. ఈ మందులు బాగా పనిచేయాలంటే సరైన పద్ధతిలో పిచికారీ చేయడమే మార్గం. దీనికి మంచి సమర్థవంతమైన పిచికారీ యంత్రాలు రైతన్నలు వాడాలి. మనకి ఈరోజు మార్కెట్లోనే గాక వ్యవసాయ శాఖ వారు కూడా విరివిగా సస్యరక్షణ పరికరాలను సరఫరా చేస్తూ ఉన్నారు. కానీ ఏ విధమైన పిచికారీ యంత్రాన్ని ఎంపిక చేసుకోవాలి అనేది చాలా విషయాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎంపికలో మెలకువల విషయానికి వస్తే, ఎత్తైన ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద పిచికారీ యంత్రాలు వాడటం కష్టం. అటువంటి ప్రాంతాల్లో చేతితో కానీ చిన్న యంత్రంతో కానీ పనిచేసే నాప్సాస్ స్ప్రేయర్ వాడాలి. ట్రాక్టర్తో పనిచేసే యంత్రం కొనుగోలు చేయాల్సి వస్తే లేదా వాడాల్సి వస్తే పంట వరుసల మధ్య దూరం ట్రాక్టర్ తిరగడానికి ఖాళీ ప్రదేశం చూసుకోవాలి. గుబురుగా ఉండే చెట్లు, పొదలు, తక్కువ ఎత్తు పెరిగే పండ్ల తోటల్లో కాలుతో పనిచేసే పిచికారీ యంత్రం వాడాలి. పిచికారీ చేయాల్సిన రసాయనం పొడి రూపంలో

నుండి నీటి ఎద్దడి ఉన్నట్లయితే డస్టర్ను ఉపయోగించాలి. కానీ దీనితో పాకుతున్న పురుగులు మాత్రమే నశించాలి. ఎగిరే పురుగులకు ద్రవ రూపంలో రసాయనాలు వాడాలి కాబట్టి హై లేదా లో వాల్యూమ్ స్ప్రేయర్లను వాడాలి. కూలీల ఖర్చు దృష్టిలో ఉంచుకొని తక్కువ కూలీలు అవసరమయ్యే పరికరాలు ఎంచుకోవాలి. ఎవరైనా సులభంగా ఉపయోగించుకునేటట్లు వాడాలి. యంత్రంలో తక్కువ కదిలే భాగాలున్న వాటిని ఎంచుకుంటే వాటి అరుగుదల తక్కువగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి. నాణ్యమైన కంపెనీల నుండి మాత్రమే పిచికారీ పరికరాలను కొనాలి. కొనే పరికరానికి సంబంధించిన విడిభాగాలు సమీప ప్రాంతాల్లో దొరుకుతున్నాయో లేదో రైతన్నలు తెలుసుకోవాలి. కొనుగోలు చేస్తున్న పరికరం తక్కువ బరువు, ఎక్కువ దృఢత్వం కలిగి ఉండాలి. తక్కువ విద్యుత్, తక్కువ కూలీలు, తక్కువ రసాయనాలతో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే పరికరాలను కొనుగోలు చేయాలి. సులభమైన అమరిక కలిగి సునాయాసంగా శుభ్రపరచుకునేటట్లు, ఎక్కువ కాలం మన్నికగా ఉండేటట్లు పరికరం ఉండాలి. అందుబాటులో రిపేరు చేసే మనుషులు ఉండాలి. కొన్ని పరికరాలను మనమే సులభంగా రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి రైతన్నలు ఇప్పుడు చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని మంచి సస్యరక్షణ పిచికారీ యంత్రాన్ని ఎంపిక చేసుకొని సమర్థవంతంగా చీడపీడలను నివారించుకోగలరని ఆశిద్దాం. ఇక నేల సారాన్ని కాపాడే పచ్చిరొట్ట పంటల సాగు అన్న విషయానికి వస్తే, పచ్చిరొట్ట ఎరువులు భూసారాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడమే గాక నేల కోతను అరికడతాయి. వీటి వాడకం వల్ల భూభౌతిక స్థితి మెరుగుపడుతుంది. పచ్చిరొట్ట ఎరువులను రెండు విధాలుగా వేయవచ్చు. ఎరువు కోసం పచ్చిరొట్ట పంటను ప్రత్యేకంగా పెంచి పూత దశలో ఆ పైరును పొలంలో కలయిదున్నాలి. వీటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు. రెండో పద్ధతిలో కాలువ గట్లు, చెరువు గట్లు, బంజరు భూముల్లో పెరిగే చెట్ల ఆకులు కొమ్మలు తెచ్చి పొలంలో వేసి కలయిదున్నుతారు. వీటిని పచ్చి ఆకు ఎరువులు అంటారు. పచ్చిరొట్ట పైర్లకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, తక్కువ సమయంలో త్వరగా పెరిగి ఎక్కువ ఆకులు, పచ్చి కాండం కలిగి ఉండాలి. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వేర్లు మృదువుగా రసపూరితంగా ఉండి త్వరగా కుళ్ళే స్వభావం కలిగి ఉండాలి. అన్ని రకాల నేలలు, శీతోష్ణ స్థితి, నీటి ఎద్దడి తట్టుకునేలా ఉండాలి. పైరు త్వరగా పెరిగి కలుపును నివారించగలగాలి. సాధ్యమైనంత వరకు పుష్పజాతికి చెందినవై ఉండాలి. విత్తనం చౌకగా, విరివిగా లభించేదై ఉండాలి. పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల భూమికి తగిన సేంద్రియ పదార్థం లభిస్తుంది. లెగ్యూమ్ జాతి పైర్లు గాలిలోని నత్రజని స్థిరీకరిస్తాయి. భూమి తేమను నిలుపుకోవడమే గాక గాలి ప్రసరణ కూడా మెరుగవుతుంది. నేల కోత అరికట్టి ఉష్ణోగ్రత అదుపులో ఉంచుతాయి. కొన్ని పచ్చిరొట్ట పైర్లు పశువులకు మేతగా కూడా ఉపయోగపడతాయి. వరి మాగనుల్లో వరి నాటే ముందు పచ్చిరొట్ట పైర్లు పెంచడం వల్ల కలుపు పెరగకుండా నివారించవచ్చు. పచ్చిరొట్ట కుళ్ళినప్పుడు విడుదలయ్యే ఆమ్లాల ద్వారా నేల క్షారత తగ్గి నేలలోని భాస్వరం ఎక్కువగా మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. పచ్చిరొట్ట ఎరువులు నేలలో కలయిదున్న తర్వాత అవి కుళ్ళడానికి నీరు చాలా అవసరం. 7 నుండి 10 రోజుల పాటు నీరు నిల్వగట్టి పచ్చిరొట్ట కలయిదున్ని బాగా మురగనివ్వాలి. పచ్చిరొట్ట పంటల సాగుకు వ్యవసాయ శాఖ జనుము, జీలుగ విత్తనాలను 75% రాయితీపై సరఫరా చేస్తూ పచ్చిరొట్ట పైర్ల విస్తృత సాగును ప్రోత్సహిస్తూ ఉంది. ఇక సాగునీరు సద్వినియోగానికి ఆరుతడి పంటల సాగు అన్న విషయానికి వస్తే, వ్యవసాయంలో అధిక ఉత్పత్తి సాధించాలంటే నీటి వసతి చాలా అవసరం. కాబట్టి నీటి అవసరం ఎక్కువగా ఉన్న వరి లాంటి పంటలు పండించే బదులు సమర్థవంతంగా ఆరుతడి పంటలు పండించి సమాజానికి కూడా ఎంతో మేలు చేసినట్లే. నిజానికి ఇటీవల వడ్ల ధరల్లో కూడా చాలా హెచ్చుతగ్గులు గమనిస్తూ ఉన్నాం. అందువల్ల విలువైన నీటిని వరికి వాడి ధర గిట్టుబాటు కాకపోవడం కంటే లాభసాటి ఆరుతడి పండించుకోవడం చాలా అవసరం. బీన్స్, గోరుచిక్కుడు లాంటివి తక్కువ నీటితో ఎక్కువ లాభాన్ని ఇచ్చేవి. మార్కెట్ అనుకూలించినప్పుడు ఇతర కూరగాయ పంటలన్నీ రైతన్నలకు వేల రూపాయలు లాభాలు సంపాదించి పెడతాయి. తక్కువ రోజుల్లో పంటకు వచ్చే బంగాళదుంప, చిలకడదుంప, కంద, పెండలం, క్యారెట్ కూడా లాభసాటి ఆరుతడి పంటలే. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి ఆరుతడి పంటలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సోయా చిక్కుడు కూడా తక్కువ రోజుల్లో మంచి లాభాలను ఇచ్చే పంట. మొక్కజొన్న కూడా మంచి ఆరుతడి పంటే. నువ్వులు, ఆముదం వంటి ఆరుతడి పంటలు కూడా రైతన్నకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి.

0: ఇక తృణధాన్యాలైన సజ్జ, రాగి, జొన్న పంటలు ఆరుతడి పంటలుగా మంచి లాభాలను ఇస్తాయి. వరి స్థానంలో ఆరుతడి పంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి పంటలు పండించినప్పుడు పశువుల మేత ఉత్పత్తుల్లో కూడా ఎంతో పెరుగుదల ఉంటుంది. వరుసగా 3-4 సంవత్సరాలు పలు కోతలు తీసుకునే పశుగ్రాసాలు పెంచడం వల్ల పాడి పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతుంది. వారికున్న కొద్దిపాటి నీటి వనరులతో ఆరుతడి పంటలు పండించదలుచుకుంటే చవిటి నెలలా కాదా అన్న విషయాన్ని గమనించుకోవాలి. వేరుశనగ, ఉల్లి, ఆలు, మొక్కజొన్న వంటి పంటలు చవుడు పరిస్థితులను మాత్రం తట్టుకోలేవు. అందువల్ల చవుడు భూముల్లో తట్టుకునే బీట్రూట్, పాలకూర వంటివి పండించుకోవచ్చు. కాబట్టి నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి ఆరుతడి పంటల సాగు తప్పనిసరి. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించాలనే ధ్యేయంతో రైతన్నలు ఆరుతడి పంటల సాగు చేయాలి.
1: పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమంలో జీవన ఎరువుల ఉపయోగాలు గురించి రాస్ కర్కంబాడి కేవీకే ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ జి సురేష్ గారి ప్రసంగం ప్రసారం చేస్తాం ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమంలో.

ఈరోజు సాయంత్రం 6:30 ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఆల్ ఇండియా 15th ర్యాంకర్ మాస్టర్ హర్షిత్తో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1,00,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వోద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి 1,00,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వోద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము.

0: ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్ వన్ గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100కి 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
1: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, డబ్లింజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్ట్రాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియచేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీసు శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈగల అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్ళదత్తున్నాయనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి

చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:25. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో శతవసంత సాహితీ మంజీరాలు, నార్లగారి కొత్తగడ నాటిక గురించి రావేల సాంబశివరావు గారి ప్రసంగం వ్యాసం మీరు వింటారు. ప్రసంగం చదివేవారు శ్రీ పి పద్మజ. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మాతక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ దినోత్సవం ఈ సందర్భంగా కొన్ని వివరాలు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ గుణశేఖర్ చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9:00 చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం, ఈ అంతర్జాతీయ దినోత్సవం దీనిపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అతిథి శ్రీ కె ఫకీరప్ప, ఐపీఎస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు మొదలవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 12:05 ఆంగ్లంలో వార్తలు.

ఢిల్లీ నుండి. వార్తల తర్వాత విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు. ఈరోజు 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. తర్వాత 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఈరోజు 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు, ఆ తర్వాత హింసకు గురైన బాధితులకు మద్దతుగా ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేశాం. ఆ దినం గురించి కొన్ని కార్యక్రమాలు, కొన్ని వివరాలు వింటాం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ఉంటుంది. 6:05

0: పరిస్థితులకు ఈ బాధితులకు మద్దతుగా ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేసాం. ఆ దినం గురించి కొన్ని కార్యక్రమాలు, కొన్ని వివరాలు వింటాం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. ఈరోజు సాయంత్రం 6:30 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 15th ర్యాంకర్ మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పల్లెసీమల కార్యక్రమం. ఇందులో జీవన ఎరువుల ఉపయోగాల గురించి రాస్ కర్కంబాడి కేవీకే ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ జి సురేష్ గారితో పరిచయ కార్యక్రమం. 7:45 వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 9:30 ఏకచిత్ర గానం, 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. సమయం 7:05 తెలుగులో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అంటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ది, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్దిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత పోటీతత్వంతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్దతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య

0: పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ, భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom, where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier.
0: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటించారు. రాజధాని కరకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్జ్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కరకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలి వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్

0: 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5,000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1,500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో శతవసంత సాహితీ మంజీరాలు, నార్లగారి కొత్తగాడ నాటిక గురించి రావెల సాంబశివరావు గారి ప్రసంగం వ్యాసం చదువుతారో

0: శ్రీమతి పి పద్మజ.
1: నార్లవారి నాటికలన్నీ ఒక సంపుటిగా ప్రచురించబడినాయి. కొత్తగడ్డ నార్లవారి 16 ఏకాంక నాటికల సంపుటి. ద్వితీయ ముద్రణలోనూ అది మార్పులకు చేర్పులకు లోనయ్యింది. ప్రథమ ముద్రణలో ఉన్న జీవజ్వాల అనే నాటికను తగ్గించి ఆశాపాశం అనే దానిని చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ 16 ఏకాంకికలలో కొత్తగడ్డ ఒకటి. అదే సంపుటికి కూడా పేరుగా నిలిచింది. ఇందులో ప్లాట్లు అప్పటికి అన్నీ కొత్తవే, అన్నీ కొత్తగడ్డలే. ఎక్కువ భాగం రైతు బిడ్డలకు చెందినవే. ఏకాంకికలు ఒక మాదిరి రచయితకైతే అంకెకురావు. సాంప్రదాయపు పద్యనాటకాల తళుకు వెళుకుల్ని తట్టుకొని నిలబడాలంటే ఏకాంకికకు ఎంతటి చేవ కావాలి? భావనాపటిమ, సన్నివేశ బలం, సంభాషణా చాతుర్యం, నాటకీయత, ఒకదానితో ఒకటి పోటీ పడితే గాని నాటిక రక్తి కట్టదు. ఇన్ని ఉన్నా శ్రోత గాని, పాఠకుడు గాని, ప్రేక్షకుడు గాని మడికట్టుకున్నవాడైతే ఇక ఆ నాటిక తాత వేసుకున్న తాంబూలమే, కేవలం ఉబుసుపోకకే ఉపకరిస్తుంది. నాటికలు మారుతున్న సమాజాన్నో విలువలనో పట్టి చూపెడుతూ సందేశాత్మకంగా నిలదొక్కుకోగలగాలంటే రచయితకు అది కత్తిమీద సామే. కొత్తగడ్డ నాటికల సంపుటిలో నార్లవారి పనితనం కనిపిస్తుంది, చిత్తశుద్ధి కనిపిస్తుంది, సునిశిత హాస్యం తొంగిచూస్తుంది. పాతది అంతా రోతగాను ఎంచలేదు, కేవలం కొత్తదనాన్నే కావాలన్నది లేదు. వస్తున్న మార్పుల్ని పట్టిచూపుతూ మంచిని ఎంచుకునే సత్తాని పాఠకుడికో ప్రేక్షకుడికో అందించటమే ఈయన పని. ఈయన దెబ్బకు ప్రారంధం గింగిరాలు తిరుగుతుంది, శకున పక్షి కుక్కిన పేనవుతుంది, ఇంటి గుట్టు బట్టల బయలవుతుంది, దొరల వేషంలోని దొంగలు దొరికిపోతారు. ఈయన సరసం మోసకారులకు భంగపాటు, భావకవికి ఊపిరి సెలపని చక్కలిగిలి. ఈయన చూసిన చూపుకి ఇంటి గుట్టు బట్టబయలవుతుంది, బడాయి రాజకీయాల బండారం బయటపడుతుంది, అనుమానాలు పటాపంచలవుతాయి, ఆశాపాశాలకు తావుండదు. ఈయన నాటికల్లో హేతువు హాస్యం, జోడుగుర్రాల స్వారే, ఆలోచనలు ఆనాటి సామాజిక అవసరాలు. వాడుక భాషకు ఈయన వ్యాసాలే కాదు, నాటికలు బాగా పుష్టినిచ్చి చదివేవాళ్లకు గాని చూసేవాళ్లకు గాని ఎంతో సంతుష్టిని సమకూర్చాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. పల్లెపట్టులకు ఆటపట్టైన ఆంధ్రదేశంలో పల్లెవాసులకు వారి జీవితాన్ని రంగస్థలం మీద చూసుకోవడం ఎంత చిత్రంగా కనిపించేదో. నాటికలన్నిటినీ విపులంగా విశ్లేషించడం ఇచ్చిన సమయంలో కుదిరే పని కాదు. అట్లని అన్ని నాటికల్ని సంక్షిప్తంగానైనా పరామర్శించకుండా ఉండడం మర్యాదైన పని కాదు. పైపంట నాటిక రైతు బ్రతుకుకు ప్రతీక. పైపంట ప్రతి ఏడూ రైతును ఊరిస్తుందే కాని కమిషన్దారులకు మాత్రం అర్ధంతరపు సిరినిస్తుంది. మంట్లో మానెడు, ఇంట్లో పుట్టెడు, ఒక్కోసారి మాట వరకే మిగులుతుంది. మంట్లో మానెడు మొలకెత్తకుండానే పోతాయి, మొలకెత్తిన చీడపీడలు. ఎవడికెంత గుర్రొచ్చినా మాటిచ్చి తప్పని రైతుకు మిగిలేది అప్పుల ఊబేగా. అప్పు పెట్టిన కాడి నుంచి అడ్డమైనవాడు అమలు చేస్తాడు. పండించే వరకే పంట అతనిది. పంట చేతికి రాగానే గద్దలు తన్నుకుపోయినట్లు చేతిలో దాన్ని చేతిలో నుంచే తన్నుకుపోతారయ్యే. మామూళ్ల ముడుపులు తప్పని రైతుకిది మామూలే. నలుగురికి పెట్టిందే మిగిలేది అనేది రైతు సిద్ధాంతం. ఇక విషాదాంత నాటిక ప్రారంధంలోకి తొంగిచూస్తే క్షురకర్మకు కూడా శుభముహూర్తం. ఒక పట్టాన కుదరని లక్ష్మయ్య, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఓపలేని ఇల్లాలు మాణిక్యమ్మ. ఎవరి ప్రారంధాన్ని ఎవరు తప్పిస్తారు? అంతా బ్రహ్మలిఖితం. ఎవరి గీతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అతడంటే ఈ మెట్ట వేదాంతమే నా కొంప తీస్తున్నది అని ఆమె వాపోతుంది. ఆపద ముంచుకొచ్చినప్పుడు అనాపైసలు లెక్కయ్యేదాయా వాళ్ళ ఆయనలాగా. కూతురుకు జబ్బు చేస్తే పట్నం నుంచి వచ్చిన కొడుకు కృష్ణమూర్తి డాక్టర్ను తెచ్చినా ప్రయోజనం కలగలేదు. కూతురు పోయిన దుఃఖం కంటే ఏం చేస్తాం ప్రారంధం అనుకోవడమే ముఖ్యం ఆ ఇంటాయనకు. దాంపత్యం నాటికలో చదువుకున్న భర్త, చదువురాని భార్య అనే రెండు పాత్రలున్న స్వీడిష్ రచయిత

స్ట్రిండ్బర్గ్ వలె ఒక పాత్రతోనే మాట్లాడించి రక్తి కట్టిస్తారు నార్ల. భర్త ఎదురుగా ఉన్నప్పుడు అర్థం కాని అసూయతో కాగిపోయి, ఆయన లేనప్పుడు జాలిపడే ఆమె స్వభావానికి కారణమేమిటి? దాంపత్యం సజావుగా సాగేందుకు చదువు అడ్డం నిలుస్తుందా? అదేమోలేగాని నార్ల ఆమె నోట పలికించిన పలుకులు విని స్త్రీ సమస్యల్ని కేవలం స్త్రీలే అర్థం చేసుకోగలరనే విషయాన్ని సమర్థించలేం. మాట మాటకు ఒక సామెత వదులుతూ ఇళ్లమ్మట పడి కూర నారా పెరుగు మజ్జిగ పోగేసుకుంటూ తిరిగే సీతాపతి ఓ శకున పక్షి. అటువంటి వాళ్ల సామెతల వల్ల ఒక్కొక్కసారి అవతలి వాళ్ళు ఎంతటి దుఃఖాన్ని పొందుతారో వాళ్ళు గ్రహించలేరు. అర్థం మీద శ్రద్ధ నిలుపక జాసంతా సామెత మీద నిలిపే వాళ్లను ఓ ఆట పట్టిస్తారు నార్ల శకున పక్షి నాటికలో. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాల్లో పనితెమలక చిరుబురులు, ఒకళ్లపై ఒకళ్లకు విసుకు. కానీ ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే విసుకును విసిరేసి అంతా సర్దుబాటే. ప్రేమల పంపకమే పల్లె జీవితంలోని బొమ్మాబొరుసే నార్ల తీర్చిదిద్దిన ఏకాంకిక వెలుగునీడలు. కొత్తగడ్డ నాటికలో సగం ఎగతాళి, సగం ఆర్థిక శాస్త్రం. మాటకారి తాత మాటలు సరిగా రాని మనుమడితో శ్రీరాముని దయచేతను అనే పద్యం పలికించాలని చూస్తే నార్లవారు పనిగట్టుకుని చీకొట్టిస్తారు. మనుమడు పద్యాలొద్దు కథలే కావాలని ముండికెత్తితే తాతకు తప్పేదేముంది? కాకి మాంసం ముక్క కథ చెప్పసాగాడు. మనవడి సందేహాలు ఒక తాతతో ఏమీ ఎందరి తాతలు దిగొచ్చినా తీర్చగలిగేవి కావు. సరే ఆవలిస్తూ కూడా చిటికలు వేస్తూ రామసంకీర్తనలో మునిగి తేలే తాతను ఆయన భార్య తటాలున సంసార లంపటంలోకి లాగుతూ ఉంటుంది. ఆయన కొడుకుకు కొత్తగడ్డ మీద మమకారం, ఆయనకు మాత్రం తరతరాలుగా సంక్రమించిన గడ్డమీదే. ఈ విషయంలో కొడుకునైనా వదులుకునేందుకు సిద్ధపడ్డాడు, కానీ అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు మనవడి కోసం తాతకు కొత్తగడ్డ వైపుకు పయనమవ్వక తప్పలేదు. ఉన్న 6 ఎకరాలు అప్పుల కింద, పిల్లవాడి చదువుల కింద అమ్మివేసింది కాక డబ్బు చాలక పిల్లవాడు ఎక్కడేమి ఇబ్బంది పడతాడోనని పాలు పెరుగు అమ్మి పిడకలు చేసి ఏకులు ఒడికి కూలికి దంచి ఒక పూట తిని ఒక పూట పస్తుండి తల్లి డబ్బులు పంపితే దర్జాలు వెలగబెట్టే కొడుకుల్ని ద్రోహులుగా తేల్చుతారు నార్ల ద్రోహం అనే ఏకాంకికలో. ఏకాభిప్రాయం అనే ఏకాంకిక పల్లెటూరి పంచాయతీ రాజకీయాల బండారాన్ని బయటపెడుతుంది. ఇరువర్గాలకు అన్నీ భేదాభిప్రాయాలే. ఒక వర్గానికి చెందినవారైనా ఇద్దరూ ఒకే అభిప్రాయాన్ని ప్రకటించేందుకు ఒకే మాటను వాడరు. కానీ వాళ్లందరూ మధ్యవర్తులే. మంచివాళ్లని సుంటల కింద జమకట్టడంలో ఏకాభిప్రాయులే. ఇందులో సంభాషణలు సరికొత్త తరహాలు నడుస్తాయి. వెంకట్రామయ్య పల్లెటూరి రైతు, సత్యనారాయణ అతని అల్లుడు. పత్రికా ఆఫీసులో పని, బీఏ వరకు చదివాడు. అయినా అల్లుడి కంటే మామే 2 ఆకులు ఎక్కువ చదివినట్లు తెలివితో చూస్తే. సత్యనారాయణ ఉద్యోగం ఊడింది. అయినా సత్యనారాయణ అతని భార్య పట్నంలో కాపురం పెట్టాలని ఎత్తిన ఎత్తును వెంకట్రామయ్య చిత్తు చేయడమే భంగపాటు నాటిక. వస్తాడే మా బావ అంటూ కలలుగనే కన్నెపిల్ల సుందరి, ఆమెపై సినిమా పాటల ప్రభావం అధికం. డబ్బు పోగేసుకుని బంధుత్వాన్ని దూరం చేసుకునే సుందరి మేనత్త రాజమ్మ. పరిస్థితులను చక్కగా అంచనా వేసుకుంటూ సర్దుకుపోయే సుందరి తల్లి సీతమ్మ. చీటికి మాటికి నోరు పారవేసుకోగల సుందరి నాయనమ్మ రంగమ్మలతో ఒక్క పురుష పాత్ర కూడా లేకుండా అన్ని స్త్రీ పాత్రలతోనే నడిచిన నాటిక ఆడబ్రతుకు. ఆడబ్రతుకే మధురం అనేది పాటలకే పరిమితమని, నిజ జీవితంలో ఆడబ్రతుకుకు ఎదురయ్యే సమస్యల చిత్రణ అద్భుతంగా జరిగింది. పట్టణానికి పల్లెకు మధ్య వంతెన పడింది. సామాజిక పరివర్తన మొదలయ్యింది. ఆర్థిక వెసులుబాటు వీలయ్యింది. మనుషుల్లో నాజూకుతనం రాకపోయినా వేషాల్లో నాజూకుతనాలొచ్చాయి. ఎంత వద్దనుకున్నా వంతెన మీదుగా నడిచే బస్సులు అంటరానితనాన్ని మాయం చేయసాగాయి. మండిన రోడ్డు పోయించి మాయదారి వంతెనేయించి ముందనష్టపు బస్సులు తెప్పించినందుకు భూషయ్యను తిట్టటం దేనికి? అందువలనే 4 డబ్బులు పోగేసుకుని కాస్త పచ్చపచ్చగా ఉండే అవకాశం అందరికీ కలిగిందిగా. భూషయ్య ఆ వంతెనే కాదు, మనుషుల మధ్య కూడా వంతెనలు నిర్మించగలగడం వంతెన నాటికలోని విశేషం. పురాణం చెప్పేవాళ్లను నార్ల ఓ ఆట పట్టించినట్టు కనిపిస్తుంది ఆశాపాశం నాటి.

0: పట్టికలో. ఉన్నదాంతో తృప్తిపడమని, ఓవైపు భాగవతం నుండి వామనావతార ఘట్టం చదివి వివరిస్తూ కూడా కృష్ణమాచార్యులు వంట చిచ్చుమాట మరిచిపోడే, 100 పిడకలు మోపుడు పుల్లలు నట గ్యాస్ సిలిండర్లు వచ్చాక అలాంటి వాళ్ళు ఏమడుగుతున్నారో మరి, ఉన్నదాంట్లో మనం తిననూవచ్చు నలుగురికి పెట్టనూవచ్చు అనే సంతృప్తితో బతికే రైతన్నను జనం అలా బతకనిస్తేగా ఆశాపాశాన్ని గురించి అనర్ఘళంగా వివరించే ఆచార్యులు గారు మళ్ళీ ఆశాపాశాన్ని భూషయ్య గారి మెడకు తగిలించే ప్రయత్నాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ తిత్తి కాతిత్తే కాబోలు. అలాగే జ్యోతిష్యాలు చెప్పే వెంకటశాస్త్రి కూడా నగుబాటు పాలవుతాడు. ఇలా ఈ డజను నాటికలు పల్లె జీవితాన్ని పెనవేసుకుని ఉంటే మరో 4 నాటికలు వేర్వేరు అంశాలపై దర్శనమిస్తాయి. ఇంటి గుట్టు అనే నాటిక ఒక మధ్యతరగతి మందహాసం. 15 రూపాయల ఇంక్రిమెంట్ వస్తే పరమానంద భరితుడవుతాడు శివరావు. పెద్ద పెద్ద వాళ్లను పార్టీకి పిలుస్తాడు, వాళ్లు రారు. వచ్చిన స్నేహితుడు కంటికి ఆనడు. ఏ డిప్టీ కలెక్టర్ పనైనా కాకపోతుందా అనుకుంటే ఈ గుమాస్తాగిరి దొరికిందని పెదవి విరిచే పెళ్ళాం కృష్ణవేణి. మన ఎత్తు వాళ్లతో మనం ఉండాలి గాని పైకెగరబోతే చతికిలబడతాం అంటూ హితబోధ చేస్తూనే ఉంటుంది. అయినా ప్లీడర్ గుమాస్తాగా బతికే శివరావు స్నేహితుడికి మాత్రం శివరావును చూస్తే ముచ్చట. పెద్ద పెద్ద వాళ్లతో స్నేహాలు, రవ్వా రట్టు లేకుండా గుట్టుగా సంసారం. కానీ ఆ ఇంటి గుట్టు ఈశ్వరుడికే ఎరుక. ఇక భావకవి నాటిక విషయం చూస్తే దుఃఖం, దైన్యం, దారిద్ర్యం, కల్లా కపటం, కాఠిన్యం, ఇదేగా లోకమంటే ఈ పాడులోకం నుంచి ఎంత దూరానికి పారిపోగలిగితే అంత గొప్ప కవి కావచ్చుగా. ఇది మోహనరావు అనే భావకవి భావన. అతని భార్య ఎంత గొప్ప సంగతినైనా ఇట్టే కూడుగుడ్డల లెవెల్కు దించేస్తుందని అతని కంప్లైంట్. భావకవుల మీద ఈ నాటిక ఒక గొప్ప సెటైర్. బ్లాక్ మార్కెట్ సంస్కృతిలో దొరలెవరుంటారు? అంతా దొంగలేగా. అయినా దొరికితే దొంగ, లేకుంటే దొర. దొంగ దొర నాటిక టెక్నిక్ తెలుగు తెరకు కొత్తది. ఒక పాత్రను రంగస్థలంపై నిలిపి రెండవ పాత్రను నేపథ్యంలో ఉంచి ఆడించిన నాటిక ఇది. యాజనీ ఓనిలో అనే అమెరికన్ నాటక రచయిత ఇటువంటి టెక్నిక్తోనే బిఫోర్ ది బ్రేక్ఫాస్ట్ అనే ఏకాంకికను సృజించింది. ఆర్థిక శాస్త్ర ఆచార్యులు రాధాకృష్ణకు, ఆయన అర్ధాంగి శ్యామలకు మధ్య మానసిక ఘర్షణకు దర్పణం అర్ధాంగి నాటిక. ఎంతటి ఆచార్యుడైనా ఒక రకపు మగతనపు అనుమానం ఆయన్ని పీడించింది. మగని కోసం ఉద్యోగం మానేసిన మగువ జీవితంలో తానేమి కోల్పోయిందో తెలుసుకుని ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు ఉద్యోగానికి తిరిగి దరఖాస్తు పంపుతుంది. ఈ నాటికలోని పాత్ర వంటి ప్రొఫెసర్ ఎవరైనా రచయితకు తటస్థపడ్డారా అన్నంత సహజంగా నడిచింది నాటకం. ఇలా నార్ల ఆలోచన ప్రధానంగా, ఆనాటి అవసరాలకు అనుగుణంగా, తన హేతుబుద్ధిని దీటుగా, తన హాస్యప్రియత్వాన్ని పెంపొందించుకుంటూ నాటికలు సృజించి ప్రజల మనస్సుల్ని కొత్త పుంతలు పట్టించారు, కొత్తగడ్డను వారికి అందించారు. రైతు కుటుంబంలో జన్మించినందుకు రైతుల బాగు కోసం నాటికలు సృజించిన నార్ల అభినందనీయుడు.
1: ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో శతవసంత సాహితీ మంజీరాలు నార్లగారి కొత్తగడ్డ నాటిక గురించి రావెల సాంబశివరావు గారి ప్రసంగం వ్యాసాన్ని శ్రీమతి పి పద్మజ చదివారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు మనం చరిత్రలో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు జూన్ మాసం 26వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, అలాగే మరణదినాలు, స్పెషల్ డేస్ ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఓకే, చరిత్రలో ఈరోజులకి వెళ్ళిపోదాం. సంవత్సరం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రారంభం చేసిన రోజు, ప్రారంభించిన రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ, ఆంధ్ర కలిసిన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది జూన్ 26వ తారీఖు 2007వ సంవత్సరం. ఓకే అండి, ఇక మనం కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1838వ సంవత్సరం ఇదే రోజున బకిం చంద్ర చటర్జీ, వందరే మాతరం గీత రచయిత, వీరు జన్మించిన రోజు ఈరోజు. బకిం చంద్ర చటర్జీ గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన వందే మాతరం గీతాన్ని ఎంతో సంతోషంగా, ఎంతో పరిశీలించి భారతదేశానికి అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఆయన ఆ యొక్క వందే మాతరం రాసిన తర్వాత ఈరోజుకి ఆ వందే మాతరం గీతాన్ని మనం పాడుకుంటున్నాం. ఆకాశవాణి అయితే ప్రతిరోజు ఉదయాన ఆ పాటను వినిపిస్తుంది. ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క సాహిత్యము భారతదేశానికి ఒక గొప్ప అదృష్టం అని చెప్పాలి. అంత గొప్ప ఈరోజు ఆయన జన్మించిన రోజు ఈరోజు అన్నమాట. ఓకే, ఇంకా 1892వ సంవత్సరం ఇదే రోజున అమెరికన్ నవల రచయిత్రి పెర్ల్ ఎస్ బుక్ జననం ఈరోజు. పెర్లెస్ బక్ అంటే అసలు చెప్పాలంటే వీరు చైనా నామంతో సుపరిచితులు చాలామందికి. నవల రచయిత, ఈ నవలలు చాలా గొప్పగా ఉంటాయి. తొలి రచన 1920లో ప్రచురించారు. 1931లో ప్రచురమైనటువంటి ఆమె రచన గుడ్ ఎర్త్తో ఆమె అమెరికన్ సాహిత్యంలో అగ్రశ్రేణి రచయిత్రి స్థానం సంపాదించుకున్నారు. ఈ నవల ఆధారంగా 1937వ సంవత్సరంలో ద గుడ్ ఎర్త్ అనే సినిమా కూడా తీశారు. ఆమె రచనలన్నింటిలో కూడా చైనా జీవితం, ముఖ్యంగా గ్రామీణ జీవితం మనకు బాగా కనబడుతుంది. ఆమెకి ఎన్నో అవార్డులు అందాయి, ఎన్నో రచనలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా. మరి ఆమె అందుకున్న ఆమె 1935వ సంవత్సరంలో విలియం డీన్ హావిల్ మెడల్ కూడా వచ్చింది ఆమెకి. అదేవిధంగా 1938లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్న గొప్ప వ్యక్తి అన్నమాట. అలాగా మరి ఆర్కే నారాయణన్ నవల గైడ్ను బాలీవుడ్ దర్శక నిర్మాత నటుడు దేవానంద్ సినిమాగా తీసినప్పుడు దాని ఇంగ్లీష్ వెర్షన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇదండి ఆమె గురించిన క్లుప్త విశేషాలు. అలాగే భారతీయ సాహితీకారులు కోవెల సంపత్ కుమాచార్య, వీరి జననం ఈరోజు. కోవెల సంపత్ కుమారాచార్య గారు తెలుగు కవి అండి, రచయిత. 1933 జూన్ 26వ తారీఖు

పుట్టిన కోవెల రంగాచార్యులు చూడమ్మ దంపతులకు మరి చిన్న కుమారుడుగా జన్మించారు. వీరు సాహిత్యంలో 13వ ఏటే సోదరుని కుమారుడు ఇంచుమించు వాళ్ళతో సమాన వయస్కుడుగా ఉన్నప్పుడు కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి జంటగా కవిత్వం చెప్పడం మరి ప్రారంభించాడు. అప్పుడు 1950 ప్రాంతంలో విశ్వనాథ సత్యనారాయణతో కూడా ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన సాహిత్య ప్రభావం ఎలా ఉందంటే సంపత్ కుమార్పై మరి జీవిత కాలం ఆ మొత్తం ఆయన మీద పనిచేసిందనమాట. ఈ సాహిత్య ప్రభావం అనేది వీరి వ్యాకరణం ఛందో గ్రంథాలను తర్వాత విమర్శను ఖండకావ్యాలను సాహిత్య చరిత్రను శతకాలను ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను విపులమైన పీఠికలను నాటికలను ఎన్నో రాశారు. మరుగుపడిన మన పండితులు దాని పేరిట జనధర్మలో ధారావాహికగా 52 వారాలు ఆయన రాశారన్నమాట. ఆయన ఇంకా ఎన్నో మరి రాసిన రచనలు ఎన్నో ఉన్నాయండి. హృద్గీక తర్వాత హృద్గీతతో పాటు ఆనందలహరి, ఇది అపర్ణ, లక్షణ దీపిక, చందో వికాసము, మధుర కాదలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వారి రచనలు చెప్పుకోవచ్చు. ఆయనకి ఎన్నో పురస్కారాలు కూడా అందాయి. 1992 సంవత్సరం దాసరిది అవార్డు, 1993 భాగ్య అవార్డు, 2006 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, తర్వాత 2006 గుప్తా ఫౌండేషన్ శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ మరి ఇంకా అండ్ థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీరు 2009 ప్రతిభా రాజీవ్ పురస్కారం కూడా అందించారు. ఇలా ఆయన అంత గొప్ప వ్యక్తి అండి. ఆయన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం అనమాట. మరి 2007 ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రారంభమైంది కదా. మరి ఈ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని మరి మనం ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పండ్లకి సంబంధించిన విభాగాలు దీనిలో మార్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెంలో దీని ముఖ్య కార్యాలయం కూడా ఉందన్నమాట. ఇది పండ్ల ఉత్పత్తి పెంచడానికి, ఉత్పాదకత పెంపు, పండ్ల వ్యాపార అభివృద్ధికి విశ్వవిద్యాలయం ఎంతగానో కృషి చేసింది అని చెప్పచ్చు అన్నమాట. ఇకపోతే మరి కొంతమంది మరణదినాలు కూడా మనం తెలుసుకుందాం. సో మరి ముఖ్యంగా ఈరోజు స్పెషల్ డేగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే ప్రపంచ శీతలీకరణ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్ 26 తారీఖున నిర్వహించబడుతుంది ఈ ప్రపంచ శీతలీకరణ దినోత్సవం. రోజువారీ జీవితంలో శీతలీకరణ సాంకేతిక పరిజ్ఞానపు ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం కోసం, అలాగే శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్ పంప్ ఈ రంగానికి పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారన్నమాట. దీని చరిత్రలోకి వెళ్తే కనుక ఇది ఇంగ్లాండ్లోని డెర్బీషైర్లో ప్రపంచ శీతలీకరణ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ దినోత్సవం కోసం లార్డ్ కెల్విన్ పుట్టినరోజు అనేటువంటి 1824 జూన్ 26 ఎంపిక చేసుకున్నారు. యునైటెడ్ కింగ్డమ్ రిఫ్రిజిరేషన్ కన్సల్టెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ మాజీ అధ్యక్షులు స్టీఫెన్ గిల్ వీరి ఆలోచనలోంచి ఈ ప్రపంచ శీతలీకరణ దినోత్సవం వచ్చింది. 2018 అక్టోబర్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ సంస్థ ప్రపంచ శీతలీకరణ దినోత్సవానికి మద్దతునిచ్చింది. ఈ సంస్థకు 2019 జనవరిలో అట్లాంటాలో గిల్ ఇట్స్ జాన్ ఎఫ్ జేమ్స్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చిందన్నమాట. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో ప్యారిస్లో జరిగినటువంటి జాతీయ ఓజోన్ అధికారుల సమావేశంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం మద్దతునిచ్చింది. తొలి ప్రపంచ శీతలీకరణ దినోత్సవం 2019 జూన్ 26 తారీఖున జరిగిందన్నమాట. ఇలా జరుగుతూ మరి 2019 వారి ప్రణాళికలు ఎట్లా ఉంటాయంటే వైవిధ్యం అంటే

0: అనువర్తనాల వైవిధ్యం, ప్రజలు, వృత్తులు, ప్రదేశాలు, సాంకేతికత, విజ్ఞానం, ఇంజనీరింగ్ పరిష్కారాలు, వీటి ఆవిష్కరణ అంటే వాళ్ళ యొక్క ఆ సంవత్సరంలో వారి ప్రణాళికలు. తర్వాత 2020లో కోల్డ్ చైన్ అంటే ఆహార భద్రత ఎలా చేయాలి, భద్రత మానవ ఆరోగ్యంలో కోల్డ్ చైన్ రంగం యొక్క పాత్ర అంటే ఆహారాన్ని భద్రపరచడంలో మరి ఈ మనం తీసుకున్నాం కదా ఈ కోల్డ్ చైన్ దీని యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఈ శీతలీకరణ ఈ మన ఆహార వస్తువులను భద్రపరచడంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంత చేయాలి అని వరల్డ్ రిజిస్ట్రేషన్ డే రోజున అన్ని నిర్ణయిస్తారన్నమాట. ఈరోజు దీని సందర్భంగానే ఈ ప్రపంచ శీతలీకరణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఎన్నో వస్తువులు చెడిపోకుండా మనకు రిఫ్రిజిరేట్ చేస్తూ మనం చక్కగా వాటిని వాడుకుంటున్నామంటే ఇదే కారణమని చెప్పాలి. సో మనము ఎంత మంచిగా జరుపుకుంటున్నాం కదా. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం. కాబట్టి మాదక ద్రవ్యాలను ఎంత నిర్మూలించాలి, ప్రపంచానికి మానవులకు ఎంత కీడు చేస్తున్నాయి ఈ మాదక ద్రవ్యాలు అన్న విషయం గురించి అందరిలో అవగాహన పెంచాలి. అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని మరి అవగాహన పెంచుకోవడమే కాకుండా వారిని ఇతరులను ఎడ్యుకేట్ చేయాలి. వారిని వారు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఈ మాదక ద్రవ్యాల వైపు వెళ్లకుండా ఇంకొకరిని కూడా మార్పులోకి తీసుకుని వచ్చి మంచి ఆరోగ్యంతో కలకాలం జీవించినంతకాలం ఆరోగ్యంగా బ్రతకడానికి అందరిలో అవగాహన తీసుకురావడం కోసం ఈరోజు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి చాలామందికి ఇది చాటి చెప్తారన్నమాట. ఇంత గొప్ప దినాన్ని మనం జరుపుకోవాలండి. మనకు ప్రతి ఒక్కరు కూడా మన వంతుగా మన పొరుగు వారికి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మాదక ద్రవ్యాల వల్ల ఎంత చేటు, ఈరోజు అందరూ అడిక్ట్ అయిపోతున్నారు ఈ మాదక ద్రవ్యాలకి. చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల ఆ కుటుంబాలు ఆ సంసారాలు సర్వనాశనం అయిపోకుండా ఎంతో హ్యాపీగా బ్రతకాలంటే వీటికి దూరంగా ఉండాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి రేడియో కూడా తెలియజేస్తోంది. ఓకే, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం విందాం. ముందుగా ఉప్పెన సినిమా నుంచి జావేద్ అలీ రిక్విద్ గలవ పాడిన ఈ పాటకు శ్రీమణి గీతరచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఎంచుకోండి. విన్న పాట రోబో సినిమా కోసం జావేద్ అలీ చిన్మయి కలిసి పాడిన భువన చంద్ర గీత రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఉదయ రాగం సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత తుండరి సినిమా నుంచి పాట వినండి. సాయి చరణ్, దీప్తి, పార్థసారథి కలిసి పాడిన ఈ పాటకు బాలాజీ గీత రచన, సాయి కార్తిక్ సంగీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్న పాట కాస్కో సినిమా కోసం ఎస్పి చరణ్, సైంధవి పాడిన పాటది. ఏ సునీల్ రెడ్డి గీత రచన, ప్రేమ్జీ అమరన్ సంగీతం సమకూర్చారు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

వింటున్న పాట ఏమో సినిమా కోసం సాయి చరణ్ తేజస్విని పాడిన గోపాల పండితి. సాహిత్యం సంగీతం

వింటున్న పాట ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమా కోసం. సాయి చరణ్ అలాగే మాతంగి జన్ని భార్గవి కలిసి పాడిన చంద్రబోస్ గీతం అది. యువన్ శంకర్ రాజ్ సంగీతం.

0: bulky sports equipment on trains, even if they exceed the prescribed dimensions, according to the Railway Ministry, except pole vaults, informs the Pioneer. Another headline in the Pioneer writes, government expands QR code tracking to key drug categories to curb counterfeits. And finally, millions breathe easy. As the Times of India reports, CBSE students already in standards 7th to 9th with foreign language can keep their current combination till 10th. And with that, it's back to you, Anuja.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and Queen Maxima of Netherlands discuss India's digital public infrastructure-led revolution. Government restores commercial LPG supplies to pre-crisis levels, withdraws sectoral restrictions. FIR lodged against 8 named accused and several unidentified persons in connection with Ayodhya Ram Mandir donation case. IMF says India continues to be major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
3: నషాముక్త్ భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యమవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 తేదీ వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త్ భారత్ దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక, మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలు తో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు

0: ంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్బంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త్ భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి కార్యక్రమంలో
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 దాటి 26 సెకండ్లు. ఇప్పుడు విందాం వరదగుడి. ఈనాటి వరదగుడి కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ గుణశేఖర్ గారి చిత్రగీత కదంబం ఇప్పుడు వినబోతున్నాం. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలాడుగులో తామరా
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఓకే శ్రోతలు, ఈనాటి వరదగుడి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వరదగుడి కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ గుణశేఖర్ గారి గురించి తెలుసుకుంటూ వారు తీసిన సినిమాల్లో నుంచి పాటలు వినబోతున్నాం. గుణశేఖర్ తెలుగు సినిమా రంగంలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ చిత్ర దర్శకులు, అంతేకాకుండా రచయిత. వీరి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. వీరు 1964 జూన్ 2 జన్మించారు. ఈయన డైరెక్టర్, అంతేకాకుండా స్క్రీన్ రైటర్, నిర్మాత. వీరు యాక్షన్, రొమాన్స్, పౌరాణిక, చారిత్రక డ్రామా జానర్లలో చిత్రాలకు దర్శకత్వం వహిస్తారు. ఆయన ఒక జాతీయ చలనచిత్ర పురస్కారం, ఇంకా చాలా నంది అవార్డ్స్, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్, సౌత్ అండ్ గద్దర్ అవార్డును ఆయన గెలుచుకున్న గొప్ప వ్యక్తి. అయితే వీరి గురించిన వివరాల్లోకి వెళ్తే కనుక, ఆయన చిత్ర దర్శకత్వంలోకి ప్రవేశించే ముందు డివి నరసరాజు, కాంతి కుమార్, రామ్ గోపాల్ వర్మ వారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత గుణశేఖర్ గారు సామాజిక రాజకీయ చిత్రం లాఠీ 1992 దానికి దర్శకుడిగా అరంగేట్రం చేశారు. దీనికి గాను ఆయన ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సూపర్ హిట్ రొమాన్స్ సినిమా సొగసు చూడతరమ ఆయన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా నంది అవార్డు కూడా

అందుకుంది. 1997లో గుణశేఖర్ గారు దర్శకత్వం వహించిన పౌరాణిక సినిమా రామాయణం ఉత్తమ బాలల చిత్రంగా భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకుంది. అలాగే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ చిత్రం ప్రదర్శించబడింది. వీరు ముఖ్యంగా చారిత్రక పురాణ సినిమా రామాయణం 1997లో ఆయన దర్శకత్వం వహించి, ఆ తర్వాత ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న తర్వాత ఆయన బాలల చలనచిత్రోత్సవం ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. 2003 యాక్షన్ సినిమా ఆ తర్వాత ఒక్కడు భారీ వాణిజ్య విజయాన్ని సాధించిందనమాట. ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన తెలుగు సినిమాగా గెలిచింది. వివిధ భారతీయ భాషల్లో కూడా తిరిగి పునర్నిర్మించబడిందనమాట. ఓకే, ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక పాట విందాం.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: గుణశేఖర్ గారు దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా రొమాన్స్ సినిమా, అలాగే సొగసు చూడతరమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా నంది అవార్డు గెలుచుకుంది. 1997 వీరు దర్శకత్వం వహించిన పౌరాణిక సినిమా రామాయణం ఉత్తమ బాలల చిత్రంగా అందుకోవడమే కాకుండా ఆ తర్వాతి సినిమా థ్రిల్లర్ చూడాలని ఉంది. థ్రిల్లర్ యాక్షన్ అన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇది తెలుగు తెరపైకి డిటిఎస్ సౌండ్ను పరిచయం చేసింది, బాక్సాఫీస్ హిట్గా నిలిచిందనమాట. ఈ చిత్రం తర్వాత కలకత్తా మెయిల్గా హిందీలో రీమేక్ చేశారు. ఆ తర్వాత వారు రాజకీయ థ్రిల్లర్ మనోహరం ఈ సినిమాకి 2000 దర్శకత్వం వహించారు. మళ్ళీ ఉత్తమ కథకు నంది అవార్డును, ఉత్తమ చలనచిత్రానికి నంది అవార్డును గెలుచుకోవడం జరిగింది. వీరు మహేష్ బాబు భూమిక చావ్లా నటించిన అతని 2003 యాక్షన్ డ్రామా ఒక్కడు సినిమా విమర్శకుల ప్రశంసలు, వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు కూడా సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. వివిధ భారతీయ భాషల్లో రీమేక్ చేయబడింది. ఇది మహేష్ బాబుకు సూపర్ స్టార్ డమ్ను కూడా తెచ్చిపెట్టింది అన్నమాట. వీరు 2004 యాక్షన్ డ్రామా సినిమాగా అర్జున్లో మహేష్ బాబు ప్రకాష్ రాజులతో కలిసి జతకట్టాడు. అది విడుదలైనప్పుడు మిశ్రమ సమీక్షలకు అందుకొని, మరి ఈ సమీక్షలను అందుకోవడమే కాకుండా సగటు వసూళ్లతో కూడా ముగిసిందనమాట. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించబడింది. ఇకపోతే ఈయన అశ్విని దత్ నిర్మించిన 2006 యాక్షన్ డ్రామా సైనికుడిలో ఆయన వారితో మళ్లీ జతకట్టాడు. విడుదలైనప్పుడు ఆ సినిమా, ఆ చిత్రానికి మిశ్రమ ప్రతికూల సమీక్షలు వచ్చి భారీ వాణిజ్య వైఫల్యం చెందారు. డివివి దానయ్య నిర్మించిన 2010 రొమాంటిక్ థ్రిల్లర్ వరుడులో ఆయన అల్లు అర్జున్తో కలిసి పనిచేశారు. ఆ సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాకి ప్రతికూల సమీక్షలు వచ్చాయి. అలాగే సైనికుడు లాగే ఇది కూడా భారీగా వాణిజ్య వైఫల్యం చెందిందన్నమాట. ఇప్పుడు ఒక పాట విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.

ఓకే, వరదగుడి కార్యక్రమం మనం వింటున్నాము. తర్వాత 2012 సంవత్సరంలో యాక్షన్ డ్రామా నిప్పులో ఆయన రవితేజతో కలిసి పనిచేశారు. సైనికుడు వరుడు లాగానే ఇది కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొని భారీ వాణిజ్య వైఫల్యం చెందింది. అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ నటించగా ఆయన నిర్మించిన 2015లో చారిత్రక సినిమా రుద్రమదేవి విడుదలైనప్పుడు మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయినప్పటికీ అనుష్క, అల్లు అర్జున్ల స్టార్డమ్ కారణంగా ఇది సగటు వసూళ్లను సాధించగలిగింది. ఆయన చివరి సినిమా పౌరాణిక ప్రేమ కథ సినిమా శాకుంతలం, ఇది 14 April 2023 విడుదలై అత్యంత ప్రతికూల సమీక్ష అందుకొని మరి భారీ వాణిజ్య వైఫల్యాన్ని చవిచూసింది. ఈ సినిమా చూడటానికి ఎంతో బాగున్నప్పటికీ ఎందుకో కానీ మరి వాణిజ్యపరంగా కొంచెం వైఫల్యమే అందుకుంది. ఆ తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే కనుక ఈయన గుణశేఖర్ గారు రాగిణిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు నీలిమ, అలాగే యుక్త అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఫిల్మోగ్రఫీలో అవార్డులు అందుకున్నారు, ఎన్నో అవార్డులు అందుకున్నారన్నమాట. ఇలా ఆయన అంచెలంచెలుగా ఎన్నో మరి సినిమాలకు తీయాలంటూ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మంచి మంచిగా హిట్ కొట్టాలని ఆశిద్దాం. అంతేకాకుండా వీరు చేసిన ప్రతి సినిమా కూడా ఎంతో బాగుంటుంది, మరి ఇంకా కూడా బాగుండాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ ఇప్పుడు చివరిగా ఆయన తీసిన శాకుంతల సినిమా నుంచి ఈ పాట వినండి.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ గుణశేఖర్ వీరి చిత్రగీత కదంబం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మనకు ఉత్తరం రాశారు చాలామంది. కార్యక్రమానికి ఉత్తరం రాశారండి వారిలో కర్ణాటక జిల్లా చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్నారు. ప్రాణ స్నేహితులు సినిమా నుంచి స్నేహానికన్నా మిన్నా అన్న సినిమా అనే పాట కోసం తప్పకుండా వినిపించగలరు అంటూ మనకు మరి లెటర్ రాశారు. ఎంత బాగా ఓపిక్గా లెటర్ రాశారు వీరి కోసం. ఈ పాట శ్రోతలందరి కోసం కూడా ఈ పాట విందామా? వింటూ ఉండండి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత మనకు వచ్చిన ఉత్తరం కృష్ణాజిల్లా గణపవరపు మల్లేశ్వరరావు, కంకిపాడు మండలం ఉప్పల్దూరు గ్రామం నుంచి వెళ్ళు. శాంభవి, మరి మల్లేశ్వరరావు, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కోకిల సినిమా నుంచి పాట వినిపించమన్నారు. ఒకే శ్రోతలు ఆ పాట ఇప్పుడు విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: కార్యక్రమాల తర్వాత జైబేరు సినిమా నుంచి రసికరాజ అనే పాట మా కోసం వినిపించండి అంటూ అరటిపాముల సిద్ధయ్య ఆచారి, సోమశేఖరాచారి, రజని, దక్షశ్రీ, హరిహరన్, పవన్, భారతమ్మ, రాధ, రమయ్య వీరంతా రామయ్య వారంతా కలిసి ఎక్కడి నుంచి రాస్తున్నారంటే అరటిపాముల సిద్ధయాచారి వచ్చి నెహ్రూ నగర్ తిరుపతి నుంచి, తిరుపతి జిల్లా ఇది, నెహ్రూ నగర్ నుంచి మనకు మళ్ళీ లెటర్ పంపారండి. మీరు రాసిన ఈ లెటర్లో మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తర్వాత ఉత్తరం. అనంతపురం జిల్లా అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుంచి మనకు రాస్తున్నారు బొప్పరాజు గారు, రాజశేఖర్, సుజాత, వాళ్ళ కుమార్తె సూర్యదర్శిని, వాళ్ళ అమ్మ శివలింగమ్మ, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, ఆంజనేయులు, మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, అలాగే నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక, వీరంతా కూడా అపరిచితుడు సినిమా నుంచి కుమారి అనే పాట మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటూ మనకు ఉత్తరం రాశారు. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: பொபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: తర్వాత ఉత్తరం. ఎంఆర్ కండ్రిగ నుంచి, జీవన తరంగాలు సినిమా నుంచి జీవన తరంగాలలో అనే పాట మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటూ తిరువళ్ళూరు జిల్లా పల్లిపట్టు తాలూకా ముండ్రెడ్డి కండ్రిగ నుండి వీళ్ళు లోకనాథం, హరీష్, సావిత్రి, ఉమాశంకర్, ముత్యాలు శెట్టి, కమలమ్మ, జయమ్మ, నాగరత్నం వీరంతా కోరుతున్న ఈ పాట ఇప్పుడు మీ అందరి కోసం విందాం మరి.

0: సాయంత్రం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తర్వాత ఉత్తరం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం నుంచి నన్నూరు వారిపల్లి నుంచి కోరుతున్నారు. మాకు సువర్ణ సుందరి సినిమా నుంచి పిలువకురా అలువకురా అన్న పాట వినిపించమని జి నాగార్జున, ద్రాక్షాయణి, గిరి సాత్విక్, తోజేష్ వీరందరి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట విందామా మరి?

0: తయారీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: తరువాత ఉత్తరం. చిత్రలేఖ కార్యక్రమానికి స్వాగతం అంటూ మనకు ఉత్తరం రాశారు వీరు ఏలూరు నుంచి ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్. వీరు మాకోసం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నుంచి గోదావరి గట్టు మీద

పాట వినిపించగలరు అంటూ మనకు మరి మరి లెటర్ రాశారు. అలాగే ఇదే పాట కోసం మరొక ఉత్తరం కూడా వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మాకోసం గోదావరి పాట వినిపించగలరు అంటూ మనకు మరి లెటర్ రాశారు. వీరి కోసం ఇప్పుడు ఈ పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు

చిత్రలేఖ 107.5 103.2 మెగాహెడ్స్ పై, తర్వాత శ్రోత ఒకే కుటుంబం సినిమా నుంచి మంచిని మరచి వంచిన నేర్చి అనే పాట మా కోసం ప్రసారం చేయమని రాసి పంపారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య, రాణా ప్రతాప్, చైత్రికాశ్రీ వీరు. అలాగే ఇదే పాట కోసం మనకు చంద్రగిరి నుంచి కూడా లెటర్ రాశారండి. కొత్తపేట బస్ స్టాండ్ నుంచి శ్రోతలు చంద్రబాబు, రమాదేవి, ప్రతిభాభారతి, ప్రదీప్ కుమార్, యశికాంత్, దశ్కాంత్ వీరి కోసం ఈ పాట విందామా? ఒకే కుటుంబం సినిమా నుంచి మాకు ఈ పాట కావాలన్నారు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.

0: షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, అలాగే సంధ్య, రుషిత, సత్యవతి, ఈశ్వరమ్మ, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమరెడ్డి, వనజ, గీత, నీరజరెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి, వీరంతా కూడా అనురాగ దేవత సినిమా నుంచి వినిపించమని రాశారు. అనంతపురం జిల్లా నుంచి వీరి కోసం కృష్ణంరెడ్డిపల్లి నుంచి ఆ పాట ఇప్పుడు విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తర్వాత చిత్రలేఖ ప్రసారం చేసే మేడంకి మా హృదయపూర్వక వందనాలు. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు వింటున్నాం, మాకు ఫోన్ లైన్ దొరకడం లేదు కాబట్టి మా కోసం రాజా సినిమా నుంచి ఏదో ఒక రాగం అనే పాట వినిపించగలరు అంటూ మినిమిడి ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీ బాయ్, తులసి, శేఖర్, మేఘశ్రీ, అలాగే గీత, సాయి, జోయిత్ సాయి వీరంతా కూడా రాస్తున్నారు శ్రోతలు. మాదరపాకం నుంచి వినాయక్ నగర్, అక్కడ నుంచి మాదరపాకం వినాయక్ నగర్ నుంచి కోరుతున్న ఈ శ్రోతల కోసం ఈ పాట.

0: ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
1: ఏంటి?
0: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
0: ఏం సులువు అండి, ఇతను మనీమ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
1: వద్దు బాబు వద్దు.
0: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తర్వాత అనంతపురం సిండికేట్ నగర్ నుంచి పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శంకర్, రామ్మూర్తి, యంగ్ ముని, బాలాజీ, హేమంత్ సాయి, వీరంతా కూడా అశోక చక్రవర్తి సినిమా నుంచి పాట వినిపించమని మనకు లెటర్ రాశారు. వీరి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.
5: ఊర్మిళా, ఏమిటిది?
6: పల్లవి.
5: పల్లవా, అల్లరా?
6: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
5: ఇది భక్తి కాదు, పిచ్చి.
6: భక్తి, ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
5: సరేలే.
6: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
5: ఇదిగో
6: పాడతాను, పాడి తీరుతాను.

ఇంతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. శ్రోతలు ఇలాగే మరిన్ని ఉత్తరాలు రాస్తూ ఉండండి, చిత్రలేఖ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండండి. ఇప్పుడు సమయం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 10 గంటలు. ఇక ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీజ్.

0: వ్యర వినియోగం, అక్రమ రవాణా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను తెలియచేసేందుకు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప గారు. నమస్తే సార్.
1: నమస్తే.
0: వెల్కమ్ టు ద ప్రోగ్రామ్స్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
0: సార్, చట్టాలు, కఠినమైన శిక్షలు ఇన్ని రకాలుగా అమల్లో ఉన్నా కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతంగా పెరిగిపోతోంది అనేది వాస్తవం. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మన రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎలా ఉందండి?
1: ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా ప్రభావం వల్ల, సినిమా ప్రభావం వల్ల, మరియు కొన్ని వేరియస్ అదర్ మీన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ డ్రగ్స్ వాడకం అనేది ఇటీవల కాలంలోనే విపరీతంగా పెరిగినట్టు మాకు కూడా ఉన్న సమాచారం ఉంది. ఒక ఎత్తు ఈజీ అవైలబిలిటీ, డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా సులభంగా దొరుకుతున్నది కొన్ని కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఇంకా కొన్ని ఫాన్ షాప్లు. సో ఇలాగా ఎక్కడ ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబిలిటీ ఉందో దాని వాడకం కూడా అలాగే పెరుగుతున్నట్టు సమాచారం. అంటే ముఖ్యంగా ఇది ఒక ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్లు మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వడము, సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని చోట్ల డిస్కషన్ జరగడము, కొన్ని ప్లాట్ఫామ్లు సులభంగా దీన్ని దొరకడము, పేమెంట్ మెథడ్ కూడా ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు మనము దీన్ని పర్చేజ్ చేస్తే ఈజీగా మన డోర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కొన్ని మనకి ఉదాహరణలతో సహా దొరికినాయి. సో కాబట్టి ఒకటి మాదక ద్రవ్యము ఈజీగా దొరకడము, తర్వాత దాన్ని వాడకం గురించి ఫ్రెండ్స్ మధ్యలో సమాచారం సేకరించి దాన్ని మౌత్ టు మౌత్ ట్రాన్స్ఫర్ అవ్వడము, మూడోది ఏమంటే పేమెంట్ కూడా ఇటీవల కాలంలో ఈజీ మెథడ్స్ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయడం, ఇలాంటివి రావడం వల్ల నేటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో, తర్వాత కొన్ని ప్రెజర్స్ తో, కొన్ని ఎగ్జామ్ సమయంలో సో మానసిక ప్రెజర్ ఏం పడుతుందో దాన్ని తగ్గించుకోవడానికి మొదటిగా ఒక తక్కువ ప్రమాణంలో డ్రగ్స్, నిద్ర లేని సమయంలో అలాంటి డ్రగ్స్ తీసుకుని సో దే ట్రై టు హ్యావ్ ఎ ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్స్. సో ఓవర్ ద ఇయర్స్ దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో తక్కువ ప్రమాణంతో మొదలు పెట్టిన వాళ్ళు తదుపరి రోజులు రోజుకి ఇలాగా మానేసలాయి, ఫైనల్ గా దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ పరిస్థితి ఇంకా చేతు దాటిపోలేదు. ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఒక 25 మంది పోలీసులతో స్కూల్స్ మరియు కాలేజెస్ దగ్గర, ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో, డ్రగ్స్ పెడ్లర్స్ అని కొంతమంది ఉంటారంటే ఎక్కడ సోర్స్ ఒకటి చోట్ల ఉంటే దాన్ని పెడ్లర్స్ ద్వారా తీసుకువచ్చి ఫైనల్ గా అమ్మి కన్జంప్షన్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. సో పెడ్లర్స్ నుంచి మధ్యవర్తుల ద్వారా సరఫరా ఏమవుతుందో దాని మీద మనము సిటీలు కంప్లీట్ గా నిఘా పెట్టి చాలా మంది వరకు అరెస్ట్ చేసే కొద్దీ సరఫరా అనేది ఇటీవల కాలంలో తగ్గిన ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్స్, కొన్ని డార్క్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మనకి సమాచారం లభించింది.
0: ఓకే సార్, యాక్చువల్గా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనగానే ఎక్కడో మాఫియా, గ్యాంగ్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ప్రతి స్కూల్లోనూ, పాఠశాలలు, కళాశాలల రేంజ్లో కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతవరకు ఎలా వస్తున్నాయి, అలాగే ఇవి రాకుండా ఉండడానికి మీ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటండి?
1: డ్రగ్స్ ముఖ్యంగా ఇక్కడ రెండు రకాలుగా డ్రగ్స్ వాడకం మేము గుర్తించాము. ఒకటి గాంజా అనేది ఏముందో, డ్రై గాంజా అని, ఇది మన

చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోనే ఈజీగా దొరుకుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం నగరానికి అసలుకి కల్టివేషన్ అనేది లేకపోయినా మన నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ ఏజెన్సీ ఏరియాలో దీన్ని కల్టివేషన్ ఎక్కువ ఉండదు. అలాగే మన నేబరింగ్ ఒరిస్సా కోరాపుట్ అండ్ మల్కనగిరి జిల్లాలో కూడా గాంజా అటునుంచి మన సిటీకి ఎక్కువ సరఫరా అవుతుంటుంది. తదుపరి అది డ్రై గాంజా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్ ద్వారా 5 గ్రామ్స్ 10 గ్రామ్ ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం ఇది గాంజా. రెండోది ఏమంటే దీన్నే గాంజాని హసిస్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి హసిస్ ఆయిల్ హ్యాష్ ఆయిల్ అని చెప్తాము. సో దాన్ని వాడకం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు మనం గుర్తించాము. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన అంటే సింథటిక్ డ్రగ్స్ ఎల్ఎస్డి అని ఉంటుంది, ఎండిఎంఏ అని ఉంటుంది, కొకేన్, హెరాయిన్ ఇలాంటి కొన్ని, ఆ తర్వాత పెంటోజిసిన్ ట్యాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్స్, ఇలాంటి సింథటిక్ కేటగిరీ డ్రగ్స్ కూడా ఇప్పుడు ఒక కొత్తమైన దిస్ న్యూ మెనెస్పరస్ ఇస్ అ సింథటిక్ డ్రగ్స్. సో ఒకవైపు గాంజా, రెండోది హాషిష్ ఆయిల్, తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ. సో ఇవన్నీ కలిపి యువత ముఖ్యంగా మీరు చెప్పినట్టు కాలేజ్ వాతావరణంలో

0: టెన్ గ్రామ్ ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం. ఇది గాంజాయి. రెండోది ఏమంటే దీన్నే గాంజాయిని హషిష్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి హషిష్ ఆయిల్, హ్యాష్ ఆయిల్ అని చెప్తాం. సో దాన్ని వాడకం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు మనం గుర్తించాం. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన అంటే సింథటిక్ డ్రగ్స్, ఎల్ఎస్డి అని ఉంటుంది, ఎండిఎంఏ అని ఉంటుంది, కొకేన్, హెరాయిన్ ఇలాంటి కొన్ని, ఆ తర్వాత పెంటోజేసిన్ ట్యాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్స్, ఇలాంటి సింథటిక్ కేటగిరీ డ్రగ్స్ కూడా ఇప్పుడు ఒక కొత్తమైన దిస్ న్యూ మెనెస్పరస్ ఇస్ అ సింథటిక్ డ్రగ్స్. సో ఒకవైపు గాంజా, రెండోది హాషిష్ ఆయిల్, తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ. సో ఇవన్నీ కలిపి యువత, ముఖ్యంగా మీరు చెప్పినట్టు కాలేజ్ వాతావరణంలోనే దీని గురించి రెగ్యులర్గా ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్తో, సో దీన్ని వాడితే మనకి టెన్షన్ ఉండదు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. సో తర్వాత బేసికలీ ఇది హెలూసినేషన్ డ్రగ్స్ అని చెప్తాం. సో ఆ ఒక మత్తు పదార్థం తీసుకోవడం వల్ల ఒక విధమైన ఆహ్లాదకర ఒక పరిస్థితులు వాళ్ళు తేలుతుంటారు. సో సడన్గా ఒక బాడీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్. సో ఈ విశాఖపట్నం సిటీలో ఇలాంటి ప్రస్తుత పరిస్థితిలో మనము ప్రతి ఒక్క స్కూల్ మీద, కాలేజ్ మీద నిఘా పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్తో ఇప్పుడు జూన్ 26వ తేదీ నుంచి మనము 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ ది గాంజా మెనేస్, ముఖ్యంగా డ్రగ్స్ వాడకము సిటీలో ఎలా నియంత్రించాలి అనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే రోజు మనము మొదలు పెడుతున్నాము 100 డేస్ యాక్షన్ ప్లాన్. దీని భాగంగా 25 అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, తర్వాత మనకి రైల్వేస్, ఆర్పిఎఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో ఇలాగ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో మన విశాఖపట్నం సిటీలో వీఆర్ లాంచింగ్ అన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ ది గాంజా మెనేస్. సో దాని భాగంగా ఈ ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది కండక్ట్ చేసినాము. త్వరలోనే ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న గాంజా మెనేస్ ఏముందో దాన్ని కంప్లీట్గా అరికట్టాలని గౌరవనీయ హోంమంత్రి వర్యాలు ఇటీవల కాలంలోనే మన అందరితో మీటింగ్కి తీసుకొని కూడా వంగల్పూడి అనిత గారు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని భాగంగా మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది.
1: ఓకే, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనే కాకుండా కేవలం పాఠశాలలో కళాశాలలో ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే కాకుండా ఓవరాల్ గా అసలు మాదక ద్రవ్యాలు అరికట్టడానికి పోలీసు శాఖ ప్రత్యేకంగా తీసుకునే చర్యలు ఏంటండి?
0: ప్రత్యేక ప్రణాళిక భాగంగా మొదటిగా మనకి కేసులో పట్టుబడిన నిందితులు ఎవరున్నారో వాళ్ళ మీద స్పెషల్ విశేష నిఘాం అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ అయినా రిలీజ్ అయిన తర్వాత ఇంకోసారి మరి అలాంటి కృత్యాలు చేయకుండా సర్విలెన్స్ ఆన్ ఎక్సపెండర్స్, రెండో కేటగిరీ అంటే పెడ్లర్స్ అని మనం ఏం చెప్పినాము, ఇప్పుడు ఏజెంట్స్ నుంచి గాంజా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు లేదు, సో వాళ్ళు ఒక మధ్యవర్తులు ఇస్తే మధ్యవర్తుల ద్వారా సిటీలో ఉన్న పెడ్లర్స్కి వస్తుంది. సో ఈ పెడ్లర్స్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి దీన్ని సేకరిస్తున్నారు, వీళ్ళందరి మీద విశేషమైన నిఘా సిటీలో పెట్టడం జరిగింది. మూడోది స్టోరేజ్ పాయింట్స్. మన విశాఖపట్నం సిటీ అనే కొద్ది ఏమవుతుందంటే మంచి రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బై రోడ్ కనెక్టివిటీ, దాని తర్వాత సీ రూట్స్. సో రకరకాల రూట్స్ ద్వారా మనకి కనెక్టివిటీ మంచిగా ఉన్న ఒక నగరం ఇది కాబట్టి. సో ఇక్కడ ఎయిర్ రూట్ వీఆర్ ఇన్ కోఆర్డినేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత పోర్ట్ ద్వారా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో కస్టమ్స్ అధికారులతో కంటైనర్స్ స్కానింగ్, తర్వాత బై రోడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో అదనపంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాకుండా సీ రూట్లు వస్తున్న దానికి మరైన్ పోలీస్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో సో అన్ని రూట్స్ ను ప్లగ్ చేసే ప్రయత్నం జరిగితే ఈ పెడ్లర్స్ ఏమున్నారు, విశాఖపట్నం సిటీలోనే వాస్తవ్యం ఉంది, ఇక్కడనే పంచుతున్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి సిటీలో, ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మాకు ఇల్లు రెంట్ కావాలని అడిగి విశాఖ సిటీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఓనర్కి తెలియకుండానే ఆ ఇల్లు మొత్తం అంతా స్టోరేజ్ చేసి దగ్గర దగ్గర 200-300 కేజీ ఈ మధ్యలో మనము రెంటెడ్ హౌసెస్ లో సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీజ్ చేసిన గాంజాయి తదుపరి మనకు తెలిసింది ఏమంటే వేరే ప్రాంతానికి సరఫరా చేయడానికి ఒక ఇంటర్మీడియట్ స్టోరేజ్ పాయింట్గా విశాఖపట్నం సిటీను అద్దెకిల్ తీసుకుని వాడుతున్నట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. సో అన్ని రకాల మనము నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎవరెవరు ఇలాగ ఇల్లు అద్దెకి తీసుకొస్తున్నారు, దేని పర్పోజ్ కోసం వాడుతున్నారు, వాళ్ళు ఎవరు, సో ఇలాంటి అన్ని కార్యకలాపాల మీద నిఘా పెట్టడం జరిగింది.
1: సార్, అసలు ఈ మాదక ద్రవ్యాలు వినియోగించే వారికి, విక్రయించే వారికి మీరు ఎటువంటి శిక్షలు అమలు చేస్తున్నారు?
0: ముఖ్యంగా నిందితులు పట్టుబడిన వాళ్ళకి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అది 2 రకాలు ఉంటాయి, కమర్షియల్ క్వాంటిటీ మరియు స్మాలర్ క్వాంటిటీ. అంటే అప్ టు 2 కేజీ వరకు పట్టుబడితే నిందితులకి 10 సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 కేజీ అండ్ అబోవ్, 20 కేజీ అండ్ అబోవ్ని కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ గాంజా అని చెప్తాము. దాంట్లో పట్టుబడితే 20 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, మరి 2 లక్షల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. ఇది అతి చాలా కఠినమైన శిక్షలు పడతాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్, సో దాంట్లో అతి కఠిన చర్యలు ఉంటాయి. దీంట్లో ట్రాన్స్పోర్టర్స్ మీదనే కూడా

0: చర్యలు ఉంటాయి. గాంజా కల్టివేషన్ అంటే ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళు సోర్స్ అని చెప్తాము, వాళ్ళ మీద మధ్యవర్తులు, తర్వాత కన్జంప్షన్ అందరి మీద కూడా దీంట్లో కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడానికి ఎన్డీపీఎస్ చట్టం కింద అవకాశం ఉంటుంది.
1: ఓకే, కన్జంప్షన్ చేసే వాళ్ళకి ఇప్పుడు వినియోగదారుడికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు?
0: కన్జంప్షన్ ముఖ్యంగా మనము వాళ్ళని ఒక సింపతి ఫ్యాక్టర్తో చూస్తాము. ఏ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు దీనికి బానిసలు అయ్యారు దాన్ని స్టడీ చేసి డి అడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి, వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళు స్టేజ్ చూస్తాము. ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడా, తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ద్వారా ఈయనకి ఎంతవరకు సరిపోతుందని. మన విశాఖ సిటీలో ఇలాంటి ఒక 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డి అడిక్షన్ సెంటర్స్ ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో, కేజీహెచ్ హాస్పిటల్స్ ఒక డి అడిక్షన్ సెంటర్ ఉంది, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అని ఒకటి పిఎంపాళ్యం నడుస్తుంది, సీడ్ ఆర్గనైజేషన్ గణేష్ నగర్. సో 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కింగ్ జార్జ్ హాస్పిటల్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్స్. సో ఈ పెడ్లర్స్, తర్వాత ఈ వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొడితే, ఈ గాంజా సేవించే వాళ్ళు ఎవరున్నారు, ద కన్సంప్షన్ పార్ట్ ఆఫ్ వ్యూ మనం తీసుకొడితే, ముఖ్యంగా మనకి దొరికే వాళ్ళంతా స్టూడెంట్స్. సో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్కి పంపిస్తున్నాం వాళ్ళు. సో మళ్ళీ డి అడిక్షన్ సెంటర్ నుంచి వాళ్ళు గుణముఖ పొందిన తర్వాత, వన్స్ దే రికవర్ ఫ్రమ్ ద డి అడిక్షన్ సెంటర్స్, కంటిన్యూస్ మళ్ళీ వాళ్ళు ఇలాంటి దానికి మళ్ళీ బానిసలు లేకుండా, దే షుడ్ నాట్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అని వాళ్ళ మీద నిఘా పెట్టి, తదుపరి పేరెంట్స్ కూడా కొన్నిసారి ఇన్ఫర్మేషన్, కొన్నిసారి పేరెంట్స్ తెలియకుండా ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నంలో హాస్టల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంటుంది. సో కాబట్టి లిమిట్ దాటిపోయారంటే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్కి ఇలాంటి పిల్లల్ని అప్పచెప్పడం జరుగుతుంది.
1: ఓకే సార్, ఇప్పుడు ఇదే చర్యలు ఒకవేళ ప్రముఖులు పట్టుబడ్డారనుకోండి, ఒక వినియోగించే వాళ్ళు కావచ్చు, విక్రయించే వాళ్ళు కావచ్చు, వారి విషయంలో కూడా ఇంతే కఠినమైన చర్యలు తీసుకుంటారు?
0: చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. సో ఎంత ప్రముఖులైనా ఎవరైనా, ముఖ్యంగా ఇటీవల కాలంలో సిటీలో ఉన్న పబ్స్ మీద కూడా నిఘా పెట్టినాము. సమయం అవధి మీరిన తర్వాత మద్య సరఫరా చేస్తున్న క్రమంలో కూడా కొన్ని పబ్స్ లో డ్రగ్స్ వాడకం జరుగుతుందని మనకు సమాచారం వస్తే, మనం ఒక 10-12 పబ్స్ రేడ్ చేసి అవన్నీ ఇప్పుడు సీసీటీవీ పరిశీలిస్తున్నాము. సో దాంట్లో కూడా కొంతమంది మీరు చెప్పినట్టు ప్రముఖులు, ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్ వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం వస్తే వెంటనే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చట్టం ముందు అందరూ సమానాలు కాబట్టి, సో ఎవర్ హీస్ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ.
1: సార్, ఇప్పుడు కొత్తగా స్టేషన్స్ లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రారంభిస్తున్నారు, దీని బాధ్యత ఏంటండి, అవి ఏ చర్యలు చేపడుతుంది?
0: మా సిటీలో కొత్తగా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది మనము ఒక 50 పోలీసులతో దీన్ని మొదలు పెట్టబోతున్నాము. సో ముఖ్యమైన చర్యల్లో దీని భాగంగా ముఖ్యంగా ఏమంటే, సిటీలో ఉన్న కొన్ని హాట్ స్పాట్స్ ని గుర్తించాము. ఏ ఏరియాలో ఈ గాంజాయి సరఫరా మరియు వాడకం ఎక్కువ ఉంది, ముఖ్యంగా మనకి దొరికిన కొన్ని అరీలోవ ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్టు, కంచర్పాళ్యం మెట్టు అలాంటి ప్రాంతంలో, గాజువాక. సో ఇలాంటి ఒక హాట్స్పాట్స్ కొన్ని గుర్తించాము సిటీలో. ఆ హాట్స్పాట్స్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ముఖ్యంగా అక్కడ ఉన్న స్కూల్స్, కాలేజెస్ దగ్గర పాన్ షాప్స్, హోటల్స్ ఎవరైనా లూజ్గా అమ్ముతున్నారా చిన్న చిన్న ప్యాకెట్లు. ఇటీవల కాలంలో మనకి వచ్చిన సమాచారం ఏమంటే, కొన్ని కుక్కీస్, బిస్కెట్స్, చాక్లెట్స్లు కూడా గాంజా కలిపి సరఫరా చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో అలాంటి సివిల్ డ్రెస్లు వెళ్ళి ముందస్తు సమాచారం సేకరించి మూలాలు ఎక్కడే ఉన్నాయి దాన్ని, వీ వాంట్ రూట్ అవుట్ ద కంప్లీట్ ద మెనెస్ ఫ్రమ్ ది సిటీ. సో దానికోసమే ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది 50 పోలీసులతో మొదలు పెట్టినాము. మొదటి చర్యలే వీళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ ని, వీ వాంట్ మేక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సేఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ డ్రగ్ మెనెస్. సో దాని మీద దృష్టి పెట్టినాము. దాని తదుపరి ఇప్పుడు స్కూల్లో దొరికిందంటే మూలాల వరకు వెళ్తాము, ఎవరు సరఫరా చేసినారు, ఆ వ్యక్తికి ఎవరు ఇచ్చినారు. సో ఈ ఫాలో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, అంటే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఒరిసాలో ఉన్నా లేదో ఏజెన్సీలో ఉన్నా, సిటీకి ఏ మార్గం ముఖ్యంగా వచ్చింది, రోడ్ ముఖ్యం వస్తే చెక్ పోస్టుల ద్వారా ఎలా వచ్చింది, తర్వాత ట్రైన్ ద్వారా వస్తే ఏ ట్రైన్ ద్వారా వచ్చింది. సో అన్ని వేర్ జస్ట్ మ్యాపింగ్ ఆల్ దోస్ హాట్స్పాట్స్ ఇన్ ద సిటీ, రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వేర్ మ్యాపింగ్ ద పర్సన్స్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఎండ్ టు ఎండ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఎవ్రీథింగ్ మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, పట్టుబడిన వ్యక్తిన మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, ఎవరు డబ్బులు వేస్తున్నారు. కొన్ని ఏరియాలు ఇప్పుడు ఏజెన్సీలు ఇక్కడ ఉన్న మధ్యవర్తులు ఏజెన్సీ వ్యక్తులకి సీడ్స్ సప్లై చేసి, తర్వాత గాంజాయి కల్టివేషన్ సరిపోయే విధంగా అన్ని డబ్బులు కూడా ముందుగానే ఇచ్చి తర్వాత వీళ్ళే దాన్ని పర్చేజ్ చేస్తున్నారు. సో అలాంటి ఒక మధ్యవర్తులు తమిళనాడు నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండి ఈ వ్యవహారం అన్న నడుస్తున్నట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. సో కాబట్టి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ కొలెక్టింగ్ నౌ. సో వేరే వేరే డిపార్ట్మెంట్ దగ్గర, కొన్ని కస్టమ్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని హాస్పిటల్ కేజీహెచ్ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, తర్వాత రైల్వే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. సో ఇవన్నీ సమాచారం క్రోడీకరించి ఒక యూనిఫైడ్ ఫోర్స్, దట్ ఈస్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మనము మొదలు పెడుతున్నాం.
1: సార్, ఇప్పుడు పేపర్ల ద్వారా మేము చదువుతూ ఉంటాం, లేకపోతే న్యూస్ లో వింటూ ఉంటాం, కొన్ని వందల కేజీల హెరాయిన్ పట్టుబడింది, గంజా పట్టుబడి

0: అయింది అని. సో ఇలా స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వినియోగంలోకి రాకుండా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారండి?
1: ఒక్కసారి స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత శాంపిల్ తీసి ఫోరెన్సిక్కి పంపిస్తాము. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు ఇక్కడ ట్రయల్ నడుస్తున్నప్పుడే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని గంజాయిని డిస్ట్రక్షన్ చేస్తాము. సో ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్ పెట్టిన అక్కడి నుంచి ఇంకో చోట్ల అది వెళ్ళొచ్చిన సమాచారం, తర్వాత సమ్ పిల్ప్రేజ్ జరిగిన అవకాశం కూడా ఉంది కాబట్టి, సో ఇది ఏది జరగకుండా డిస్ట్రక్షన్స్ ఆఫ్ గంజాయి కమిటీ ఉంటుంది, గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ అని ఉంటాయి. రూరల్ ఏరియాలో అయితే డిఐజీ గారి ఆధ్వర్యంలో అదొక గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ఉంటుంది. సిటీకి వచ్చే కొద్దీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పరిధిలో ఆయనకున్న అధికారం వినియోగించుకుని గాంజా డిస్ట్రక్షన్స్ మేము రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 months సిటీలో నమోదైన కేసులో ఉన్న గంజాయిలన్నీ శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్ట్ పర్మిషన్ తీసుకుని సో గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ద్వారా పెట్టి రెగ్యులర్గా మేము గాంజాని డిస్ట్రక్షన్ చేస్తుంటాము. సో ఎక్కడ కూడా స్టాక్ మళ్ళీ మార్కెట్కి రాకుండా, పిల్ ప్రైజ్ రాకుండా చూసుకుంటాం.
0: సరే, ఇప్పుడు గంజా వరకు అయితే మీరు కాల్ చేయడం ఏదో చేసి డిస్ట్రక్ట్ చేస్తారు, మరి ఈ సింథటిక్ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి వాటిని ఏం చేస్తూ ఉంటారు?
1: సేమ్ ప్రొసీజర్, ఆల్ ద డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చే మత్తు పదార్థాలన్నీ సేమ్ ప్రొసీజర్ పాలపడి, కొన్ని టాబ్లెట్స్ దొరుకుతుంటాయి మనకి, కెటమిన్ ఇంజెక్షన్, పెంటజోసిన్ ఇంజెక్షన్స్, ఎండిఎంఏ పిల్స్, ఎల్ఎస్డి స్ట్రిప్స్, సో సింథటిక్ డ్రగ్స్, కొకేన్ పౌడర్స్ ఉంటాయి. సో ఏ దొరికినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారంగా దానికి డిస్ట్రక్షన్స్ ప్రొసీజర్ ఉంటుంది. కోర్టు పర్మిషన్ ద్వారా ప్రతి ఒక్క మాదక ద్రవ్యాన్ని కూడా అదే మాదిరిగా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
0: ఓకే, అసలు ఈ మాదక ద్రవ్యాల ప్లేసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయండి?
1: మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ ఏఎస్ఆర్ డిస్టిక్లో ఒక 8 మండలాలు కొండ ప్రాంతంలో, అది నిర్మానస ప్రాంతం అని ఉంటాయి. మీరు ఏజెన్సీ ఏరియా కొడితే అక్కడ సరైన రవాణా వ్యవస్థ ఉండదు, తర్వాత కొన్ని మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి ఏరియాలో ఈ గాంజాయి కల్టివేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న ప్రాంతంలో, ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం ముంచింగ్పుట్టు, పెద్దవేలు, హుకుంపేట అలాంటి కొన్ని ఏరియాలో కల్టివేషన్ జరుగుతున్నట్టు, తదుపరి కోరాపుట్, మల్కాన్గిరి, ఒడిశా స్టేట్లు కూడా గాంజాయి సాగు మరియు రవాణా ఎక్కువ జరుగుతున్నట్టు మనకి సమాచారం.
0: ఇప్పుడు మీరు చెప్పారు ఒడిశా లాంటి ప్లేసెస్ లో, సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నాయని, అవి మరి మన రాష్ట్రంలోకి రాకుండా ఈ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎటువంటి భద్రతా చర్యలు చేపడతారండి?
1: అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టు మన విశాఖపట్నం జిల్లాలో 5 చెక్ పోస్టుని ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్ గా మనము ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్, డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్, నేబరింగ్ డిస్టిక్ ఎస్పీస్, ఆ స్టేట్ లో ఉన్న ఉన్నతాధికారులు, మన రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు మనము రెగ్యులర్ గా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టుకుని రవాణా మార్గాలు ఏమున్నాయో, సో దాంట్లో కంబైన్డ్ చెక్ పోస్ట్ రన్ చేయడము, ఆంధ్ర పోలీస్ మరియు ఒరిస్సా పోలీసుల సహకారంతో చెక్ పోస్టులు రన్ చేయడము, తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, మన దగ్గర పట్టుబడిన ముద్దాయి ఒరిస్సా వాళ్ళు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర మనకి కావాల్సిన పెండింగ్ వారెంట్స్ ఉంటాయి, వారెంట్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం, ఏదైనా గంజాకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా నేబరింగ్ స్టేట్ పోలీస్, ఒడిశా మరియు కొన్నిసారి ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకి వస్తున్న సమాచారం ఉంటుంది. సో ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ పోలీసులతో రెగ్యులర్ గా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ని రన్ చేస్తూ ఈ ఒక సమస్యలకు వేర్ మేకింగ్ అండ్ ఆల్ రిపోర్ట్స్ టు కంట్రోల్ దిస్.
0: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధన అంటే అదొక చాలా పెద్ద మ్యాసివ్ ప్రాసెస్. మరి ఈ మ్యాసివ్ ప్రాసెస్ లో పోలీసు శాఖ ఇంకా వేరే వేరే ఏ శాఖలతో సమన్వయం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుందండి?
1: డెఫినెట్లీ ఇది ఒక మెనెస్ మరియు అతి పెద్ద సమస్య కాబట్టి పోలీసులో డిపార్ట్మెంట్తో మ్యాక్సిమం మన డిపార్ట్మెంట్ ముందుండి ఇవన్నీ చేస్తుంది, కానీ ఇది అదర్ డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం. మీరు చెప్పినట్టు రైల్వే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నదంతా అక్కడ ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ పోలీసులు ఉంటారు. సో ఆ 2 డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆర్టీసీ ద్వారా, పార్సల్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో అప్పుడు రవాణా సంస్థ, రోడ్డు రవాణా సంస్థ సహకారం చాలా ముఖ్యమైన ఉంటుంది. తర్వాత కంటైనర్ ద్వారా, పోర్ట్ ద్వారా, సీ రూట్ ద్వారా ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే అక్కడ మనకి కోస్ట్ గార్డ్ సహకారము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సో వాళ్ళ సహకారం చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ఈ అమ్మే వాళ్ళు ఏముంటారు, పెడ్లర్స్ గురించి మనకి రెగ్యులర్గా సమాచారం రావాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సో ఇలాగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారము మేము తీసుకుని, అఫ్కోర్స్ వీఆర్ లీడింగ్ దిస్ డ్రగ్ ఎరడికేషన్, పోలీసు ముందు ఉండి, సో మిగతా డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ని మనం మొదలు పెడుతున్నాం.
0: సరే, కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అంటూ చెప్పి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది, అదేవిధంగా మన పోలీస్ శాఖ రాష్ట్రంలో కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతోందండి?
1: ఈ నెల 26వ తేదీ ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే అనేది మనము ఏం ప్లాన్ చేసుకున్నాము. నషా ముక్త భారత్ భాగంగా మన విశాఖపట్నం సిటీ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటి నుంచే మనం మొదలుపెట్టి

0: మనకున్న పోలీస్ 22 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓస్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్స్ స్కూలు కాలేజీకి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని ఏరియాలో ర్యాలీస్, తర్వాత మార్నింగ్ వాక్స్, అవగాహన సదస్సు పెద్ద ఎత్తున పెడుతూ ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం వదిలిపెట్టినాము. 26వ తేదీ మిగతా జిల్లా పోలీసుల సహకారంతో విశాఖపట్నం సిటీలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అవగాహన సదస్సు, వీ వాంట్ రీచ్ ఇన్ ఎ బిగ్ వే, సో ఆల్ ద సిటిజన్స్ ఇన్ ద సిటీ, వీ వాంట్ మేక్ దెమ్ అవేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. సో 26వ తేదీ ఖచ్చితంగా మనము పెద్ద ఎత్తున కార్యక్రమం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం.
1: సార్, ఇందాక రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి చెప్పారు, టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉంటాయా? లేదు, మేము ఎక్కడైనా అబ్జర్వ్ చేసాం పలానా చోట మాదక ద్రవ్యాలు వినియోగం జరుగుతోంది, విక్రయం జరుగుతోంది అని, అది పోలీసులకు మేము ఇన్ఫార్మ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద వేస్ అండి?
0: ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సపరేట్ వింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీనికోసమే పనిచేస్తుంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వీ కాల్ సెబ్ పోలీస్. సో 14500 ఇజ్ అ టోల్ ఫ్రీ నంబర్. సో ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధించిన ఏం సమాచారం ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వచ్చు. మీ ఇచ్చిన సమాచారం గౌప్యంగా ఉంచబడుతుంది. సో యూ విల్ నాట్ బి సైటెడ్ యాజ్ అన్ ఇదర్ విట్నెస్ ఆర్ ఎనీ ఫర్ ద కోర్టు ప్రొసీడింగ్స్. మీరు సమాచారం ఇచ్చారని మీ మీద ఎటువంటి కోర్టులు వచ్చి సాక్ష్యాలు చెప్పాల్సింది కానీ ఎటువంటి అవసరం ఉండదు. మీ ఫోన్ నంబర్ కూడా మేము గౌప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఎవరికైనా డ్రగ్స్ వాడకం కానీ, డ్రగ్స్ సరఫరా, ఏదైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సెబ్ టోల్ ఫ్రీ నంబర్ 14500కి సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ఓకే సార్, ఉజ్వల భవిష్యత్తు ఉండే ప్రస్తుత యువత ఈ మాదక ద్రవ్యాల వల్ల నిర్వీర్యం అయిపోతుంది కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు?
0: వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పినారమ్మా మీరు. ముఖ్యంగా యువత ఉజ్వల భవిష్యత్ని వెరీ యంగ్ ఏజ్లోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 16-18 ఇయర్స్, ఇంటర్ చదువుతున్న సమయంలోనే, డిగ్రీ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి, సో దే ఆర్ నాట్ రియలైజింగ్ దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. క్షణిక సుఖ కోసం ఆ రోజు ఏదో ఒక చిన్న డ్రగ్స్ తీసుకొడితే ఒకరోజు మొత్తం ఎంజాయ్ మత్తులో ఉన్నట్టు భావిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే డ్రగ్ అడిక్ట్ అయిపోతే, సో ఫ్యూచర్లో మీకు ఒక నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, దీనివల్ల మజల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, ఆరోగ్యం క్షీణించి మీరు కంప్లీట్గా నడవలేని పరిస్థితికి రీచ్ అయిపోతారు. సో ఆరోగ్యమే మీకు బాగలేదంటే ఫ్యూచర్లో మీ మీద నమ్మకం ఉన్న మీ పేరెంట్స్, మీరు మంచి ఉద్యోగం సాధిస్తారని ఆశతో ఎన్నో మంచి కాలేజెస్లో మీకు లక్ష లక్షల ఫీజు చెల్లించి మీ మళ్ళీ మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఉంటారు. కానీ మీరు డ్రగ్స్కి బానిసం అవడం వల్ల మీ బంగారు భవిష్యత్తు ఎటువంటి ప్రయోజనం లేకుండా మీరు కంప్లీట్గా యూ విల్ బికమ్ ఎన్ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మళ్ళీ మీ పేరెంట్స్కి మీరు ఏం చేయాలి హెల్ప్ చేయకుండా వాళ్లే మిమ్మల్ని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించే ఒక వ్యవస్థ పరిస్థితికి మీరు వెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి డ్రగ్స్ వాడకము క్షణిక సుఖ కోసం ఫ్రెండ్స్ ద్వారా తక్కువ దీంట్లో మొదలు పెట్టి తర్వాత కంప్లీట్ మీరు డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. స్టార్టింగ్ లోనే అలాంటి సమాచారం ఏమరో మీకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మేము చెప్తున్నాం.
1: అలాగే ఈ డ్రగ్ అడిక్ట్ అయిపోయి రీహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళు మామూలుగా మన సమాజంలో కలిసిపోయేలా బయటకు వస్తారు, వారి పట్ల తల్లిదండ్రులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ సమాజం ఎలా ప్రవర్తించాలండి?
0: ఖచ్చితంగా ఇది ఒక స్టిగ్మా టైప్ తయారైపోతున్నారు. సో సమాజంలో మీరు డ్రగ్స్ కోసం డ్రగ్స్కి బానిసలు అయినారు లేదంటే మీరు డ్రగ్స్ సెంటర్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాజంలో తెలిసిపోతే మిమ్మల్ని ఒక వేరే విధంగా చూస్తుంటారు. సో అందుకే యువతకు మేము ఏం చెప్తున్నామంటే మొదటిగా మనం అటువైపు వెళ్ళకూడదు. ఏదైనా హవెవర్ అట్రాక్టివ్ ఇట్ మేబీ, సో ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఇట్ గివ్స్ ఎ ప్లెజర్ ఫర్ వన్ డే, వీ షుడ్ నాట్ గో టువర్డ్స్ దట్ సైడ్. మనం అంతా ఇటువైపు ఎడ్యుకేషన్ వైపు ఉండాలి. ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్స్ కూడా మనం సమాచారం గౌప్యంగా ఉంచుతున్నాము. బయట ఎవరు ఉంటున్నారు, ఎవరు ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారని ఎక్కడ కూడా మనం బయట చెప్పాము. అయినా సమాజంలో ప్రవృత్తి మారిపోతుంది. మీరు ఒకసారి డి అడిక్షన్ సెంటర్కి పోయి బయట వచ్చిన తర్వాత కొంచెం బిహేవియర్ల చేంజెస్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి సామాన్య వ్యక్తికి మనం వీ కెన్ ఈజీలీ మేక్అవుట్, సో బిహేవియర్ల చేంజెస్ అనేది. సో అందుకే ఇలాంటి ఒక డ్రగ్ అడిక్షన్ వెళ్లకుండా సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ కంప్లీట్లీ ఆన్ ఎడ్యుకేషన్.
1: సార్, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండే మీ టైం ఎంత అమూల్యమైందో మాకు తెలుసు. అటువంటి అమూల్యమైన టైం ని ఒక మంచి టాపిక్ గురించి సమాజంలో, ప్రజల్లో, యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ మేడం. ఏఆర్ న్యూస్ విశాఖపట్నం ఒక మంచి కార్యక్రమాన్ని, ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ డే సందర్భంగా మంచి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఏఆర్ న్యూస్ ద్వారా ప్రసారపరిస్తే మంచిది ఉంటుందని మేము ఆశిస్తున్నాం.
1: నమస్తే సార్.

0: ఇంతవరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: Beautiful song tarvata stay tuned to Vidbharti FM 101.3.

0: Shakti FM 101.3.
1: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి రాదు.
6: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
7: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
6: విజయ వంట నూనెలు.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే ఆపద్ బాంధవుడు మోహనించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య చిత్ర గారు పాడిన పాట అయితే విన్నారు కదా. మరి దీనికైతే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:33 దాటి 46 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హార్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రాము జేబులో ఏమీ లేదు కానీ అందులో ఒకటి ఉంది, అది ఏంటిది అని అడిగా. ఇంకా ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఆన్సర్ హ్యాండ్ అంటూ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆర్జే సౌజన్య గారు, టుడే సాంగ్ సూపర్ అంటూ. వీరేష్ ఊర్మిళ కోడుమూరు నుంచి అయితే పంపించారు, థ్యాంక్స్ అండి. ఇంకా మనోహర్ గారు జేబు అని పంపించారు. కాదండి, భాస్కర్ పెడ నుంచి జేబు ఉంది లేదా ఒకటి అనే సంఖ్య ఉంది. ఏమీ లేదంటే ఒకటి ఉండదు కదా. ఇంకొంచెం క్వశ్చన్ రిపీట్ అంటూ పంపించారు. అడిగాను కదా ఇందాక, రాము జేబులో ఏమీ లేదు కానీ అందులో ఒకటి ఉంది, అదేంటిది అనమాట. రాజు వేలూరు నుంచి ఏమీ కాదనమాట. పెడన జగనంద కాలి అప్పలరాజు గారు ఓ అనే అక్షరం అంట. కాదండో, గూగుల్ చెప్పిందా? లేదు లేదు, అదైతే కాదనమాట. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది కదా. ఆన్సర్ ఏంటి అంటే 0 అనమాట. ఏమీ లేదంటే మ్యాథ్స్లో 0 ఉన్నట్టే కదా, అలా 0 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. తిట్టుకోండి.

ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మీ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీ తమ్ముడి వయసు అందులో సగం ఉంటుంది. ఇప్పుడు మీ వయసు 100 ఏళ్ళు అయితే మీ తమ్ముడి వయసు ఎంత? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీ తమ్ముడి వయసు అందులో సగం ఉంటుంది, అంటే 4 ఇయర్స్ అయితే సగం 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ వయసు 100 ఏళ్ళు అయితే మీ తమ్ముడి వయసు ఎంత ఉంటుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866244884 కైతే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

లేబర్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31/8/2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల మరియు కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

Happy FM 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆవారంభం నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అండ్ తన్వి పాడగా యువన్ శంకరరాజు మ్యూజిక్ కంపోజ్ చేయగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 53 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీ తమ్ముడు వయసు అందులో సగం ఉంటుంది, ఇప్పుడు మీ వయసు 100 ఏళ్ళు అయితే మీ తమ్ముడు వయసు ఎంత అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. పెడన జగనందర్ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చలపండి మోనిషా మాధురి తమిళనాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఏలూరు నుంచి రాజు గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాకృష్ణ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, మల్లేశ్వరరావు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉప్పలూరు గ్రామం కంకపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ హిందూపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. నా పేరు నాగమణి, రాములు మంగళగిరి నుంచి అంటూ ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్.

ఆన్సర్ అగస్య ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ వేణు జయంపు గ్రామం ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ్ ఆన్సర్ ఈజ్ అంటూ కాకాన్ నుంచి పద్మ భవ్య చింటూ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. పుట్పాక్ నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రూపణ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. కుసుమ అమ్మట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. గాంధీ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీహరి హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకర్ నుంచి సుమా గారు రెండు ఆన్సర్స్ పంపించారు. ఇప్పుడు దీంట్లో ఏదని తీసుకోవాలి ఏదో మీరే చెప్పండి, అప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా. హాయ్ అక్క, ఎంజీఆర్ కాలనీ పేడ నుంచి అనసూయ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు చాలామంది. తిరుపతి నుంచి సంహిత టూ బాయ్స్ ఏమైందనుకుంటా అని పంపించారు, అర్థం కాలేదు. హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి రంధ్రం ఉంది అని ఫస్ట్ ఆన్సర్ పంపించారు. రంధ్రం కదండి, సున్నా అది, జీరో అనమాట అది. ఇంకా సురేష్ సునీత నిరంజన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ రాజ్య గారు అంటూ గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారంటూ చండిక వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం నుండి మచిలీపట్నం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా మనోహర్ ఎప్పుడు అయినా టూ తక్కువే కాబట్టి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ మామ్, ఆన్సర్ ఈజ్ అంటూ స్మాల్ డౌట్ అవును, మీరు అడిగిన క్వశ్చన్కి సపరేట్ ఉంటుంది. ఇంకా హాయ్ సౌజ్ఞ గారు ఎలా ఉన్నారు, నా వయసు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీ శ్రోత అంటూ ఎంబీవి నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అరుణ్ కుమార్ అనంతపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి ఆన్సర్ అయితే పంపించారు రాంగ్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్, తన ఏజ్ 100 ఇయర్స్ అయితే బ్రదర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ కాజల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ ఐఎమ్ నజియా షేక్ అంటూ ఐఎమ్ ఫ్రమ్ తాడికొండ గుంటూరు డిస్ట్రిక్ట్, బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు. బాగున్నానండి, ఆన్సర్ పంపించుంటే ఇంకా బాగుండేది. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. మరి ఆన్సర్ ఏంటి అంటే 98 ఇయర్స్ అన్నమాట. కొంతమంది 50 అంటే హాఫ్ అని చెప్పి 100 ఇయర్స్లో హాఫ్ అని పంపించారు, కాదు, వాళ్ళిద్దరికీ గ్యాప్ 2 ఇయర్సే ఉంది కాబట్టి. సో వాళ్ళ తమ్ముడు ఏజ్ 98 అనమాట. అది మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:53 దాటి 13 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విల్కైతే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तानबे। राजधानी ప్రాంతమైన అమరావతి అంతటా డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను అభివృద్ది చేసేలా ఎయిర్బ్యాండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండి గీతాంజలి శర్మ, ఎయిర్బ్యాండ్ వ్యవస్థాపకులు నమన్ పుష్ప ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరులను కలుపుతూ డ్రోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎయిర్బ్యాండ్ సంస్థ లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్ రంగాల్లోని భాగస్వాములతో కలిసి పనిచేయనుంది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలని, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేట్లు రూపొందించిన నైపుణ్యం పోర్టల్ను జులైలో ఆవిష్కరించి ఇందులో నమోదైన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ స్కిల్ కార్డు జారీ చేయాలని సూచించారు. రాష్టంలో 16 వ్యసన విముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడపల్లో కేంద్రాల్లో అవసరమైన నిర్మాణాలతో పాటు బయోఫీడ్బ్యాక్, ఈసీజీ యంత్రాలు సమకూరుస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ రోజు సాయంకాలం వరకు పంపవచ్చు. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ ఇటీవల కొందరు దళారులు భక్తులను వరుసగా మోసగిస్తున్నారని, వీరి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. దళారులు దర్శనం, వసతి పేరుతో సంప్రదిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1552257కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానముల్లోని దిగువ ట్రోపావరంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో మంచి మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను మీ ఆర్జే తేజు. మరి ఇంకెందుకు లేట్, ఫస్ట్ అయితే మనమైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ 100% లవ్ సినిమా నుంచి వినేశాం కదా అద్నన్ సమీ వాయిస్ లో. సో ఎటు వెళ్ళిపోయారు కదా ఈ మధ్య, అసలు ఎక్కడ కూడా అద్నన్ సమీ పాటలు మనం తెలుగు పాటలు మెయిన్ గా వినట్లేదు. ఓకే, మరి నెక్స్ట్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీకోసం రంగ్దే ఫిల్మ్ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. 11:16 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అయితే ఓజీ మూవీకి సీక్వెల్ ఉంటుందా ఏంటి అని కొద్ది రోజుల నుంచి అందరికి చాలా పెద్ద డౌట్ ఉంది. అయితే దాన్ని కన్ఫర్మ్ చేస్తూ నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఓజీ యూనివర్స్ అనే పేరుతో ఒక వీడియోని రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియో చూస్తే క్లారిటీ అయితే వచ్చేసింది. మొత్తానికి ఓజీ 2 సినిమా అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి అని మాత్రం క్లియర్ గా అర్థమైపోయిందనమాట. సో ఫ్యాన్స్ కోసమే ఈ సీక్వెల్ చేస్తున్నాము అని అర్థమయ్యేలాగా ఆ వీడియో కూడా చాలా క్రియేటివ్ గా బాగా చేశారు. మొత్తానికి ఓజీ యూనివర్స్ అనే పేరుతో నిన్న రిలీజ్ చేసిన వీడియో ద్వారా మనకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇంకా ఈ మూవీలో ఏంటంటే ఓజస్ గంభీర గురించి తెలియని స్టోరీని చెప్పబోతున్నారు అని చెప్పి మూవీ మేకర్స్ కూడా తెలియజేస్తున్నారు. సో అది మ్యాటర్. సో త్వరలోనే ఓజీ 2 అయితే మనం చూడబోతున్నాం అనమాట. ఇక నెక్స్ట్ మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఫిల్మ్ అప్డేట్స్ గురించి. మీ వసంధర కోసం అయితే అత్తారింటికి దారిది మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క?
3: ఇక పొద్దు పొద్దు

0: మలగం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. 11:28 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. అయితే తెలంగాణ సంస్కృతి, కుటుంబ అనుబంధాలపై సినిమాలు తీసేందుకు చాలా రోజుల నుంచి కూడా, అంటే చాలా ఇయర్స్ నుంచి మనం ఈ రీసెంట్ గా కూడా చూస్తున్నాం, టాలీవుడ్ లో చాలా రకాల సినిమాలు వస్తున్నాయి తెలంగాణ సంస్కృతి మీద. సో ఇప్పుడు ఇడుపు కాగితం అనే పేరుతో కొత్త సినిమా కూడా లాంచ్ చేయడం జరిగింది కదా. మరి మీరు కూడా చూసే ఉంటారు. మరి ఇందులో ప్రియదర్శి మెయిన్ లీడ్ రోల్ అన్నమాట. సో ప్రియదర్శి లీడ్ రోల్ అండ్ అలాగే ఫోక్ సాంగ్స్ పాడే అమ్మాయి నాగదుర్గ నటిస్తున్నారనమాట. సో వంశీడరెడ్డి గారు డైరెక్టర్ ఈ సినిమాకి, అలాగే సుకుమార్ రైటింగ్స్ అండ్ బన్నీవాసు గారి వర్క్స్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. మొత్తానికి ఒక కొత్త సినిమా అండ్ దీంట్లో సాంగ్స్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సురేష్ బోబిలి గారు అనమాట. సో మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలియాలి అంటే ఈ ఇడుపు కాగితం వెరైటీగా ఉంది కదా టైటిల్ కూడా. సో ప్రియదర్శి ఎప్పుడు కొత్త కొత్త సబ్జెక్ట్స్, వెరైటీగా ఉండే సబ్జెక్ట్స్ ఎంచుకుంటారు కాబట్టి ఇది కూడా తన కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం అయితే సర్దార్ మూవీ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను, తర్వాత ఆ మూవీకి సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే చెప్తా. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఈ కొండ కోనలలో షణ్ముఖుడే గలడంట,
4: వచ్చిందా

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ల భవిష్యత్తును వాళ్లు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే

దూర ఓర చూపుతోటి నన్ను కొల్లగొట్టి నన్ను కొల్లగొట్టి చంటి పాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే. ఫస్ట్ లుక్ లోన చూడగానే గుండె గంట కొట్టే గుండె గంట కొట్టే. లవ్ బుక్ లోన ఫస్ట్ పేజీ అత్త.

గొల్లగొట్టే, చంటి పాపల నవ్వు తోటి నన్ను గొల్లగొట్టే. బస్సు లుక్కులో నా చూడగానే గుండె గంట కొట్టే, గుండె గంట కొట్టే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్

0: ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

Jyoti FM 101.3. రెమో ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మన ఉన్నాం సినిమా గబర్లు ప్రోగ్రామ్ లో. 11:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను మీ ఆర్జే తేజు. హీరో కార్తి నటించిన సర్దార్ ఫిలిం ఎంతటి సక్సెస్ సాధించిందో తెలుసు కదా. మరి దీనికి సీక్వెల్ గా ఇప్పుడు ఒక మూవీ అయితే తీయబోతున్నారు, సర్దార్ 2 అనే టైటిల్తో. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో ఇదొక మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సో కార్తీ గారు నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది తెలుసా. మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఎస్జే సూర్య ఇందులో విలన్ గా నటిస్తున్నారనమాట. సో పిఎస్ మిత్రన్ గారు ఈ సినిమాకి తెరకెక్కిస్తున్నారు. సో మొత్తానికి సెప్టెంబర్ 10 వరకు మనం వెయిట్ చేయాల్సిందే సర్దార్ 2 రిలీజ్ కోసం. మరి చూద్దాం ఎలా అందరినీ అలరిస్తుందో. నెక్స్ట్ మీకోసం అయితే సుల్తాన్ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ సాంగ్, కార్తీ గారు నటించిన సినిమా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: Bharti FM 101.3.
1: ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి సాంగ్ వినేసారు కదా, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి హీరో రామ్ మనం ఆల్రెడీ వినేసాం. ఆంధ్ర కింగ్ తాలూకాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడడం జరిగింది కదా, అంటే రాయడం జరిగింది. అలాగే మరి సాంగ్ రైటర్ గానే కాకుండా ఇక ఏకంగా సినిమాని కూడా ఆయన, నెక్స్ట్ తన ఫిల్మ్ని ఆయనే రైటర్గా వర్క్ చేస్తున్నారు. ఆయనే సినిమా రాసుకొని కథ రెడీ చేసుకొని ఆయనే స్వయంగా డైరెక్షన్ చేసుకుంటున్నారనమాట. సో రాపో 23 అయితే టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి రామ్ పోతనేని మూవీ టైటిల్ 23. సో తన 23rd ఫిల్మ్ అనమాట. ఏకంగా ఈ చిత్రం అయితే ఒక భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారు. అది కూడా తన కెరీర్లో తొలిసారిగా 100 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారనమాట. అయితే ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చెప్తున్నారు. అండ్ చాలా మంది భారీ తారాగణం అయితే దీంట్లో వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరువు గారు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. మరి చూద్దాం రాపో 23 ఎలా ఉండబోతుందో. మరి ఆయన కెరీర్లోనే తొలిసారిగా భారీ బడ్జెట్ మూవీ కాబట్టి స్వయంగా ఆయన డైరెక్షన్, అంటే ఒక రైటర్గా డైరెక్టర్గా అలాగే ఒక లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి టోటల్ 3 రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మనం కూడా. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్క్ మూవీ నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಮಸ್ತನ್ಬಿ. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభమైంది. కోర్కెల రొట్టెల కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. పల్నాడు జిల్లాలో మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న

లారీని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాల ప్రజల జీవన శైలిని మారుస్తున్నాయి, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. రైతులు, కార్మికులు, విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయలతో 5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు. విజయవాడ ఆటోనగర్లో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆటోనగర్లో నూతన కాంపాక్టర్ను ప్రారంభించిన ఆయన విజయవాడ నగరంతో పాటు ఆటోనగర్ ప్రాంతంలో రోజూ సేకరించే వ్యర్థాలను జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగరంలో చెత్త పేరుకుపోకుండా ప్రతిరోజు తరలించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పట్టాభిరామ్ వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశ అభివృద్దికి ముప్పుగా మారుతోందని హోంమంత్రి వంగళ్పూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీసు శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: Jyoti FM 101.3.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 12:15 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరిక మన దేశంలో ఉన్న ప్లేసెస్ ఏవి ఎక్కువగా విదేశీయులు ఇష్టపడతారో తెలుసా? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మలానా విలేజ్. మరి ఈ విలేజ్ హిమాచల్ ప్రదేశ్ లో ఉందన్నమాట, అది కూడా కుల్లు జిల్లాలో. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఉన్న ఈ మలానా విలేజ్ కి చాలా మంది టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు తెలుసా? దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రామాలలో ఒకటిగా పిలుస్తారు.

మరి ఇక్కడ మనుషులకి బాహ్య ప్రపంచంతో అస్సలు సంబంధమే ఉండదండి. వాళ్ల సొంత సాంప్రదాయాలను, కఠినమైన నియమాలను ఫాలో అవుతూ ఉంటారంటాం. అయితే ఎప్పటి నుంచో తరతరాలుగా ఇంకా అవే ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళకున్న రూల్స్, వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయాలు అదేంగా. సో ఇక్కడ ప్రజలు ఏంటంటే నో టచ్ రూల్ ఫాలో అవుతారు, ఎందుకంటే వాళ్ళ చాలా స్వచ్ఛతకి ప్రయారిటీ ఇస్తారనమాట. అంటే ఇక్కడికి వెళ్లే పర్యాటకులు ఎవరైనా సరే ఆ గ్రామస్తులను కానివ్వండి, వాళ్ళ ఇళ్ళని కానివ్వండి, గోడలని, ఆలయాలని ఇక్కడ వాటిని ఏవి కూడా తాకకూడదు, కనీసం తాకని కూడా తాకూడదు. జస్ట్ వెళ్ళామా, చూసామా, వచ్చామా అంతే తప్ప వాళ్ళని ఎవరిని ముట్టుకోకూడదు. పొరపాటున తాకాము అనుకోండి, అది వాళ్ళు అపవిత్రంగా భావించి జరిమానా కూడా విధిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి మలానా విలేజ్ కనుక వెళ్తే. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ మలానా వాళ్ళు ఒక రూల్, వాళ్ళని ఏమనుకుంటారు, తమను తాము అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక ఉన్నాడు కదా, సో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన సైనికుల వారసులుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్లోని ఇతర ప్రాంతాల వారికి చాలా పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఉండడానికి హిమాచల్ ప్రదేశ్లో మన ఇండియాలోనే ఉంటున్నారు, కానీ ఇక మిగతా అందరితో సంబంధం లేకుండా వాళ్ళ లోకం ఏదో, వాళ్ళ రూల్స్ ఏంటో ఇంకా అలా ఉండిపోతారు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో అందుకే విదేశీయులు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ చూపిస్తారంట ఇక్కడికి వెళ్ళడానికి, అది విషయం. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజెస్ ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈలోపు. ఇంకొక లవ్లీ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే మీకోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు అర్హులైన అభ్యర్థుల నుండి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా అసైన్మెంట్ పద్దతిపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు: తెలుగు, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణ, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. వయోపరిమితి 35 సంవత్సరాలలోపు ఉండాలి. విద్య: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ కలిగి ఉండాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక దరఖాస్తుల సమర్పణ గడువు 31 జులై 2026. ఈ తేదీ లోపల మీ దరఖాస్తులను ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి 10 దినాలలో సమర్పించగలరు. ఇక మనమైతే మన దేశంలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కువగా విదేశీయులను అట్రాక్ట్ చేసే విలేజెస్ అనమాట. సో ఫస్ట్

అయితే మలానా విలేజ్ గురించి తెలుసుకున్నాం. అసలు అక్కడ ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కొనోమా విలేజ్. మరి ఏషియాలోనే ఫస్ట్ గ్రీన్ విలేజ్ గా పేరు పొందిందనమాట ఈ కొనోమా. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారనమాట అక్కడ. మరి ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? నాగాలాండ్ లో. అయితే ఇక్కడ వాళ్ళు ప్లాస్టిక్ వాడకం కూడా చాలా వరకు నిషేధించేశారు. అయితే చెత్తను రీసైకిల్ చేసుకుంటూ నేచర్ కి హాని కలగకుండా జీవించడం అనేది వీళ్ల స్పెషాలిటీ అనమాట ఈ కొనోమా విలేజ్. అయితే దీన్ని వారియర్స్ విలేజ్ అని కూడా పిలుస్తారు తెలుసా. అండ్ ఇంకా ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ కూడా చాలా చాలా ఫేమస్ అనమాట. మరి ఈ నాగాలాండ్ లో ఉన్న ఈ ప్లేస్ లో ప్రకృతి పరిరక్షణ, సుస్థిర జీవన విధానం అలాగే ప్రత్యేకమైన సంస్కృతికి విదేశీయులు కూడా చాలా ఇష్టపడతారనమాట దీన్ని విజిట్ చేయడానికి. అది విలేజ్, ఈ విలేజ్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఎందుకంటే ప్రేమంట సినిమా నుంచి సాంగ్. మరి వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో టైం చూస్తే 12:27 అయిపోయింది కదా. సో తక్కువ డ్యూరేషన్ ఉన్న సాంగ్ అయితే ప్లే చేస్తాను ఎందుకంటే ప్రేమంట తర్వాత విందాం. సో వింటూ ఉండండి స్టేడియం టూ వివిధ భారతి 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వినియోగం అక్ర రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తల వివరంగా, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం.

సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, రెండు నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన రెండవ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు, బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్దికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని

ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్టేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్దరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్దరణ పనులను పూర్ణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: City FM 101.3.
1: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
2: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
1: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
3: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
2: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో.

0: మోరోవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది.
1: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
0: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
1: అయితే ఓకే, ఎస్ అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ రాజయ్ తేజు. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, సో 12:42 PM క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం ఇంట్రెస్టింగ్ విలేజెస్ గురించి, ఎక్కువగా విదేశీయులు ఇష్టపడే విలేజెస్ ఇన్ మన దేశంలో, సో మన భారతదేశంలో అనమాట. ఏషియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఫేమస్ అయిన ప్లేస్ విలేజ్ తెలుసు కదా మీ అందరికీ కూడా, మాలినాంగ్. సో ఈ మాలినాంగ్ వచ్చేసి మేఘాలయలో ఉంది. ఇది మేఘాలయలో ఉన్న ఈ విలేజ్ గాడ్స్ ఓన్ గార్డెన్ అని కూడా పేరు తెలుసా దీనికి. మరి ఇక్కడ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించేశారు. ఇంకా రోడ్లన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్త వేయడానికి వెదురు బుట్టలను కూడా ఉపయోగిస్తారు. ఇక చెత్తని సేంద్రియ ఎరువుగా కూడా మారుస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఇక్కడ నివసించే వారు ఖాసీ తెగకు చెందినవారనమాట. వీరేంటంటే మాతృస్వామ్య వ్యవస్థను పాటిస్తారు. అంటే మనమేంటి, జనరల్ గా మన ఫాదర్ ఇంటి పేరే కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా మనకి, సో అక్కడ అలా కాదు, మదర్ ఇంటి పేరు కంటిన్యూ అవుతుంది పుట్టే పిల్లలకి తరతరాలుగా. ఇంకా అంతే, మదర్స్ వ్యవస్థ స్టార్ట్ అనమాట అక్కడ. సో మాతృస్వామ్య వ్యవస్థ పాటిస్తారనమాట, అక్కడ స్పెషాలిటీ అది ఆ విలేజ్ లో స్పెషల్ గా. ఇంకా ఇక్కడ అంటే ఆ తెగ సంబంధించిన వాళ్ళు, ఆ ఖాసీ తెగ సంబంధించిన వాళ్ళు. ఇంకా ఇక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ కూడా చాలా ఫేమస్. రూట్స్ మనకి ఊడలతో, మర్రి చెట్టు ఊడలతో ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం, సో అలాంటి బ్రిడ్జెస్ చాలా ఫేమస్ అనమాట, అక్కడ ఎక్కువగా ఉంటాయి వంతెనలు. ఇంకా బ్యాంబూస్తో కట్టిన హౌసెస్ కూడా చాలా వరకు బాగా టూరిస్టులని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. బ్యాంబూస్తో ఇల్లులు కట్టుకోవడం, అందులో నివసించడం, వాళ్ళ లివింగ్ స్టైల్ టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తే మెయిన్గా విదేశీయులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇక్కడికి వెళ్ళడానికి. అది విషయం మేఘాలయలోని మాలినాంగ్ విలేజ్. ఏషియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా దీనికి మంచి పేరుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ఎక్కువగా ఇష్టపడే ప్లేసెస్ ఏంటి మన దేశంలో, దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్ లో వెళ్ళిపోవాలన్నమాట. సో ఒక అందమైన హిల్ స్టేషన్ అనమాట అది, చోప్తా దాని పేరు. సో ఉత్తరాఖండ్ స్టేట్లోని ఒక అందమైన హిల్ స్టేషన్ చోప్తా, దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు తెలుసా. సో అంత అందంగా ఉంటుంది, స్విట్జర్లాండ్ వరకు వెళ్ళలేని వారు చక్కగా చోప్తా చూస్తే చాలంట. సో అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ మెయిన్గా విజిట్ చేసే ప్లేసెస్ అంటే ఈ ప్లేస్ని విజిట్ చేసే బెస్ట్ టైం ఎప్పుడో తెలుసా, మార్చ్ నుంచి జూన్ వరకు, అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు. ఒక సో ఇలా ఈ ప్లేసెస్ని, ఈ ప్లేస్ని, చోప్తా ప్లేస్ని విజిట్ చేయడానికి ఇది బెస్ట్ టైం అనమాట. ఇంకా స్నోని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి మేము అని అనుకునే వాళ్ళకైతే డిసెంబర్ జనవరిలో కూడా వెళ్ళొచ్చు. సో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఉందన్నమాట అక్కడ, తుంగనాథ్ ఆలయం. సో ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం తుంగనాథ్ ఆలయాన్ని చూడొచ్చు అక్కడికి వెళ్తే. ఇంకా చంద్రశిల పర్వతం కూడా చాలా ఫేమస్ అనమాట అక్కడ. సో సన్ రైజ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఆ పర్వతం మీద నుంచి చూస్తే. ఇంకా ట్రెక్కింగ్ చేసేవారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి, చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుందన్నమాట ఈ ప్లేస్. సో ఇవి మన ఇండియాలో విదేశీయులను బాగా అట్రాక్ట్ చేసే విలేజెస్ అనమాట. ఇది ఇవాల్టి మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఇండియాలోనే కాదు, చాలా వరకు ఐ మీన్ విదేశీయులకి కాదు, ఇండియాలో పీపుల్కి కూడా చాలా ఇష్టమైన ప్లేసెస్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇవి. మరి డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారైనా కానీ వెళ్ళి ఆస్వాదించడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. టైం చూస్తే 12:57 దాటి 30 సెకండ్స్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మళ్ళా ధీరాలో కలుసుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
5: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, యువతే కాదు యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. మొహరం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమార్గంలో నడవాలనే స్ఫూర్తిని మనకు మొహరం అందిస్తుందని, మొహరం అంటేనే త్యాగం, సత్యం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడమని, ఇమాం హుసేన్ త్యాగాన్ని మొహరం సందర్భంగా స్మరించుకుందామని, అందరికీ శాంతిని తీసుకురావాలని, ధర్మ మార్గాన్ని చూపాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషాహెద్ ఏఎస్పేట కస్మూర్లోని

దర్గాలను టూరిజం సర్క్యూట్గా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతున్న రొట్టెల పండుగలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్టం అన్ని విధాలా అభివృద్ది చెందాలని స్వర్ణాల చెరువులో మంత్రి రొట్టెను పట్టుకున్నారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు వాగ్దాన్ నిర్వహించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్స్ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. యువత చదువు ఆటలు లాంటి వాటిపై దృష్టి పెట్టాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ వికసిత్ భారత్ పెహచాన్ అనే పేరుతో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాములలోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరే మా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ఏం సంధ్య, ఏంటి అంతటల్గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

లిస్టింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, సో 1:06 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ధీరాలో ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం, జనరల్ గా మహిళల పాత్ర మన దేశ అభివృద్ధిలో ఎంతో కీలకమైనదిగా చెప్పచ్చు ప్రజెంట్ జనరేషన్ లో అది కూడా. ఎందుకంటే ఒకప్పుడైతే మహిళలు మెయిన్ గా ఇంటి బాధ్యతలకే పరిమితం అయ్యేవారు. వాళ్ళు బయట ఏదన్నా సాధించాలి అన్నా కూడా ఛాన్స్లు వచ్చేవి కాదు, చాలా కష్టాలు పడేవారు అనమాట ఛాన్సెస్ కోసం. అంటే బయట నేను ఉద్యోగం చేయాలి అన్నా సరే చాలా వరకు అందరినీ బ్రతిమనాలుకోవాలి, చాలా ఒప్పించుకోవాలి. కానీ ఇప్పుడు సీన్ సిచ్యువేషన్స్ మారిపోయాయి కాబట్టి ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది మహిళలు ఎడ్యుకేషన్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, ఇంకా చాలా రకాల రంగాల్లో గవర్నమెంట్ సపోర్ట్తో మెయిన్గా మహిళలు వ్యాపార రంగంలో కూడా విశేషంగా రాణిస్తున్నారు.

అనమాట ఛాన్సెస్ కోసం. అంటే బయట నేను ఉద్యోగం చేయాలి అన్నా సరే చాలా వరకు అందరినీ బ్రతిమలాడుకోవాలి, చాలా ఒప్పించుకోవాలి. కానీ ఇప్పుడు సీన్ సిచ్యువేషన్స్ మారిపోయాయి కాబట్టి ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది మహిళలు ఎడ్యుకేషన్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, ఇంకా చాలా రకాల రంగాల్లో గవర్నమెంట్ సపోర్ట్తో మెయిన్గా మహిళలు వ్యాపార రంగంలో కూడా విశేషంగా రాణిస్తున్నారు. తాము స్వయం ఉపాధిని పొందుతున్నారు, అలాగే ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. మరి మహిళల ఆర్థిక సాధికారతను పెంచడానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 12 ఏళ్లలో ఎన్నో రకాల స్కీమ్స్ ని అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలని కూడా ఇంప్లిమెంట్ చేసింది. మరి వీటి వల్ల మహిళలు రుణ సదుపాయాలు, సబ్సిడీలు, ట్రైనింగ్, ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందుతున్నారన్నమాట. మరి ఈ 12 ఇయర్స్ అచీవ్మెంట్ లో మన గవర్నమెంట్ సాధించిన వాటిలో మెయిన్ గా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎన్ని రకాల యూజ్ఫుల్ స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టింది, వీటి గురించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం కదా, మెయిన్ గా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన యూజ్ఫుల్ స్కీమ్స్ ఏం స్టార్ట్ చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు, దీని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటున్నాం. అయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి. మరి ఈ స్కీమ్ ద్వారా ఏంటి, చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే మహిళలకు తాకట్టు లేకుండానే రుణాలు అందిస్తారనమాట. అండ్ దీంట్లో మూడు విభాగాలు ఉన్నాయి, శిశు అండ్ కిషోర్ అలాగే తరుణ్. ఈ మూడు విభాగాల ద్వారా అవసరానికి అనుగుణంగా రుణాలైతే ఇస్తూ ఉంటారు. మరి దీని ద్వారా చాలా మంది మహిళలు టైలరింగ్ చేసుకోవాలన్నా సరే, బ్యూటీ పార్లర్లు రన్ చేసుకోవాలన్నా సరే, చిన్న చిన్న షాప్స్ ఏమైనా పెట్టాలి లేకపోతే ఆన్లైన్ బిజినెస్లు పెట్టుకోవాలి అనుకున్న వారికి ఈ స్కీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మహిళల కోసం స్టార్ట్ చేసిన మరొక యూజ్ఫుల్ స్కీమ్ ఏంటో తెలుసా, స్టాండప్ ఇండియా. మరి ఈ స్కీమ్ కింద ఏంటంటే మహిళలు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి రుణాలు అందిస్తారు. అంటే ఎంత, 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా లోన్ పొందొచ్చు అనమాట. సో ఏమైనా కొత్త ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఇంకా ఏమైనా తయారీ కేంద్రాలు స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం బిజినెస్ రంగంలోకి దిగే మహిళలకైతే చాలా బాగా యూజ్ ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా. సో ఈ విధంగా ఈ మన గవర్నమెంట్ ఫామ్ అయిన ఈ 12 ఇయర్స్ లో మహిళల కోసం చాలా రకాల స్కీమ్స్ అయితే రావడం జరిగింది. మెయిన్ గా మహిళా పారిశ్రామికవేత్తలకైతే చాలా యూజ్ఫుల్ స్కీమ్స్ అయితే వచ్చాయని చెప్తున్నాను కదా, మరిన్ని ఇంకా బోల్డ్ అని కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం కొంతసేపట్లో. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి, పలువురికి గాయాలు. ఇక వివరాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన సందేశంలో వారు స్పందిస్తూ, మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. శాంతి, సామరస్యం, సోదరభావంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా నార్పాల మండలం బొందలవాడ గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పందిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా 70% మేర తగ్గిందన్నారు. రాష్ట సంపద అయిన ఎర్ర

0: చందనం, అక్రమంగా తరలిపోకుండా అంతర్రాష్ట సమన్వయంతో అక్రమ రవాణా వ్యవస్థలను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనంతపురం జిల్లా పోలీస్ ఈగల్ ఆధ్వర్యంలో నషా ముక్తు భారత్ వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అనంతపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో నిర్వహించిన రాష్ట స్థాయి కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ,
1: ఏం చేసినా కూడా ఈరోజు క్రైమే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావైనా అనవసరం, డ్రగ్స్ లో కనుక దొరికితే స్ట్రైట్ అవే 6 నెలలు పైబడి జైల్లోనే ఉండే పరిస్థితి ఈ రోజుల్లోని ఆఖరికి కన్విక్షన్ పడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లే. ఈ రోజు ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా చాలా మందికి ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి, ఎక్కడ ఊరవతలకి వెళ్లి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది, అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడి నుంచి వెళ్లేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే అంత అంత స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి.
0: అలాగే విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట స్థాయి ఈగల్ బృందం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో వాక్తాన్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ మాట్లాడుతూ,
2: ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వసూలు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు 40,000 ఈగల్ పురస్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మధ్యప్రహ సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. నషాముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన వాక్థాన్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాదక ద్రవ్య వ్యతిరేక చికిత్స వార్డును సందర్శించారు. యువతలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రజల్లో మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని తెలియజేసే విధంగా ఈ రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మత్తు పానీయాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. సో ప్రతి కుటుంబం కూడా ఒక సెల్ఫ్ పోలీసింగ్ గా ఉండాలి. ఏమి జరుగుతున్నప్పుడు కూడా వారే అరికట్టేలాగా అయితే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం కానీ, లేదంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం కానీ, పిల్లల్ని మందలించడం కానీ ఇవన్నీ కూడా చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పొదలి వెళ్తున్న వాహనం వేగంగా వచ్చి రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వాహనంలో మొత్తం 13 మంది ప్రయాణిస్తుండగా 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఐఎంఎస్ 2.0 విధానం ద్వారా రైతులకు రాయితీ ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిణామంలో ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. రాష్టంలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 1552251 ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి సూచించారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ ఈరోజు ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్టంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షాహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం

నారాయణ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ కసుమూర్లోని దర్గాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. అమృత్ 2.0 పథకం కింద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు పారిశుద్ధ్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. భారతీయ స్వాతంత్ర కాంక్షను దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో రగిలింపజేసిన వందే మాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ జయంతి ఈరోజు. 1928 జూన్ 26వ తేదీన జన్మించిన ఈ బెంగాలీ కవి వందే మాతరం గీత రచన ద్వారా భారత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. చటర్జీ రాసిన ఆనందమట్ నవల్లోని వందే మాతరం గీతం స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. స్వరాజ్య సంగ్రామంలో వందే మాతర గీతంతో భారతావాణి మొత్తాన్ని ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ 1894 ఏప్రిల్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ రోజు సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్టంలో 16 వ్యసన ముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలుగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి, పలువురికి గాయాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: BFM 101.3.
1: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరే మా.
1: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: Bharti FM 101.3. మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా

0: జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
1: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
2: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
3: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
4: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. మరి ఇందాక సాంగ్ అయితే వినేశారు యముడు ఫిల్మ్ నుంచి. మరి 1:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ప్రధానమంత్రి ఉద్యోగ సృష్టి కార్యక్రమం పీఎంఈజీపీ ఈ ప్రోగ్రామ్ కూడా మీరు వినే ఉంటారు. ఇది కూడా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అన్నమాట, వాళ్లకు బాగా యూజ్ అవుతుంది. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి వారికి ఆర్థిక సహాయం అండ్ అలాగే సబ్సిడీ కూడా అందిస్తారు ఈ స్కీమ్ ద్వారా. మరి దీనివల్ల ఏంటంటే మహిళలు చిన్న పరిశ్రమలు కూడా స్థాపించి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా కూడా ఎదగచ్చు. మరి చాలా మంది దీన్ని యూజ్ చేసుకుంటున్నారు కూడా. ఇంకా మహిళా వ్యాపారవేత్తలకు ట్రైనింగ్ అలాగే సజెషన్స్ కూడా ఇస్తూ ఇంకొక ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అదేంటంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే చాలా మంది మహిళలు వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, పెట్టుబడులు అలాగే టెక్నాలజీ రిలేటెడ్ అంశాలపై అవేర్నెస్ పెంచుకుంటున్నారు. సో ఈ విధంగా మన మహిళలందరూ కూడా ప్రధానమంత్రి ఉద్యోగ సృష్టి కార్యక్రమం అలాగే ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ వల్ల ఈ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా లబ్ధి పొందుతున్నారనే చెప్పాలి. అండ్ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

డాడీ పవన్ నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంకా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన కొన్ని రకాల స్కీమ్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో 12 ఇయర్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్, మరి ఈ 12 సంవత్సరాలలో వచ్చిన స్కీమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వారు స్టార్ట్ చేసిన ఉద్యమ్ సఖీ ప్రోగ్రామ్ కూడా మహిళలకు ఎన్నో రకాలుగా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పచ్చు. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే, వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి, ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ గురించి అన్ని నేర్పిస్తారనమాట. ఇంకా మెయిన్ గా గ్రామీణ ప్రాంత మహిళల కోసం దీన్ దయాల్ అంత్యోదయ యోజన, ఈ స్కీమ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు తక్కువ వడ్డీపై రుణాలు అందించడం, నైపుణ్య శిక్షణ, అలాగే మార్కెటింగ్ సహాయం, ఇలా అన్ని అందిస్తున్నారు. మరి దీనివల్ల ఏంటంటే, గ్రామీణ మహిళలు చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసి తమ ఫ్యామిలీ ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. సో ఆ రకంగా ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ పై అవేర్నెస్ కలిగి ఉంటే మహిళలు పారిశ్రామికవేత్తలుగా దేశ అభివృద్ధికి సపోర్ట్ సిస్టమ్గా మారతారు. మరి మహిళలు స్వయం ఉపాధి కూడా సాధించగలుగుతారు. అదేనమాట విషయం. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. సరే, నెక్స్ట్ మీ అందరి కోసం దళపతి సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండ్ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి.
6: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. Home Minister Amit Shah calls for a united fight against drugs, says drug menace poses threat to national security and future of youth. Uttar Pradesh police arrest 8 people in connection with Ram Mandir donation embezzlement case. India along with 34 nations sign US-led initiative to build resilient AI supply chains. Prime Minister Narendra Modi recalls sacrifices of Hazrat Imam Hussain on Muharram. In men's cricket, India to take on hosts Ireland in T20 International in Belfast this evening. All eyes on debutant prodigy Vaibhav Suryavanshi. And Australia qualify for knockout stage after goalless draw against Paraguay in Group D clash in FIFA World Cup. Home Minister Amit Shah today called for a united war against drugs, saying that drug menace threatens national security, social stability, economic interests, and the future of youth and the country. He urged spiritual leaders, youth, and mothers to come together on a single platform to win this war. Mr. Shah made these remarks while addressing the 10th apex level meeting of the Narco Coordination Center in New Delhi.
7: Today, our country stands at a critical juncture in its fight.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్వింటర్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సందడే సందడికి అందరికీ వెల్కమ్. ఇక 3 మినిట్స్ లో ఎగ్జాక్ట్ గా నేనైతే క్వశ్చన్ ఏంటి వాళ్ళ క్వశ్చన్ సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటి అండ్ ఆన్సర్స్ మీరు పంపించాలంటే ఏంటో తెలుసు కదా, 8662488 14 నెంబర్ కి వాట్సాప్ చేసేసి చక్కగా మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని పంపించేసేసి మరి

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ధ్రువ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా, 2:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఎగ్జాక్ట్లీ. మరి సందేశ్ నదిలో మనం ఉన్నాం. మరి ఈ రోజు మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు? సో తెలిస్తే నాకు ఆన్సర్ పంపించచ్చు. ఎలా తెలుసు కదా, 8662438114 నెంబర్కి. అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచిపెట్టారు? సో అన్ని ట్రిక్కీ ఆర్ లాజికల్ క్వశ్చన్సే కాదు కదా, పురాణాలకు సంబంధించినవి కూడా అప్పుడప్పుడు తెలుసుకోవడం బెటర్ కాబట్టి అడిగాను. మరి చూద్దాం మీకు ఎంతమందికి ఆన్సర్ కరెక్ట్గా తెలుసో. సో విన్నారు కాబట్టి ఆన్సర్స్ ఏంటో పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం దశావతారం సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఆన్సర్స్ ఎవరు పంపించారో మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తా. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఫస్ట్ క్వశ్చన్ తేజు చాలా ఈజీగా అడిగేసింది, ఇంకా మిగతాయి కూడా చాలా ఈజీగా ఉంటాయేమో అమ్మయ్య అని అనుకుంటున్నారా? ఓకే, మరి చూద్దాం. మీరు ఆనందంగా మీరు పార్టిసిపేట్ చేయడమే నాకు కావాలి. మరి అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు అనగానే టక్కా టక్కా మెసేజ్లు వచ్చేసాయి మనకి. దీని మీద బాగానే నాలెడ్జ్ ఉందన్నమాట. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ పంపించారు. తర్వాత శుభ మధ్యాహ్నం, వెల్కమ్ టు సందేశం అంటూ మండూరు మధకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలేదు ఇంకా. తర్వాత కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ పంపించారు కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి. పెడన జౌనధర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీను గారు టీ కమ్మలపల్లి పుల్లంపేట, ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు టీ నర్సాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా కాజా నుండి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు మధుర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. గోల్లపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ కరెక్ట్ ఆన్సర్. మన్హర్ జమీ మన్హర్ గారా, ఓకే మీ ఆన్సర్ మీ పేరు కాస్త మిక్సింగ్ చేయకుండా విడివిడిగా పంపిస్తే నాకు కొంచెం అర్థమవుతుంది. సో మన్హర్ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత వెంకట చలపతి గారు అలాగే రమేష్ గారు కూడా పంపించారు అనంతపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం బాగున్నారా అంటూ హైదరాబాద్ నుంచి లక్ష్మి, శ్వేత, నిష్క అండ్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజు గారు, శ్రీవత్స గారు, గణేష్ అండ్ వీళ్ళందరూ కోనాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుధా గారు ఫ్రమ్ కొత్తగూడెం కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. తర్వాత రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, హాయ్ అండి నమస్తే అంటూ బిజిలీ వెంకటేష్ శ్యామల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఏకలవ్య నగర్, రంగారెడ్డి జిల్లా. ఓకే, రాజుల నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధపట్నం నుంచి పంపించారు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెల, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. కుమ్మరవీధి రాజోలి గ్రామం నుంచి బసోది ఈరన్న గారు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ అందరూ కూడా కరెక్ట్ గా బాగానే గెస్ట్ చేసి పంపించేస్తారు. సో ఇవన్నమాట ఫస్ట్ క్వశ్చన్ కి నాకు వచ్చిన ఆన్సర్స్. ఇందుకీ అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచిపెట్టారు అంటే జమ్మి చెట్టు. దీన్ని అచ్చ తెలుగులో ఇంకా సెమీ వృక్షం అని పిలుస్తాం. సో జమ్మి చెట్టు లేదా సెమీ వృక్షం ఏదైనా కరెక్ట్ ఆన్సరే.

విశేషంగా మనం దసరా టైంలో ఈ చెట్టుని పూజిస్తాం కూడా. ఇక రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు కూడా జమ్మి చెట్టు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇక ఇవాళ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మన తెలుగు స్టేట్స్ లో ఒక వింత పేర్లతో చాలా రకాల ఊర్లు అయితే ఉన్నాయండి. వాటిలో ఒక ఊరు గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, అది ఏ జిల్లాలో ఉంది ఏంటి అనే సంగతి మీరు నాకు మెసేజ్ చేయాలి, ఓకేనా? సో మన తెలుగు స్టేట్స్ లో రూపాయి అనే పేరుతో ఒక గ్రామం ఉంది. మరి ఆ గ్రామం ఎక్కడుంది, ఏ జిల్లాలో అండ్ ఏ మండలం, కరెక్ట్ గా తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ అలాగే జాగ్రత్తగా మెసేజ్ చేయండి, ఈ ఊరు పేరు ఏ జిల్లాలో ఉంది, అదే రూపాయి అనే ఊరు పేరు ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది అనే సంగతి మీరు చెప్పాలి. అండ్ మీ ఊరు పేరు కూడా చక్కగా నీట్గా మెన్షన్ చేయండి, నేను కన్ఫ్యూజన్లో ఆన్సర్ మాత్రం చెప్పకూడదు, ఓకేనా? సో నాకు నీట్గా క్లియర్గా మెసేజ్ పంపిస్తే మీ పేరు, ఊరు నేను అన్ని కూడా అనౌన్స్ చేస్తాను, ఓకేనా? సో మన తెలుగు స్టేట్స్లో రూపాయి పేరుతో ఒక గ్రామం ఉందన్నమాట, అది ఏ జిల్లాలో ఉంది తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ని. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనం అయితే దేనికైనా రెడీ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 2:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మీకోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే అలా వెంట వెంటనే వచ్చేసాయండి. నేను ఏం అడిగానంటే, మన తెలుగు స్టేట్స్ లో రూపాయి అనే పేరుతో ఒక గ్రామం ఉంది, అది ఎక్కడుంది, దాని అడ్రస్ తెలిస్తే చెప్పండి నాకు అని చెప్పి అడిగాను కదా. మరి రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సెట్రా ఎక్సెట్రా ప్లేస్ లో ఉందంట. సరే, కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. చాలా జాగ్రత్తగా చదవాలి ఈ మెసేజ్లు నేను, ఎందుకంటే మీ ఊరు పేరు ఆ ఊరు పేరు సేమ్ అనుకుని చదివే ప్రమాదం ఉందన్నమాట. ఇక అబ్దుల్ కలాం గారు పెద్దపరివి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధపట్ట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు కాజా జిల్లా నుంచి పంపించారు, ఐ మీన్ కాజా నుండి పంపించారు కృష్ణా జిల్లా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, కొంకల గ్రామం నుంచి గురు లహరి అరవింద తులసి కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఇక నేను అందరి పేర్లు టకటక అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే అందరూ మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి. ఇన్ కేస్ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తా, ఓకేనా? సో మీ పేర్లు అయితే వరుసగా చెప్పేస్తాను. రాజోలు నుంచి జయన్న గారు, అనంతపురం నుంచి మనకి వెంకటాచలపతి గారు, రమేష్ గారు, తాడేపల్లి నుంచి నాగమణి గారు, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు. ఓకే, సిహెచ్ వెంకటేశ్వర్లు గారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, పాపారావు గారు ఫ్రమ్ టి నరసాపురం

నెక్స్ట్ మెసేజ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ సంతోష. తర్వాత మల్లికార్జున్ గారు ఫ్రం విజయవాడ. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి. తర్వాత కమ్మపల్లి నుంచి గంజి శ్రీను గారు. తర్వాత నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు. కాల శ్రీనివాసరావు గారు ఫ్రం కోదాడ. తామల పెదమస్తానరావు గారు, చినమస్తానరావు గారు ఫ్రం మంగళగిరి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు. జయం భాషా అండ్ ఫ్యామిలీ ఫ్రం కర్నూల్. ఇక కందకైపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాను జైనుద్దీన్. కన్నెవీడు విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ నుంచి సుందర్ అండ్ రూప్లా. ఏంటో మీ పేరు అర్థం కాలేదు. సెండర్ రూప్లానా? ఓకే. ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల. మన్హర్ గారు మెసేజ్ పంపించారు. ఈరోజు కొత్త క్వశ్చన్ అడిగారు, కొత్త విషయం తెలుస్తుంది మేడం అంటున్నారు. ఓకే, మీకైతే తెలియదు అనమాట, వినండి. అయితే ఎక్కడుందో చెప్తా. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. కర్నూలు మధుర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ అండ్ లక్ష్మీనారాయణ. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. తర్వాత నెక్స్ట్ మెసేజ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, జయలక్ష్మి గారు. కాకాని నుంచి పద్మ గారు, భవ్య అండ్ చింటూ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. నుండి నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాంశ్, రుత్విక అండ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. తర్వాత మిగతా అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు. ఇంకా టూ మెసేజెస్ ఉన్నాయి, చెప్పేస్తా. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, గంగరాజు గారు పెదరాజుపల్లి, మదనపల్లి నుంచి. తర్వాత లాస్ట్ మెసేజ్ వచ్చేసి జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. సో రూపాయి అనే ఊరు పేరు ఇదివరకు ఎప్పుడైనా విన్నారా మీరు? సో ఆ నేటివ్ డిస్టిక్ వాళ్ళకైతే తెలుస్తుంది. సో రూపాయి అనే గ్రామం ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అస్సాంలో, ఇంకా గోవాలో, ఇలా కొన్ని ఏరియాస్లో కూడా, అంటే కొన్ని స్టేట్స్లో కూడా ఇదే పేరుతో ఉన్నాయంట గ్రామాలు. వాటి వెనకాల హిస్టరీలు కూడా ఏవో ఉంటాయి. సో మొత్తానికి మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఈ రూపాయి గ్రామం ఎక్కడో తెలుసా? శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉందన్నమాట. ఇది ఒక ట్రైబల్ విలేజ్. అయితే మరి ఈ ఊరికి ఎలా వచ్చింది ఆ పేరు అంటే, ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది చెప్తాను. మంగళగిరి నుంచి హుసేన్ గారు, అలాగే యోగేష్ అండ్ విమల కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. సో అప్పట్లో పూర్వ రోజుల్లో ఏంటంటే జమీందారుల్లో పేర్లతో ఊర్లు రావడం కానీ, లేకపోతే ఇలా ఒక్కొక్క ఊర్లో ఫేమస్ వంటకాలతో ఫామ్ అయ్యే ఊరు పేర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఏది ఫేమస్ అయితే ఆ పేరుతోనే ఊరు పేరుగా మారిపోవడం. సో పాత రోజుల్లో అలా పిలిచేవారు కదా, అలానే ఈ రూపాయి పేరు కూడా అలా రావడం స్టార్ట్ అయింది. నాణేలు ఎక్కువగా వాడేవారంట ఆ ఊర్లో, రూపాయి నాణేలు. కాబట్టి ఆ ఊరు పేరు రూపాయి నాణ్యం అనే పడిపోయింది. సో ఇది ఎప్పుడు ఎలా ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందో ఏమో తెలియదు, కానీ ఇప్పటికే అదే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇంకా ఆ ఊరు చుట్టుపక్కల, ఆ గ్రామం చుట్టుపక్కల వేరే వేరే గ్రామాలు కూడా ఉన్నాయి. వాటి పేర్లు కూడా ఇలానే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయంట. సో రూపాయి ఊరు పేరు, అది దాని వెనుకున్న హిస్టరీ. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉంది అది విషయం. అదొక ట్రైబల్ విలేజ్ అనమాట. సో ఇక నెక్స్ట్ మెసేజ్ కూడా ఉంది. గోవా రాష్ట్రానికి చెందినవారా? కాదండి, మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాలి గారు. సో ఇక ఈ క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. ఒక సాంగ్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగుతాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు కానీ నరేంద్ర మోదీ యాప్ కానీ ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా పగడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఓటర్ల జనగణన సర్ కార్యక్రమంలో పోలింగ్ బూత్లు వారీగా పార్టీ ఏజెంట్లు వారి పరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే విధంగా డివిజన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంటింటికీ సర్వే నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట కన్వీనర్ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. తిరుపతిలోని ఎంఆర్ పల్లిలో నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ పోలీస్ క్యాంటీన్, హోంగార్డ్స్ కోసం ప్రత్యేక గదుల నిర్మాణానికి డీజీపీ ఈరోజు భూమి పూజ చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల

వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ మానవహారం నిర్వహించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఈగల్ నెంబర్ 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎఫ్ఎం రిసెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3 గంటల 15 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. దేశ మధ్యలో సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా, అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఏది అని అడిగాను కదా. సరే నేను ఇంకా ఆన్సర్స్ అయితే చూశాను, అందరూ కరెక్ట్ గానే మెన్షన్ చేసేసారు కాబట్టి మీ పేర్లు అయితే జరివేస్తాను టకటక. ఒకవేళ రాంగ్ ఎవరైనా పంపిస్తే మాత్రం రాంగ్ అని చెప్తాను. ఇక కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్స్, తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయే మెసేజ్ లు. ఇక కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు పంపించారు, తర్వాత కనకారావు గారు ఫ్రం పెడన, పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రామకృష్ణ గారు, స్వర్ణ, గౌతమి, రాజేశ్వరి, ఉదయ్ కర్నూలు నుంచి పంపించారు. షికారా, షికార్ ఎందుకు అవుతుంది, కాదే. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రం కోదాడ కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు ఫ్రం పెడన, తర్వాత ఫణి సత్యశ్రీ ఫ్రం తెనాలి, జయం భాషా ఫ్యామిలీ ఫ్రం కర్నూల్, రమేష్ దొంతి ఫ్రం అనంతపూర్, మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కున్నూతల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా, తర్వాత బ్రహ్మర శర్మ, బాలాజీనగర్ ఫ్రం కర్నూల్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల గారు పంపించారు పుట్టుపాక నుంచి ఆన్సర్, అబ్దుల్ కలాం ఫ్రం పెద్దపరిమి పుట్టుపాక నుంచి కాదు, వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, రాజోల నుంచి జయన్న గారు, గంజు శ్రీను గారు, తేజ, టీ కమ్మలపల్లి కమ్మపల్లె పుల్లంపేట నుంచి, మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు, తర్వాత మల్లికార్జున్, అలాగే అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కోమలి కావ్యశ్రీ, కాపుగల్లు గ్రామం నుంచి, పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ్డ నంద్యాల జిల్లా, జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్, కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబెడ్డి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, శేఖర్ ఫ్రం కొదుమూర్, వీరేష్ అండ్ ఊర్మిళ, సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్, కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుంచి, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రం వెల్లుల్లా, పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, గుంటూరు దాసిరిపాలెం నుంచి, అక్కరపాక నుండి రమా గారు, కృష్ణా జిల్లా కృష్ణాజీక జనం దిన్నా

పివి సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు, కానీ ఆన్సర్ ఏంటో రాంగ్ అనమాట. కొంకల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి. నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి, ప్రొద్దుటూరు కృష్ణ అండ్ సంతోష. మన్హర్ గారు కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి ఫ్రమ్ కందకాయపల్లి గ్రామం. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి. ఇక నెక్స్ట్ అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు. నెక్స్ట్ మెసేజ్, తోట అనిల్ కుమార్ గారు కొల్లిమార్ల గుంటూరు నుంచి. నాకు ఇందాకడి నుంచి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు వస్తుంటే ఏంటా అని ఆలోచిస్తున్నాను. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే మీరు పంపించింది, మీరు నెట్లో వెతికారు, అన్నిటికంటే అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఆ కారు బ్రాండ్ పేరు అయితే చెప్పారు మీరు. సో కొన్ని ఆన్సర్స్ కనీసం పలకడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట ఆ పేరు. సో ఎందుకులే, నేనైతే రిస్క్ చేయను. మొత్తానికి యాక్చువల్గా అన్ని కార్ల కంటే ఏది ఫాస్ట్గా ఉంటుంది ఈ వరల్డ్లో అనేది మాత్రం గూగుల్ చేసి మరీ చెప్పారనమాట. ఎంత ఎంత సిన్సియర్గా. తోట అనిల్ కుమార్ గారు కొల్లిమార్ల గుంటూరు జిల్లా నుంచి. మీ వేలో మీరందరూ కరెక్టే, కానీ నేను అడిగింది చాలా సింపుల్ ఫన్నీ ఆన్సర్ అనమాట. అంత కష్టపడి మీరు వెతికి మరీ పంపిస్తున్నారు అంటే గ్రేట్. అసలు కర్నూలు డిస్టిక్ నుంచి ఆవుల అజయ్ గారు, అరోరా గారు, ఈయన కూడా ఇంకొక ఏదో కార్ పేరు చెప్పారు. తర్వాత గరిష్టంగా 531 కిలోమీటర్లు ఇస్తుందండి ఇది అని చెప్పేసి మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. తర్వాత నేను అనుకుంటే నా ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య గారు, ప్రొద్దుటూరు నుంచి. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కూడా కార్ బ్రాండ్ పేరే పంపించారు. తర్వాత కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్. తర్వాత మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, స్పోర్ట్స్ కార్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ సామల కరెక్ట్ ఆన్సర్. గంగరాజు గారు, రమాదేవి గారు పెద్దరాజుపల్లి మదనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు కూడా హైపర్ కార్స్ సూపర్ కార్స్ అని అంటున్నారు కానీ ఎవరు రెండు కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపాడి, నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, రాంగ్ అండి. కృష్ణా జిల్లా నుంచి సుబ్బారావు గారు పంపించారు కానీ కాదు, కుర్రకారా కాదండి. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కాదు. అంత కష్టపడి చెప్పక్కర్లే మీరు ఆన్సర్ని. నెక్స్ట్ పాపారావు గారు టీ నరసాపురం నుంచి పంపించారు. బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప. టీవీ సుబ్బారావు గారు కృష్ణా జిల్లా కాజు నుండి పంపించారు కుర్రకారు అంటున్నారు. సో అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది చాలాసార్లు వినే ఉంటారు, ఆన్సర్స్ కరెక్ట్గా వస్తాయి అనుకున్నాను కానీ మధ్య మధ్యలో నాకు ఒరిజినల్ అసలు యాక్చువల్ స్పీడ్తో వెళ్లే కార్ ఏంటి అనేది మాత్రం నాకు చాలామంది పేర్లు అయితే పెట్టారు. కానీ అంత కష్టపడద్దు మీరు. పుకారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. సో అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది, నేనేదో జీకే రిలేటెడ్ ఏదో అడిగాను అనుకున్నట్టున్నారు బహుశా కదా. సో అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించే కార్ ఏంటంటే పుకారు. షికారు ఇదంతా కాదు కానీ ఓన్లీ పుకారు.

సో ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది మనకి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పంపించారు, తర్వాత రఘురామ్ సింగ్ గారు పంపించారు, తర్వాత కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి, తర్వాత కొల్లిపారి నుంచి మస్తానమ్మ గారు కూడా పంపించారు. ఇవన్నమాట ఆన్సర్స్ అయితే. పుకారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఇక్కడతో మనము నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టేసి ఇక సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మీరు మీకోసం అడిగేదామని డిసైడ్ అయిపోయాను. సో మీకైతే తెలుసుంటే కనుక మన రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్, ఇటు తెలుగు తెలుగు లాంగ్వేజ్ మాత్రమే కాకుండా కొన్ని హిందీ ఫిలిమ్స్ కూడా చేయడం జరిగింది. సరే, వాటిలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనే క్వశ్చన్ సంగతి పక్కన పెట్టేస్తే, జనరల్గా షబానా అజ్మీ గారు ఫేమస్ హీరోయిన్ బాలీవుడ్లో, మరి షబానా అజ్మీ గారు హీరోయిన్గా రాఘవేంద్రరావు గారు, మన తెలుగు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒకటి ఉంది, మరి ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీరు. సో విన్నారు కదా, షబానా అజ్మీ గారు హీరోయిన్గా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు

CFM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. సో 3:28 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నేను మిమ్మల్ని అడిగాను ఒక సినిమా రిలేటెడ్ క్వశ్చన్. షబానా అజ్మీ గారు హీరోయిన్ గా, రాఘవేంద్ర రావు గారు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ఏది అని చెప్పి అడిగాను కదా. ఇదొక ఈ సినిమా ఏంటంటే భారతీయ ఆంగ్ల భాషా సంగీత నాటక చిత్రం అని చెప్పొచ్చు. అంటే ప్రముఖ నాటక రచయిత మహేష్ దత్తాని గారి రచన అనమాట ఇది. స్వయంగా ఆయనే దర్శకత్వం వహించి 2004 రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక కళాత్మక సంగీత భరిత చిత్రం. సో ఇది అంటే మ్యూజిక్ రిలేటెడ్ ఉంటుందన్నమాట, మొత్తం కూడా సంగీతానికి సంబంధించింది. అండ్ ఈ సినిమా మరి చెప్పాను కదా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేశారు. మరి మీకు ఇంతకంటే క్లూజ్ నేను ఇంకా ఎక్కువ ఇచ్చేస్తే ఇంకా సినిమా పేరు చెప్పినట్టే అవుతుంది. కాబట్టి కొంతమంది మన లిజినెస్లో రాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దామా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కాదు రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కాదర్ వీరేష్ గారు రాజమండ్రి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు ఫ్రమ్ పెడనా బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, రెండు సినిమా పేర్లు పెట్టారు మీరు కనకరావు గారు. ఇప్పుడు రెండిట్లో ఒకటైతే కరెక్ట్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ అందరు కూడా పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫర్మ్ పెద్దపర్మి రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ అండి. మండల శ్రీరాములు లక్ష్మమ్మ కున్నుతుల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి గారు కందికేపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు పద్మశ్రీ పద్మశాలి అండ్ శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ అండి. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక ఆన్సర్ అయితే కరెక్ట్గానే పెట్టారు బ్రహ్మర శర్మ గారు బాలాజీ నగర్ కర్నూలు నుంచి. ఇక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అండ్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అండ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మాత్రం పంపించారు కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి శెట్టి గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి వెంకట చలపతి గారు టైలర్ రమేష్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు గారు దామర్ల పెదమస్తన్రావు గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. వైవీ రావు గారు విజయలక్ష్మి గారు జయలక్ష్మి గారు తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కానీ రాంగ్ అండి. అక్కరపాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటినగర్ రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కొదుమూరు నుంచి వీరేష్ అండ్ ఊర్మిళ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అమలాపురం నుంచి. సో ఇక మరిన్ని మెసేజెస్ నేను ఒక సాంగ్ తర్వాత వినిపిస్తాను ఓకేనా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇందాక ఒక బ్యూటిఫుల్ సాంగ్ అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి వినేశాం కదా. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక సందడే సందడిలో మనమున్నాం బాలీవుడ్ హీరోయిన్ షబానా అజ్మీ గారు. ఈవిడ పాత హీరోయిన్ అనమాట, అంటే ఓల్డ్ డేస్ లో 1980s 1990s ఆ టైంలో చేశారు హీరోయిన్ గా. సో షబానా అజ్మీ గారు హీరోయిన్ గా రాఘవేంద్ర రావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా. ఇంకా మన వాళ్ళు చాలా మంది రాంగ్స్ ఆన్సర్స్ కూడా పంపించారు, కొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మిగతా మెసేజెస్ ఎవరు చూశారు అంటే ఎవరు పంపించారు చూసేస్తే, మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి. చంద్రశేఖర్ గారు, పద్మ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ కాకారి నుంచి అనమాట. అంకయ్య గారు

బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, దేవత అంటున్నారు కానీ కాదు. ఇదొక ఇటు ఇంగ్లీష్ లో రిలీజ్ అయింది, హిందీలో వచ్చింది, తెలుగులో కూడా వచ్చింది. సో అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఆత్మకూరు నుంచి ఆరు శేషు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీను గారు టీ కమ్మపల్లె పుల్లంపేట నుంచి పంపించారు అనమాట కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ మనకి ఆవుల అజయ్ గారు పంపించారు, అలాగే అరోరా కర్నూలు జిల్లా నుంచి. నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ అనసూయ అమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్ కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. ఏబీవీ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, పద్మశ్రీ గారు కృష్ణా జిల్లా కాజా నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి వెంకట చలపతి గారు, రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత సంతోష్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రమాదేవి గారు, జయతేజ, గంగరాజు గారు మదనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. షబీనా గారు కరబలకోట కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు ఫ్రమ్ అయ్యప్ప నగర్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపర్మి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కానీ రాంగ్ అండి. శివదాస్ రెడ్డి గారు, పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుంటూరు జిల్లా తాసరపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ సినిమా పేరేంటో తెలుసా? మార్నింగ్ రాగా. సో మార్నింగ్ రాగా ఫిలిం 2004 రిలీజ్ అయింది అనమాట. సో షబాన్ ఆజ్మీ గారు మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశారు. రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. సో టైటిల్ మార్నింగ్ రాగా. నెక్స్ట్ ఒక మూవీ డైలాగ్ మిమ్మల్ని అడుగుతాను. ఆ మూవీ ఏ సినిమాలోది, ఐ మీన్ ఆ డైలాగ్ ఏ సినిమాలోదో మీరు గెస్ చేసి పంపించాలి, ఓకేనా? సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. విన్నారు కదా, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. ఈ సినిమా, ఐ మీన్ ఈ డైలాగ్ ఏ సినిమాలోది తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఇందాక సాంగ్ అయితే దిల్ మూవీ నుంచి వినేశారు ఆర్బి పట్నాయక్ అండ్ ఉషా కలిసి పాడిన పాట. 3:51 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక సందరే సందరి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్దం చెప్పే హక్కు లేదు. ఏ డైలాగ్ ఏ సినిమాలో అని అడిగాను కదా. మరి చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. కరెక్ట్ ఆన్సర్స్ తో పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. తర్వాత కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కనకారావు గారు ఫ్రమ్ పెడన, రాజుల నుంచి జయన్న గారు, కోనేరు విష్ణు గారు అయ్యప్పనగర్ విజయవాడ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. యాకూబ్ బాషా అండ్ నూర్జహాన్ ఫ్రమ్ కొత్తగూడెం కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాంగ్ ఆన్సర్తో చంద్రశేఖర్ గారు పద్మ గారు పంపించారు కాకాని నుంచి అనమాట. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపర్మి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. హిమాన్షి జోషిత జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెల్లి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన తెలియదు తల్లి అంటున్నారు. ఓకే. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ శ్రీహమాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కాళ్ల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి చాపరాల అరుణ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ హౌసింగ్ బోర్డ్ అనంతపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్.

ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఫ్రం నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం, ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి గారు కందకాపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ అండ్ సామల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రం విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత పోల్ శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు దాసరిపాలెం గుంటూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రం వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రం కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. హరీష్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. సాయి కుమారి ఫ్రం రామానగర్ కరెక్ట్ ఆన్సర్. విఖ్యాత్ గారు చిత్తూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్కరపక్క నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రం అమ్మటినగర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం. ఆవుల అజయ్ అరోరా ఫ్రం కర్నూలు జిల్లా. తెనాలి నాజర్పేట నుంచి పోతయ్య గారు. అంకయ్య గడ్డం ఫ్రం మందిరపల్లి నెల్లూరు డిస్టిక్. గంగరాజు రమాదేవి జయతేజ పెద్దరాజుపల్లి మదనపల్లి అనమయ్య జిల్లా. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ఫ్రం ముద్దనూర్ కడప జిల్లా. సో ఇందాక చదివిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసేశారు. బట్ అనంతనాగ్ గారు మీరైతే మూడు సినిమా పేర్లు పెట్టారు, రెండు పెట్టారు కానీ రెండు కాదండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు ఆన్సర్, కానీ బిఫోర్ ప్రీవియస్ క్వశ్చన్కి పంపించినట్టున్నారు మీరు, దీనికి ముందు క్వశ్చన్కి కరెక్ట్గా. ఓకే మార్నింగ్ రాగా అని. తర్వాత శర్మ గారు ఫ్రం కర్నూలు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ అయితే ఇద్దరు ముగ్గురు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయారు కానీ మొత్తానికి కరెక్ట్గా గెస్ చేశారు. డైలాగ్ ఏంటి, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు అని చెప్పి అడిగాను కదా, మరి ఈ డైలాగ్ అతడు ఫిలింలోది, త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చిన అతడు ఫిలింలో మహేష్ బాబు గారు చెప్పే డైలాగ్ అనమాట ఇది. సో ఇది ఇవాళ మన సందడే సందడి. మరి మీ అందరి కోసం అతడు నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి క్వీన్ మ్యాగ్జిమాతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రతినిధిగా భారత్లో పర్యటిస్తున్న మ్యాగ్జిమాతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, ఆర్థిక చేరిక, డిజిటల్ చెల్లింపుల విస్తరణపై ప్రధానమంత్రి చర్చించారు. 2040 నాటికి మాదక ద్రవ్యరహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ నుండి వివిధ రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో ఈరోజు ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. వరుస భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన వెనుజులా బాధితులకు అత్యవసర సాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో ప్రత్యేక సహాయక చర్యలు ప్రారంభించింది. స్పానిష్లో అమిస్తాద్ అంటే స్నేహం. కర్నూలు జిల్లాలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల సవరణ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే వృద్ధాప్యంలో ఇతర వైకల్యంతో ఉన్నవారిని, వలస కార్మికులను అందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలకు ప్రతి ఖాతాదారుడు తప్పక బీమా చేయించుకోవాలని రాష్ట గ్రామీణ బ్యాంకు రాజమహేంద్రవరం డిజిటల్ మేనేజర్ శ్యామ్ నవీన్ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలో ఈరోజు ఆయన జరిగిన

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖలో జులై 1 నుంచి ఈ పర్మిట్ విధానం అమల్లోకి రానుంది. గంటకు 30 కిలోమీటర్ల చొప్పున పరిగణలోకి తీసుకుని లెక్కించనున్నట్లు మార్కెటింగ్ శాఖ పేర్కొంది. తద్వారా మార్కెటింగ్ కమిటీల ఆదాయం పెరగనుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.3 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను సముద్ర మార్గంలో సింగపూర్కు ఎగుమతి చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 3. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 1000 అందరి కోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు అర్హులైన అభ్యర్థుల నుండి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా ఆన్ అసైన్మెంట్ పద్దతిపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికోసం కావలసిన అర్హతలు: తెలుగు ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి, అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణ, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత. వయోపరిమితి 35 సంవత్సరాల లోపు వారికి అవకాశం ఉంది. విద్య: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు సమర్పణ గడువు 31 జులై 2026. ఈ గడువు లోపల దరఖాస్తులను ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పని దినాలలో సమర్పించగలరు.

Yes, you're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. ఇక మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో ఈ రోజు థీమ్ ఏంటి? హీరో థీమ్. సో ఏ హీరో సాంగ్స్ విన్నాం అబ్బాయి వాళ్ళ? ఏ హీరో సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? మన బాలకృష్ణ గారిది. సో నందమూరి బాలకృష్ణ గారి పాటలు ఎన్ని ఉన్నాయండి? అసలు చాలా బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. మరి ఆ హిట్ సూపర్ హిట్ సాంగ్స్ అని కూడా మీకోసం వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. వివిధాల్లో ఈ రోజు మనం బాలకృష్ణ గారి మాస్ సాంగ్స్ అని కూడా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ఫస్ట్ అయితే మీకోసం అఖండ 2, తర్వాత ధర్మక్షేత్రం, చెన్నకేశవరెడ్డి, గౌతమపుత్ర శాతకర్ణి, ఇలా వరుసగా బోల్డ్ అని మంచి మంచి సాంగ్స్ రెడీగా ఉన్నాయి. స్టేడియం 2 వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వింటోజే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నందమూరి బాలకృష్ణ గారి సూపర్ హిట్ సాంగ్స్ అని వింటోజే చేస్తూ ఉన్నారు కదా. మరి ఇక వివిధ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ మళ్ళీ మనం వినబోయే పాట, ఇప్పుడైతే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి విన్నేసాం, ఎన్ని రోజులైందో కదా ఈ సాంగ్ విని. ఇక లెజెండ్ నుంచి వినకపోతే ఎట్లా అండి? సో లెజెండ్ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం బాలకృష్ణ గారి పాట వచ్చేస్తోంది. విజయ్ యేసుదాస్ అండ్ చిత్ర గారు పాడిన పాట, రామజోగశాస్త్రి గారు లిరిక్స్ అందించారు. ఇక ఆ తర్వాత డాకు మహారాజ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను, మహారథి సినిమా. సో ఇలా వరుసగా మీకోసం అందరి కోసం బాలకృష్ణ గారి పాటలు వినిపిస్తూ ఉంటాను. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Marché!
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటూ తెలుస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి పాటలు వివిధ ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. యంగ్ హీరోస్ అయినా సరే సంవత్సరానికి ఒక సినిమా చేసి అలా కొంచెం బ్రేక్ తీసుకుని మళ్లీ ఇంకొక సినిమా అలా బ్రేక్ తీసుకుంటూ మెల్లగా ఫిల్మ్స్ కంప్లీట్ చేస్తారేమో గానీ మన బాలకృష్ణ గారు మాత్రం అస్సలు ఎక్కడ తగ్గట్లేదండి. సంవత్సరానికి ఎన్ని మూవీస్ లో అసలు షూటింగ్ లో ఎంత బిజీగా ఉంటున్నారంటే ప్రస్తుతం ఎన్బీకే 111 ఫిల్మ్ తో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమా అలా షూటింగ్ జరుపుకుంటూనే మళ్లీ వెంటనే ఇంకొక ఫిల్మ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ దానికి సంబంధించిన స్టోరీస్ వినడం, నెక్స్ట్ ఇంకా ఏం ఫిల్మ్స్ స్టార్ట్ చేద్దాం ఒకేసారి ఈ సంవత్సరంలోనే ఒక 2-3 ఫిల్మ్స్ ఆయన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎప్పుడు అంత బిజీగా ఉంటూ మనల్ని ఎప్పుడు అలరిస్తూ ఎంతో హ్యాపీగా ఆయన హ్యాపీనెస్ ని కూడా మన ప్రేక్షకులందరికీ కూడా పంచుతూ ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఆ డాన్సులు ఆ స్టెప్స్ చూస్తూ ఉంటే మనకు కూడా ఊపొస్తుంది కదా, మనకు కూడా ఆ డాన్సులు వేయాలనిపిస్తుంది. సో అంతటి మంచి మంచి సినిమాలు మనకు అందిస్తున్నారు బాలకృష్ణ గారు. మరి ఆయన నటించిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి మూవీస్ నుంచి సాంగ్స్ వినకపోతే ఎట్లా? మరి అవి కూడా వినేద్దాం వివిధ ప్రోగ్రామ్ లో. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: విత్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:50 అయిపోయింది కాబట్టి క్లాక్ లో టైం చూస్తే ఇప్పుడు వివిధ నుంచి మనం ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ అయితే వింటున్నాం. సో వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ అయితే వింటారు.

హలో అండ్ వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిల్స్ చెప్తారు. అవేంటంటే ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్టయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పడటంతో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు, గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం. కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కానీ కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పైచేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్త, భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూడాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులు ఇద్దరు

ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటి వారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములు ఇద్దరూ ఎదుటి వారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరూ కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరూ ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కన వారిని వదిలేసి ఆ ఫోన్లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుగా అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్తో గడిపే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ఒకప్పుడు పార్ట్నర్కి ఫోన్లో మెసేజెస్ చేసి, కాల్ చేసి, వీడియో కాల్స్లో అన్నీ చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు? సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మీ పార్ట్నర్తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి. హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికారులు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతమవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైంని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటి వరకు భార్య పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపండి. మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు స్పైస్ అప్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I'll get back to you with more such useful information in our next segment. Till then, bye. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 09

0: City FM 101.3. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలు, ఈనాటి వనితాలోకం మహిళల కార్యక్రమంలో ముందుగా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. రహదారి భద్రతను పెంపొందించడానికి జాతీయ రహదారులపై ఆక్రమణలు మరియు అనధికార పార్కింగులపై చర్యలను వేగవంతం చేసిన ఎన్హెచ్ఈఐ రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు జాతీయ రహదారులపై అంతరాయం లేని ప్రయాణాన్ని కల్పించటమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల వెంబడి అనధికార పార్కింగులను ఆక్రమణలను అరికట్టేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన, సౌకర్యవంతమైన జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను అందించేందుకు ఎన్హెచ్ఏఐ నిరంతరం చూపే నిబద్ధతలో భాగంగా ఈ చర్యలను

పట్టింది. జాతీయ రహదారులపై అనుమతి లేకుండా వాహనాలను పార్కింగ్ చేయటం, రోడ్డు పక్కన ఆక్రమణలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ప్రయాణికులకు పెద్ద ఎత్తున ప్రమాదాలను కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణను, భద్రతను దెబ్బతీస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ రాష్ట్రాలలో అధికారికంగా వాహనాలు నిలిపే 595 సమస్యాత్మక ప్రాంతాలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. జాతీయ రహదారుల నుంచి ఈ అనధికారిక పార్కింగులను తొలగించేందుకు చట్టపరమైన చర్యలను తీసుకునే సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలను జిల్లా పాలనా విభాగం ఎన్హెచ్ఏఐ సమన్వయంతో పనిచేస్తున్నాయి. జాతీయ రహదారుల నియంత్రణ చట్టం 2002 నిబంధనల ప్రకారం జాతీయ రహదారుల పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు ఎన్హెచ్ఏఐ ఉమ్మడి ప్రయత్నాలను చేపట్టింది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా రహదారి భద్రతా బలగాలను ఏర్పాటుకు నిబంధనలు అమలును పర్యవేక్షిస్తున్నాయి. వివిధ సంస్థల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించేందుకు నోడల్ అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఎన్హెచ్ఏఐ పనిచేస్తుంది. సకాలంలో చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు జాతీయ రహదారుల వ్యవస్థలలో భద్రతకు సంబంధించిన సమస్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థలు సహకరిస్తున్నాయి. ట్రాఫిక్ నిర్వహణకు అత్యాధునిక వ్యవస్థల ఏర్పాట్లను వెంటనే తనిఖీ చేయాలని క్షేత్రస్థాయి కార్యాలయాలను ఎన్హెచ్ఏఐ ఆదేశించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాలు, ప్రమాదాలను గుర్తించే వీడియో వ్యవస్థలు, వాహనాల వేగాన్ని నిర్ధారించే పరికరాలు, సమాచారాన్ని తెలియజేసే బోర్డులు, అత్యవసర కాల్బాట్స్లు వంటి వాటిని పూర్తిగా పనిచేసేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారి సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించడం, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయటానికి కొన్ని కీలక చర్యలకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఇందులో భాగంగా అంబులెన్సులు, రికవరీ వాహనాలను అందుబాటులో ఉంచడం, హైవే పెట్రోలింగ్ను పెంచడం, ఏటీఎంఎస్ హెచ్చరికలకు చట్టపరమైన చర్యలు తీసుకునే సంస్థలతో అనుసంధానించడం, భద్రతా మౌలిక సదుపాయాలను ముందస్తు నిర్వహణను చేపట్టడం వంటి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలను ఎన్హెచ్ఏఐ ముమ్మరం చేయడం జరిగింది. వికసిత భారతంలో భాగంగా జాతీయ ఏకతను పెంపొందించడానికి దేశమంతటా వందే మాతరం శిబిరాలను మైభారత్ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా వందే మాతర శిబిరాలను కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం మైభారత్ సహకారంతో నిర్వహించనుంది. మొదటి శిబిరాన్ని బకింఛందర్ జటర్జీ జయంతి సందర్భంగా 2026 జూన్ 24 నుంచి 30 తేదీ వరకు కోల్కతాలో ఏర్పాటు చేయనున్నారు. జాతీయ ఐక్యత, రాజ్యాంగ విలువలతో పాటు యువజన నాయకత్వాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో చేపడుతున్న ఈ ప్రధాన యువజన సమీకరణ కార్యక్రమం ఇది. 7 రోజుల పాటు సాగే ఈ శిబిరాల్లో భారత రాజ్యాంగం, ప్రజాస్వామిక సాంప్రదాయాల పట్ల యువజనలో అవగాహనను విస్తృతం చేసే అవకాశాలను అందిస్తున్నారు. సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని, పౌర బాధ్యతను పెంపొందింపజేస్తారు. 2047 కల్లా వికసిత్ భారత్ దిశగా అడుగులు వేసేటట్లు విషయాలపై అవగాహనను పెంచుకునే బాధ్యతను కలిగి నడుచుకునే విధంగా దేశానికి పనికి వచ్చే యువ నాయకత్వాన్ని పెంపొందించి పోషించడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. మాతృభూమి పట్ల గౌరవ భావనను ప్రోత్సహిస్తూ ప్రాంతీయ, భాష, సామాజిక సరిహద్దులకు అతీతంగా భావనాత్మక ఏకీకరణను ప్రాతిపదికగా వందే మాతరం నిలిచింది. వందే మాతరం భావన నుంచి స్ఫూర్తిని పొంది వందే మాతర శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం పౌరుల నుంచి స్ఫూర్తిని పొంది నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, డిజిటల్ మాధ్యమాల వినియోగంపై పట్టును పెంపొందించడం, సామాజిక బాధ్యతల పట్ల ఉమ్మడి భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన జిల్లాలలో 20 శిబిరాలను ఏర్పాటు చేసి వాటిలో ప్రతి శిబిరంలో 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సున్న 150 మంది యువకులను తీసుకుంటారు. ప్రతి శిబిరంలో 6 రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మహిళలు, సామాజికంగా మోసానికి గురైన వర్గాలకు కనీసం 50% భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ శిబిరాల్లో దాదాపు 3000 మంది యువతను చేర్చడం జరిగింది. రాజ్యాంగ విలువలు, సాంస్కృతిక మార్పిడి

మొదలైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడం ప్రధాన పథకాల వరకు అనేక అంశాలను ఈ శిబిరాల్లో ప్రస్తావిస్తున్నారు. వారం పొడవునా సాగే శిబిరాల్లో వందే మాతరానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని, భారత స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం పోషించిన పాత్రను వివరించడం జరుగుతుంది. రాజ్యాంగం, రాజ్యాంగం పట్ల పౌరులకు గల కర్తవ్యాలకు సంబంధించిన కార్యక్రమాలు, భాష, భోజనం, క్రీడల మాధ్యమాల ద్వారా సాంస్కృతిక అవధానం, ప్రధానం, చారిత్రక ప్రాధాన్యం కలిగిన

పట్ల పౌరులకు గల కర్తవ్యాలకు సంబంధించిన కార్యక్రమాలు, భాష, భోజనం, క్రీడల మాధ్యమాల ద్వారా సాంస్కృతిక అవధానం, ప్రధానం, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలలో పర్యటనలు దేశమే ప్రథమం అనే అంశంపై చర్చలు ఉంటాయి. తాత్కాలిక ఉపన్యాస కార్యక్రమాలు, నాయకత్వ ప్రజా సమీకరణ వర్క్షాప్లతో పాటు ప్రభుత్వ ప్రధాన పథకాలపై కూడా చర్చలు ఇందులో చోటు చేసుకుంటాయి. భారత యువశక్తిని, ఆదర్శవాదాన్ని, సృజనాత్మకతను ఉపయోగించుకుంటూ ఐక్యత రాజ్యాంగ విలువలతో పాటు దేశాన్ని తీర్చిదిద్దాలన్న ఆదర్శాలని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ఎంతగానో నిబద్ధమై ఉన్నది అన్నది ఈ వందేమాతర శిబిరాల ద్వారా పునరుద్ఘాటించడం జరుగుతుంది.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: వనితా లోకం కార్యక్రమంలో ఈరోజు హింసకు గురైన బాధితులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా చిత్రహింసలకు గురైన బాధితులకు అంతర్జాతీయ మద్దతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సమాజంలో హక్కులను పరిరక్షించడానికి, చిత్రహింసలను పూర్తిగా నిర్మూలించడానికి మరియు బాధితులకు అండగా నిలబడడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రకటించింది. మానవత్వానికి మాయని మచ్చ చిత్రహింసలు. ఒక వ్యక్తిని శారీరకంగా లేదా మానసికంగా తీవ్రమైన వేదనకు గురిచేయడాన్నే చిత్రహింస అంటారు. ఇది వ్యక్తి యొక్క గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిత్రహింసలు పెట్టడం నేరమైనప్పటికీ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఈ అమానుషం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బాధితులలో ధైర్యాన్ని నింపడానికి మరియు ఈ క్రూరత్వాన్ని అరికట్టడానికి ఈ దినోత్సవం పుట్టుకొచ్చింది. 1997 డిసెంబర్ 12న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 52/149 అని పిలువబడే ఈ తీర్మానం ద్వారా జూన్ 26ను ఈ ప్రత్యేక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. తొలిసారిగా జూన్ 26, 1998న ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. 1987 జూన్ 26న చిత్రహింసలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఒప్పందం అమల్లోకి రావడం జరిగింది. ఈ ఒప్పందాన్ని పురస్కరించుకొని జూన్ 26న ఈ అంతర్జాతీయ చిత్రహింసలను నిర్మూలించే దినంగా ప్రకటించడం జరిగింది. ఈ అంతర్జాతీయ చిత్రహింసల నిర్మూలన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల శారీరక, మానసిక హింసలను పూర్తిగా నిర్మూలించడం దీని యొక్క మొదటి ఉద్దేశం. హింస వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు వైద్యం, మానసిక మరియు సామాజిక సహాయాన్ని అందించడం దీని యొక్క మరొక ముఖ్యమైన ఉద్దేశం. అలాగే మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లోనూ మరియు ప్రభుత్వాల్లోనూ చైతన్యం తీసుకురావడం, వీటి పట్ల అవగాహనను పెంపొందించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో పాటు భారతదేశంలో ప్రస్తుతం చిత్రహింసల పరిస్థితి ఎలా ఉన్నది అని ఒక వ్యాఖ్య వినగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో యుద్ధ ఖైదీలు, రాజకీయ ప్రత్యర్థులు మరియు సాధారణ పౌరులు కూడా కస్టోడియల్ హింసకు గురవుతున్నారు. కస్టోడియల్ హింస అనగా పోలీస్ స్టేషన్లలో జరిగే హింస. భారతదేశంలో కూడా లాకప్ డెత్తులు, కస్టోడియల్ చిత్రహింసలపై మానవ హక్కుల

0: వర్గాలు పోరాడుతూనే ఉన్నాయి. బాధితులకు తగిన న్యాయం మరియు పరిహారం అందించడం కోసం చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. చిత్రహింసలకు గురైన బాధితులకు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక చట్టపరమైన సహాయం అందించడానికి ఐక్యరాజ్యసమితి సహాయ నిధి పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు ఈ నిధి ద్వారా బాధితులకు పునరావాసం కల్పించడానికి కృషి చేస్తున్నాయి. చిత్రహింస అనేది కేవలం ఒక వ్యక్తిపై జరిగే దాడి కాదు, ఇది మొత్తం సమాజం నైతికతపై జరిగే దాడిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఏ పరిస్థితుల్లోనూ చిత్రహింసలను సమర్థించడం సరికాదు. ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజున మనమందరం చిత్రహింసలకు వ్యతిరేకంగా గళం విప్పాలని, బాధితులకు అండగా నిలబడాలని మరియు మానవ హక్కులకు గౌరవం కాపాడేలా ప్రతిజ్ఞ చేయాలి అని తెలుసుకోవాలి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామర
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్.
5: ఓ చలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే.
4: ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి FM లో ప్రతి బుధవారం ఉదయం 8:30.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM పై
1: ఓ పాటసారి
0: ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 5:30. ఇప్పుడు విందాం యువవాణి.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు: April 1, 2026 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతనం ప్రారంభ బేసిక్ పే 48,480 రూపాయలకు, అలవెన్సులు అదనం. ఎంపిక విధానం 3 దశలలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, 2వ దశలో మెయిన్స్ పరీక్ష, 3వ దశలో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8 జూలై 2026. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 8 జూలై 2026. ప్రిలిమ్స్ పరీక్ష 2026 జరగనుంది. మెయిన్స్ పరీక్ష 2026. ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్లు 2026 జరగనున్నాయి. అప్లై చేయడం కొరకు వెబ్సైట్ వివరాలు: https://sbi.be

www.bank.in వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://sbi.bank.in. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 86 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 86. ఇందులో మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ 1, సీనియర్ మేనేజర్ 36, చీఫ్ మేనేజర్ రిలేషన్షిప్ 7 పోస్టులు ఉన్నాయి. అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ డిప్లొమా లేదా సిఏ, సిఎంఏ, సిఎస్, సిఏఎఫ్ఏ వంటి అర్హతలను కలిగి ఉండాలి. వయస్సు: మేనేజర్ పోస్టుకు 35 సంవత్సరాల నుండి 30 వరకు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 28 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు, చీఫ్ మేనేజర్ పోస్టుకు 32 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. పేస్కేల్ వివరాలు: గ్రేడ్ 2 పోస్టులకు 93,960, గ్రేడ్ 3 పోస్టులకు 105,280, గ్రేడ్ 4 పోస్టులకు 120,940 రూపాయలుగా ఉంటుంది. ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ 16/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 6/2026. వెబ్సైట్ వివరాలు https://bankofindiaindia.bank.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://bankofindiabankofindia.bank.in.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు, యువవాణి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మీ అందరికీ ఎంతో ఇష్టమైన మీకు తెలుసా క్విజ్ ప్రోగ్రాం గురించి విందాం. మీకు తెలుసా క్విజ్ ప్రోగ్రాంలో ఇవాల్టి మొదటి ప్రశ్న, May 29, 2026 48వ వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? దీనికి మొదటి ఆప్షన్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, రెండవ ఆప్షన్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్, ఆప్షన్ సి వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఆప్షన్ డి హరికుమార్. ప్రశ్న మరొక్కసారి, May 29, 2026 48వ వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్, వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, హరికుమార్. సరైన ఆన్సర్ ఏంటో ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు మరొక ప్రశ్న విందాం. రెండవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 ఏ తేదీన నిర్వహించబడడం జరిగింది? ప్రశ్న మరొకసారి, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఏ తేదీన నిర్వహించబడడం జరుగుతుంది? జూన్ 3, జూన్ 4, జూన్ 5, జూన్ 6, వీటిలో ఏది సరైన తేదీయో ఆలోచిస్తూ ఉండండి. మూడవ ప్రశ్న, 2026 ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ చెస్ ఆటగాడు ఎవరు? ప్రశ్న మరొకసారి, 2026 ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ ఆటగాడు ఎవరు? ఆప్షన్ ఏ డి గుకేష్, ఆప్షన్ బి విశ్వనాథ్ ఆనంద్, ఆప్షన్ సి ఆర్ ప్రజ్ఞానంద, ఆప్షన్ డి అర్జున్ ఎరిగైసి. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ డి గుకేష్, ఆప్షన్ బి విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ సి ఆర్ ప్రజ్ఞానంద.

ఆప్షన్ డి అర్జున్ ఎరిగేసి. ఆ ఆటగాడెవరో ఆలోచిస్తూ ఉండండి, ఆన్సర్ మరి కాసేపట్లో తెలుసుకుందాం. నాలుగవ ప్రశ్న, చమురు దిగుమతులు మరియు ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం ప్రవేశపెట్టిన కొత్త E85 ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉంటుంది? ప్రశ్న మరొకసారి, చమురు దిగుమతులు మరియు ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం కొత్తగా ప్రవేశపెట్టిన E85 ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ కలపబడి ఉంటుంది? ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 75%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 95%. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ 85%, ఆప్షన్ బి 75%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 95%. ఎంత శాతం ఉంటుందో కనుక్కోండి. ఇప్పుడు ఐదవ ప్రశ్న విందాం. జూన్ 5, 2026 ఇండియా ఏఐ మిషన్, ఏఐ అంటే తెలుసు కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండియా ఏఐ మిషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు? ప్రశ్న మరొకసారి, జూన్ 5, 2026 ఇండియా ఏఐ మిషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ సుదీప్ శ్రీవాత్సవ, ఆప్షన్ బి సౌరభ్ విజయ్, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ డి రాజేష్ కుమార్. ఆప్షన్స్ మరొకసారి విందామా. ఆప్షన్ ఏ సుదీప్ శ్రీవాత్సవ, ఆప్షన్ బి సౌరభ్ విజయ్, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ డి రాజేష్ కుమార్. వీరిలో ఎవరు సీఈఓగా ఎంపికయ్యారో ఆలోచిస్తూ ఉండండి. ఆరవ ప్రశ్న, చివరి ప్రశ్న. 2026 ఫైనల్లో జపాన్ను 4-1 తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 3వ పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ప్రశ్న మరొకసారి, 2026 జపాన్ను 4-1 తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 3వసారి పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ఆప్షన్స్ ఏ పాకిస్తాన్, బి దక్షిణ కొరియా, సి భారతదేశం, డి మలేషియా. ఆప్షన్స్ మరొక్కసారి విందాం. ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి దక్షిణ కొరియా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి మలేషియా. శ్రోతలు, ఇప్పుడు విన్నారు కదా ఈ 6 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఆలోచించి పెట్టండి. ఈలోపు మనం ఒక పాట విందాం.

శ్రోతలు, క్విజ్లో చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించారు కదా? ఇప్పుడు సరైన సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, May 29, 2026 48వ వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించినది ఎవరు అంటే, ఆప్షన్ బి వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. ఆప్షన్ బి వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. రెండవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంను ఏ తేదీన జరుపుకుంటారు? దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ సి జూన్ 5. ఆప్షన్ సి జూన్ 5. మనందరికీ తెలుసు కదా, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాము. పర్యావరణంపై అవగాహన పెంచుకోవడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు మొక్కల నాటడాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మూడవ ప్రశ్న, 2026లో ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ ఆటగాడు ఎవరు అని అడిగాం కదా, దానికి సరైన ఆన్సర్ ఆప్షన్ సి ప్రజ్ఞానంద. ఆప్షన్ సి ప్రజ్ఞానంద. ప్రజ్ఞానంద తమిళనాడులో జన్మించిన వ్యక్తి. ఇతను అతి చిన్న వయసులోనే అత్యధిక ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఎన్నో టైటిల్స్ను తీసుకుని రావడం జరిగింది. అందులో భాగంగా

0: 2026లో జరిగిన ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా వీరు గెలిచారు. అనగా చెస్ టైటిల్ను ఇంతకుముందు ఏ భారతీయ చెస్ ఆటగాడు కూడా గెలవలేదు. మొట్టమొదటిసారిగా గెలిచిన చెస్ ఆటగాడు మన ఆర్ ప్రజ్ఞానంద. 4వ ప్రశ్న, చమురు దిగుమతులు మరియు ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం కొత్తగా ప్రవేశపెట్టిన E85 ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉంటుంది అని అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, 85%. కొత్తగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన E85 ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ కలపబడుతుంది అంటే 85% కలపబడుతుంది. కావున ఆప్షన్ ఏ, 85% అన్నది సరైన సమాధానం. ఉద్గారాల ద్వారా, పెట్రోల్ ద్వారా నడిచే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి పెట్రోల్లో ఇప్పటి వరకు దాదాపుగా 20% ఇథనాల్ను కలపడం జరుగుతుంది. అందుకోసం మరింతగా కాలుష్యాన్ని తగ్గించడం కోసం పెట్రోల్లో కలపబడుతున్న ఇథనాల్ యొక్క శాతాన్ని మరింతగా పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కొత్తగా తీసుకువస్తున్న E85 ఇంధనంలో 85% ఇథనాల్ను కలపడం వల్ల కాలుష్యాన్ని మరియు హానికరమైన ఉద్గారాలను మరింతగా తగ్గించడానికి దోహదపడుతుంది. 5వ ప్రశ్న సమాధానమేంటో చూద్దాం. 5వ ప్రశ్న, జూన్ 5, 2026న ఇండియా ఏఐ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓగా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు అని అడిగాం కదా, దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, సౌరభ్ విజయ్. ఆప్షన్ బి, సౌరభ్ విజయ్. ఇండియా ఏఐ మిషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ విజయ్. వీరు ప్రస్తుతానికి UIDIA అనగా మన ఆధార్ ప్రాధికార సంస్థకు సిఈఓగా ఉన్నారు. వీరు ఇప్పుడు ఇండియా ఏఐ మిషన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కావున ఇండియా ఏఐ మిషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ విజయ్. చివరి ప్రశ్న, 6వ ప్రశ్న, 2026లో జరిగిన పురుషుల అండర్ 18 ఆసియా కప్లో ఏ దేశం జపాన్ను 4-1 తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 3వసారి టైటిల్ను కైవసం చేసుకుంది అని అడిగాం కదా, దానికి సరైన ఆన్సర్ ఏంటి? ఇంకేంటండి, మనమే, మన ఇండియా. ఆప్షన్ సి, భారతదేశం. మన భారతదేశం 2026లో ఫైనల్లో జపాన్ని 4-1 తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 3వసారి పురుషుల అండర్ 18 ఆసియా హాకీ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు 2 సార్లు గెలిచింది అంటే, మొట్టమొదటిసారిగా 2001వ సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ను ఓడించి మొదటిసారి అండర్ 18 ఆసియా కప్ హాకీ టైటిల్ను గెలుచుకోగా 2016లో 2వసారి బంగ్లాదేశ్ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది. ఇప్పుడు 3వసారి 2026లో జపాన్ను ఓడించి 3వసారి కూడా కప్పును కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. ఇవి ఈరోజు మన క్విజ్లో ఉన్న ప్రశ్నలు మరియు వాటికి సమాధానాలు. కొన్ని మంచి ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకొని కొంత విజ్ఞానాన్ని సంపాదించాం కదా.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే, మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20కు మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM 5.

శ్రోతలు, స్టూడియోలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 15వ ర్యాంకు సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. 7:05 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు జీవన ఎరువుల ఉపయోగాల గురించి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన్ కేంద్రం ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ జి సురేష్ గారితో ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

9:30 ఏకచిత్రగానం శీర్షికన కంచే చిత్రం నుండి పాటల ప్రసారం. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారం. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న ప్రసారాల విశేషాలు. రేపు 6:00 ప్రబోధగీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ కెవి రమణ. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం శ్రీ అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపోడి మున్రత్నం గారి వివరణ 9వ భాగం ప్రసారం. 7:05 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గాత్రం. 9:00 వాట్సాప్ చిత్రమంజరి. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 వనితాలోకం గ్రామలక్ష్మి శీర్షికన ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళకువల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం. 6:05 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం, తరువాత సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. డ్రగ్స్పై పోరాటం అంటే యువత భవిష్యత్ను కాపాడడమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందిస్తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ముహర్రం త్యాగానికి, సత్యానికి గుర్తుగా నిలుస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముహర్రం పండుగ సందర్భంగా ఈరోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ,
1: కర్బలా మైదానంలో అసూయ బాసినటువంటి అమరవీరుల కోసం వారి త్యాగాల్ని స్మరించుకుంటూ, మరి నేటి సమాజంలో కూడా వాళ్ళ త్యాగాల్ని మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ మొహరం కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళకి చెస్ట్ బీటింగ్ చేసుకుని రక్త తర్పణ ద్వారా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా ORS ప్యాకెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అవైలబిలిటీలో ఉంచడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీస్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ చెప్పారు. ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ మాట్లాడుతూ, గతంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం గంజాయి రవాణాకు అనుకూలంగా పేరు పొందిందని, నేడు ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి పిలుపునిస్తూ,
2: గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి, డ్రగ్స్ కి అలవాటు పడకుండా యువతని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కి మీరు కింగ్స్, క్వీన్స్.

0: మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. రేషన్ కార్డు విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారిలతో కలిసి మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తున్నదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ జిల్లా అంతటా కొనసాగుతోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ పేర్కొంటూ
2: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, 21st జూలై పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. వాతావరణం. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానంలలో కొన్ని చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెంకటరావు తెలియజేస్తూ,
3: ఉపరితల ఆవర్తనం సగసముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల, రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ పి శ్యామ్ నవీన్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 2.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం. ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంకు సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి జె. నిర్మలా గారు.
1: క్లాస్ 12 అవుట్ ఆఫ్ 1991 మార్క్స్. ఇకపోతే ఐఐటి మామూలే కదండి. జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 64 అంట. ఇక జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 15. అంటే ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్ అండి అడ్వాన్స్లో. వావ్, ఎవరి అబ్బాయి? వి హర్షిత్. బా, ఈ హర్షిత్ ఎలా చదువుంటాడు, ఇంత ర్యాంక్ ఎలా తెచ్చుంటాడు? ఆ అబ్బాయిని పలకరిస్తే ఎంత బాగుంటుందో కదా. ఓ, అన్నట్టు మాటల్లో హర్షిత్ వచ్చేసాడు. హాయ్ హర్షిత్.
2: హాయ్ మేడం.
1: బాగున్నావా?
2: బాగున్నాను మేడం.
1: ఓ, చాలా ఎగ్జైటింగ్గా ఉంది హర్షిత్. ఓకే, వెల్కమ్.
2: థ్యాంక్ యూ మేడం.
1: హర్షిత్, మరి ఏంటి ఈ క్లాస్ 12లో అన్ని మార్క్స్ ఎలా వచ్చాయి? జేఈ మెయిన్స్లో అంటే మా తిరుపతికి ఒక పెద్ద ప్రౌడ్ అన్నమాట. సరే, ఇలాంటి వాళ్ళతో కాస్త మాట్లాడితే చాలా బాగుంటుంది. నీతో మాట్లాడుతున్నాను హర్షిత్. మరి ఎలా చదివావు, ఎలా ఇన్ని మార్క్స్ వచ్చాయి? మరి ఫస్ట్ నుంచి అంటే నువ్వు ప్లే క్లాస్ నుంచి ఇప్పటి వరకు మరి నీ యొక్క అంబిషన్ ఏంటి, ఎలా చదవాలనిపించింది, ఇంత ర్యాంక్ తెచ్చుకోవడంలో మరి నువ్వు పడ్డ కష్టం ఏంటో మా శ్రోతలకి, ముఖ్యంగా మా ఇంటర్మీడియట్ శ్రోతలకైతేనేమి చదువుకునే స్టూడెంట్స్కి చక్కగా వివరిస్తావా?
2: థ్యాంక్ యూ మేడం. నా పేరు వి హర్షిత్. నేను తిరుపతిలోనే చదివాను. అమ్మ పేరు డాక్టర్ గిరిజా కుమారి, తను అనస్థీసియాలజిస్ట్. నాన్న పేరు డాక్టర్ విఏ కిరణ్ కుమార్, నాన్న న్యూరోసర్జన్. నేను నారాయణ కాలేజ్లోనే చదివాను తిరుపతిలో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆల్ ఇండియా ర్యాంక్ జేఈ అడ్వాన్స్లో 15th ర్యాంక్ రావడం. దాంతోపాటు నాకు జేఈ అడ్వాన్స్లో ఏపీలోనే ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది.
1: సంతోషం హర్షిత్. అసలు మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం కాకుండా జస్ట్ మన తిరుపతికి కూడా నువ్వు చాలా మంచి పేరు తెచ్చావు. నాకైతే ఈ టైంలో నీతో కలిసి మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలా ఎలా కష్టపడ్డావు, ఎలా చదివావు, దీనికి ముందు బేసిక్ ఎవరు, అంటే నిన్ను ఎవరు ఎంకరేజ్ చేశారు, ఇవన్నీ చెప్పవా?
2: నేను చిన్నప్పటి నుంచి 5th క్లాస్ వరకు కూడా తిరుపతిలో భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదివాను. చిన్నప్పటి నుంచే నాకు ఆటలంటే చాలా ఇష్టము. అలా తర్వాత 6th క్లాస్లో సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్ ఎగ్జామ్స్ రాశాను. 6th క్లాస్లో సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3rd ర్యాంక్ వచ్చింది. మిలిటరీ స్కూల్లో నేను ఆంధ్రప్రదేశ్కి నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను 6th క్లాస్లో. మా నాన్న సైనిక్ స్కూల్లో చదివారు, అందుకే నాన్నకు కూడా నన్ను సైనిక్ స్కూల్లో చదివిపించాలనేది ఒక ఆశ ఉంది. మళ్ళీ నేను 6th క్లాస్లో రాష్ట్ర మిలిటరీ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను అంటే ఆటలు, దాంతోపాటు డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ అవన్నీ నేర్చుకున్నాను. అక్కడ అంటే షెడ్యూల్ చాలా రిగరస్గా ఉంటుంది.
1: అంటే మిలిటరీ స్కూల్ ఎక్కడది?
2: బెంగళూరులో ఉంది మేడం.
1: ఓకే ఓకే. అంటే హాస్టల్లో ఉండేవాడివి?
2: 6th క్లాస్లో అంతా హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉండడం, పేరెంట్స్తో దూరంగా ఉండడం చాలా కష్టమైంది స్టార్టింగ్లో. మళ్ళీ అక్కడ మంచి ఫ్రెండ్స్ చేసుకున్నాను, హిందీ మాట్లాడేది నేర్చుకున్నాను. ఇలా అక్కడ కొత్తగా అంటే చాలా ఫుట్బాల్ అవన్నీ గేమ్స్ కూడా చాలా బాగా ఆడాను.
1: కొత్త వాతావరణం కదా అక్కడ. నీకు చాలా అంటే ఫస్ట్లో కష్టం అనిపించినా తర్వాత చదువుతూ ఉంటే చాలా మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది అనుకుంటాను కదా. ఓకే ఓకే. అయితే తర్వాత చదువుతూ ఉన్నప్పుడు ఏమైంది అక్కడ?
2: అక్కడ అంటే 6th క్లాస్ అంతా చదివాను. అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ ఉంటుంది, గేమ్స్ బాగా ఆడిపిస్తారు అక్కడ. కానీ కొంచెం అకాడమిక్స్ కి ఓన్లీ ఒక అంటే స్కూల్ టైమింగ్స్ ఓన్లీ ఒక 4-5 hours, 6 hours ఉంటుంది అక్కడ. మళ్ళీ 7th క్లాస్లో కరోనా రావడంతో నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా 7th 8th అంతా కరోనాలో తిరుపతికి వచ్చి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నింది. మళ్ళీ అక్కడ 7th 8th అంతా చెస్ అలాంటి చాలా ఇండోర్ గేమ్స్ ఆడాను. పేరెంట్స్తో అలా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. మళ్ళీ మెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది 9th క్లాస్లో ఐఐటి బాంబేకి వెళ్ళాలనే గోల్ పెట్టుకున్నాను మెయిన్.
1: ఓకే.
2: ఇంకా అప్పటి నుంచి కొంచెం అంటే ఆటలు, అప్పటిదాకా గేమ్స్ అంటే ఫుల్ ఇష్టం. రోజుకి 4-5 hours దాకా కూడా ఆడుతున్నాను. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ అన్ని గేమ్స్. కానీ ఇంకా 9th క్లాస్కి వచ్చిన తర్వాత లేదు, నాకు ఐఐటి బాంబేకి వెళ్ళాలని ఉంది, తర్వాత ఇవన్నీ గేమ్స్ ఆడదామని డిసైడ్ అయ్యాను. అంటే టెక్ వైపుకి వెళ్దామని చాలా ఇంట్రెస్ట్ ఉన్నింది.
1: కానీ నీకు

0: అప్పటిదాకా క్లాస్లో ఫ్రెండ్స్తో కొత్త ప్లేస్లో బెంగళూరులో అలా ఉంటూ ఒక్కసారి కోవిడ్ న్యూస్లో ఇంటికి వచ్చేసావు కదా, ఇంటికి వస్తానే నీకు ఎలాంటి ఏమైనా బాధ అనిపించలేదా? ఇంటికి వచ్చేసాను, ఆన్లైన్లో క్లాసులు వినాలి, మరి అలోన్గా, కానీ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గలేదా? బాగా ఇంట్రెస్ట్ ఉన్నిందా?
1: అంటే చదువు మీద ఇంట్రెస్ట్ అనే కంటే చదువు కంటే గేమ్స్ మీద ఎక్కువ ఉంది మేడం.
0: అప్పుడు కోవిడ్ టైంలో బయట వెళ్ళావు కదా.
1: అంటే ఇంటి దగ్గర క్యాంపస్లో ఉంటాం మేము, క్యాంపస్లో ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంటారు. కరోనాలో అయితే అంటే బోర్ అయితే కొట్టలేదు, ఫుల్ ఎంజాయ్మెంట్గానే ఉంది.
0: ఎంజాయ్మెంట్గానే చేసాం అనమాట. ఓకే, వెరీ నైస్, బాగుంది. మరి ఆటలు ఉన్నాయి, బాగుంది. ఆటలు, ఒకసారి ఆటల్లోకి వెళ్ళిపోతే పిల్లలు అంటే మళ్ళీ చదువులోకి రావడం చాలా కష్టం ప్రతి పిల్లవాడు, ఎందుకంటే ఆటలు ఆటలు ఆటలు ఎంత ఆడినా వాళ్ళకి సరిపోదు అనమాట. అలాంటిది ఒక్కసారిగా నీకు నేను బాంబేకి వెళ్ళి చదవాలి, అక్కడ నేను జేఈ ఐఐటి చదవాలి అని ఎందుకు అనిపించింది అంటావు?
1: అంటే దీనికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది కరోనాలో అంటే 2 గేమ్స్ ఉంటాయి, ఆన్లైన్ గేమ్స్ అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకు బోర్ కొట్టేస్తుంది. ఎంత వద్దన్నా అంటే ఆడినా కూడా అంత ఇంట్రెస్ట్ రాదు ఆన్లైన్ గేమ్స్. ఏ గేమ్ అన్నా ఫ్రెండ్స్తో ఆడేది, ఎన్ని రోజులు ఆడినా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అట్లే ఉంటుంది, అది డిఫరెన్స్. సో ఆ టైంకి నాకు ఆన్లైన్ గేమ్స్ కొంచెం ఆడుతున్నా అవి కూడా ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్గా. యూట్యూబ్ మీద అవన్నీ కూడా కొంచెం చాలా వరకు ఇంట్రెస్ట్ పోయింది. అంటే చూస్తున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేది కాదు. మళ్ళీ సెకండ్ రీజన్ ఏమంటే బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ అంటే పనిష్మెంట్స్ అలాంటివి ఎక్కువ అయిపోయాయి, ర్యాగింగ్ కాస్త ఎక్కువ అయింది అప్పుడు
0: చిన్న వయసులోనే
1: 9th క్లాస్ అప్పుడు. అంటే కొన్ని రోజులు 1 మంత్ వెళ్ళింది నన్ను మళ్ళీ బెంగళూరుకి, ర్యాగింగ్ ఎక్కువయ్యి కొంచెం అంటే అకాడమిక్స్ కంటే వాళ్ళు అదర్ యాక్టివిటీస్ చాలా ఫోకస్ ఉన్నింది. నాకు ఆ టైంలో నాకు ఎందుకో ఇది నా ఫీల్డ్ కాదు, అంటే నాకు ఐఐటికి వెళ్ళాలని టెక్నాలజీ వైపు వెళ్ళాలనేది డ్రీమ్గా ఉన్నింది. సో ప్లస్ అది కాకుండా నాకు సైట్ రావడంతో నేను ఎన్డీఏకి కూడా డిఫెన్స్కి కూడా సెలెక్ట్ అవ్వను, మళ్ళీ ఫ్లాట్ ఫుట్ ఉంది దానివల్ల డిఫెన్స్కి కూడా సెలెక్ట్ అవ్వను అని అర్థమైంది. సో ఇంకా అక్కడ ఉండడం కంటే ఇక్కడికి వచ్చేసి అంటే తిరుపతికి రావడం బెటర్ అనిపించింది ఆ టైంలో.
0: ఏ టైంలో? 8th 9th 8th
1: ఎండ్ అయిన తర్వాత 9th లో ఒక 1st మంత్ తర్వాత మేడం.
0: వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసావు ఇక్కడ?
1: ఇంకా అప్పుడు అలా ట్రాన్జిషన్ రావడంతో ఒక కరెక్ట్ గోల్ ఉండాలనేది అర్థమైంది. దేనికన్నా ఫస్ట్ స్టెప్ కరెక్ట్, నిజంగా హార్ట్ ఫెల్త్గా ఏదన్నా గోల్ ఉంటే మనం ఇన్ని రోజులైన డిస్ట్రాక్షన్స్ని కూడా ఒక రోజులో ఓవర్కమ్ చేసే ఎబిలిటీ నిజంగా మన హార్ట్ నుంచి వచ్చే గోల్ అంతే ఎఫర్ట్ని క్రియేట్ చేస్తుంది.
0: ఓకే, ఎప్పుడైనా సరే మన హార్ట్లో నుంచి నేను ఇది రీచ్ అవ్వాలి అని కనుక అనుకుంటే ఎన్ని ఉన్నా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నా, ఎంతమంది నిన్ను డిస్టర్బ్ చేసినా కదా,
1: అలా ఆ గోల్ ఏదో తొందరలో వీళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్తున్నారు కదా అని పెట్టుకోవడం కాకుండా నిజంగా కాసేపు కూర్చొని ఆలోచిస్తే మనకు ఏం చేయాలో మనకే క్లారిటీ వస్తుంది. ఏం తీసుకున్నా కూడా ఎనీ డిసిషన్ విటే అది కరెక్టే అవుతుంది, కానీ దానిలో మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి.
0: అంటే ఎఫర్ట్ ఎలా పెట్టావు?
1: ఎఫర్ట్ పెట్టడం అంటే ఫస్ట్ అది దేన్ని స్టార్ట్ చేస్తే నేను ఒక చదవడం అన్నా దేన్నన్నా కూడా ఇష్టంతోనే చదువుతాను, ఎందుకంటే అలా చదివితేనే మనకు ఈజీగా అన్ని క్వశ్చన్స్ అవుతాయి, ప్లస్ ఎప్పుడు కూడా బోర్ కొట్టదు, ప్లస్ ఎనర్జీ అవంతా బాగుంటాయి. అంత
0: ఇష్టపడి చదివేవాడు?
1: యా,
0: అంటే ఇష్టపడి చదవడం అంటే ఎన్ని సబ్జెక్టులు ఉండేవి మీకు? చాలా
1: ఇప్పుడు నేను 9th 10th లోనే ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే మేము మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు ఉన్నాయి. స్కూల్లోనే ఒక 10 అవర్స్ చదువుతాను అంటే నార్మల్, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్.
0: అంటే స్కూల్లో చదవడం అంటే ఏంటి? క్లాసులకు వెళ్తే క్లాసులు వింటాం, క్లాసులు విన్న తర్వాత బ్రేక్ ఉంటుంది, తర్వాత లంచ్ బ్రేక్ అంటూ సాయం ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఇస్తారు, చదివిస్తారు, అది కాకుండా హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ కదా, ఏ రోజు స్టడీస్ ఆ రోజే ఫినిష్ చేసేవాడివా, లేకుంటే కాస్త అడ్వాన్స్గా ఉండేవాడివా? ఇప్పుడు అడ్వాన్స్లో కదా వచ్చావు, అడ్వాన్స్గా ఉండేవాడివా, లేకుంటే కొంచెం ఎప్పుడంటే ల్యాకింగ్ ఉండేదా, అంటే తక్కువ చదివేవాడివా?
1: అంటే ఫస్ట్ నేను ఏమన్నా స్కూల్లో అయ్యే సిలబస్ని ఫస్ట్ అయిపోయి ట్రై చేస్తాను, అది అయిపోతే మళ్ళీ జేఈ అడ్వాన్స్ 11th 12th క్లాస్ సిలబస్ చదివే ట్రై చేస్తాను.
0: 9th లోనే
1: అంటే ఆన్లైన్లో నేర్చుకొని అలా ఇలా, అంటే క్లాస్లో కూడా వాళ్ళు చెప్పేది 9th 10th లో అడ్వాన్స్ 11th 12th సిలబస్ లైట్గా ఇంట్రడక్షన్ ఇస్తారు ఫౌండేషన్గా, దాంతోపాటు ఏం చేసినా ఫుల్ అంటే క్లాస్లో ఏ సబ్జెక్ట్ జరిగినా దాంట్లో నా 100% ఇచ్చే ట్రై చేస్తాను.
0: ఓకే,
1: అంటే క్లాస్లో క్లాస్ జరిగేంత వరకు క్లాస్ మీద ఫుల్ ఫోకస్, ఒక్కసారి బ్రేక్కి రాగానే బ్రేక్లో ఫుల్ ఎంజాయ్మెంట్. అలా లంచ్
0: ఎలా మేనేజ్ చేసేవాడు? ఇప్పుడు ఒక్కసారి బ్రేక్ వచ్చింది అనుకో, అప్పుడు ఒక్కసారి మళ్ళీ రీఛార్జ్ అవ్వడం

0: కష్టం ఏ స్టూడెంట్ కన్నా. నువ్వు ఎలా మేనేజ్ చేసేవాడివి?
1: అంటే ఏ సబ్జెక్ట్ని కూడా మనం కంటిన్యూస్గా ఒక 2-3 అవర్స్ కంటే ఎక్కువ చదవలేము అసలు, అంటే బోర్ కొట్టేస్తాము. ప్లస్ మనం చేసే స్పీడ్ అంత స్పీడ్ కూడా ఉండదు, మెల్లిమెల్లిగా ఒక టైం తర్వాత మనం స్లో అయిపోద్ది చేసే స్పీడ్. ఆ టైంలో తెలుస్తుంది మనం నిద్ర వస్తున్నట్లుంది, కరెక్ట్ ఫోకస్ మెయింటైన్ చేయలేకపోతున్నానని. అలా అంటే కరెక్ట్ ఫోకస్ లేదు అని నాకు తెలియగానే నేను వెంటనే బ్రేక్ తీసేసుకుంటాను. బ్రేక్ తీసుకోవడం అంటే ఏం లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడడము లేదంటే ఏదన్నా సబ్జెక్ట్ మార్చడము, అప్పుడప్పుడు ఏదన్నా అంటే నార్మల్ జనరల్ క్లాసెస్ వినడం, హాబీస్ ఏమన్నా అంటే గేమ్స్ ఆడడం అలా చేస్తాను. అంటే ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడు ఇన్ఎఫిషియెంట్గా చదవడం కంటే కరెక్ట్గా బ్రేక్ తీసుకొని మళ్ళీ రావడం బెటర్ అని నా అభిప్రాయం.
0: ఓకే ఓకే. బుక్ల ముందు కూర్చొని ఏదో ఆలోచించడం కన్నా నీకు ఎప్పుడైతే బోర్ కొట్టింది లేదంటే నిద్రొచ్చినట్టుంది లేకుంటే ఇప్పుడు వద్దు చదువు అని అనిపించడం, వెంటనే దాన్ని బ్రేక్ తీసేసుకుంటావు. అది నీ టెక్నిక్ అనమాట. తీసుకొని నువ్వు ఏమైతే పెయింటింగ్ ఉందో ఆ పెయింటింగ్ వర్క్ చేసేస్తావు. అలాగా
1: అదర్ యాక్టివిటీస్ అంటే సబ్జెక్ట్ మార్చడం లేదా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్న పని ఏదైనా చూసే ట్రై చేస్తాను.
0: మరి మిలిటరీ స్కూల్ అన్నావు కదా, వాళ్ళు ఈ చాలా స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ ఉంటాయి, మరి వాటిలో ఎందుకు అట్రాక్ట్ కాలేదు నువ్వు? అసలు
1: అట్రాక్ట్ కాదనే కంటే అంటే నాకు మ్యాచ్
0: అంటే అందులో గోల్ ఎందుకు పెట్టుకో? చాలా మంది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో, ఫుట్బాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు కదా, అందులో స్టార్టింగ్ నుంచే మిలిటరీ స్కూల్ కాబట్టి అక్కడ చాలా వాళ్ళ ఫోకస్ అంతా గేమ్స్ మీద ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్స్ మీద ఉంటుంది. అట్లా అట్రాక్ట్ అవ్వకుండా ఇలా ఎందుకు వచ్చావు అంటావు? దానికి ఎవరైనా మూలం ఉన్నారా, అంటే ఎవరైనా కాజ్ ఉందా ఏమన్నా?
1: ఒకటి అంటే అన్ని హాబీస్ని మనం పక్క పర్స్యూ చేయాలని ఏం లేదు. నిజంగా నాకు ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆడగలుగుతానని ఉనింటే నేను ట్రై చేసి ఉంటాను. కానీ నాకు ఫుట్బాల్ ఒక హాబీగా అంటే టైమ్ ఎంజాయ్మెంట్ లాగా మోర్ ఉనింది, మోర్ దాన్ వర్క్ ప్యాషన్గా అనే కంటే. అంటే ఫుట్బాల్ని నేను ఐఐటి బాంబేకి వెళ్ళిన తర్వాత కూడా ఆడచ్చు కదా, అక్కడ కూడా ఈవినింగ్స్ ఆడచ్చు అలా అనుకుని ఐఐటి బాంబే చూస్ చేశాను. అంటే గేమ్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయని.
0: మామూలుగా అమ్మ నాన్న డాక్టర్స్ అంటే ఖచ్చితంగా పిల్లలు డాక్టర్సే అవుతారు, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీస్ అంటే వాళ్ళ హాస్పిటల్ అయితేనేమి, వాళ్ళకున్న నాలెడ్జ్కి నెక్స్ట్ వారసులు కావాలంటే వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అవ్వాల్సిందే. దట్టు ఇంకొకటి ఏంటంటే ఒక ప్రౌడ్ అనమాట, మా పిల్లలు డాక్టర్స్ అని ఖచ్చితంగా ఏ ఫ్యామిలీలోనే ఉంటుంది. అలాంటిది ఆ ఇద్దరు, నానేమో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రియా హాస్పిటల్లో, మమ్మీ ఏమో అనస్థిషా, వీళ్ళిద్దరు ఎంత ఫేమస్గా ఉండి మరి వాళ్ళ ఫస్ట్ సన్నని డాక్టర్ చేయకుండా ఐఐటికి ఎందుకు ఎంకరేజ్ చేశారు? దీంట్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా నీదేనా?
1: అంటే ఫస్ట్ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు అంటే డాక్టర్ అవ్వమని. అంటే వాళ్ళ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, నువ్వు డాక్టర్ అవ్వాలన్నా ఏమవుతావన్నా మేము మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు. నాకు బయాలజీ కంటే కూడా మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది 9th 10th లో. మ్యాథ్స్లో నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతానని అనిపించింది. దాంతో ప్లస్ డాక్టర్గా అనే కంటే కూడా నాకు టెక్నాలజీ వైపు వెళ్ళడం కాస్త ఇంట్రెస్ట్ ఉండింది 9th 10th లో. వాళ్ళు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే ఎల్లు అని అన్నారు. దాంతో ఇంకా నేను ఎంపీసీ తీసుకున్నాను.
0: ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు కదా?
1: అంటే ఏది చూస్ చేసినా కరెక్ట్. ఇప్పుడు బయాలజీ చూస్ చేయడం తప్పని నేను అన్నాను. బయాలజీ చూస్ చేసిన తర్వాత కూడా ఓకే నేను దాన్ని 4 ఇయర్స్ చదవగలుగుతాను, బాగా రానిగలుగుతాను అంటే తీసుకోవడంలో తప్పలేదని నేను అనుకుంటా.
0: బాగుంది. అయితే చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నావు కదా, మమ్మీ డాడీ నిన్నేం చూసేవాళ్ళు కాదు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు ఎవరికి తెలీదు. అప్పుడు నీకు ఎప్పుడైనా బ్యాడ్ ఫ్రెండ్స్ టచ్ చేయరా? ఫ్రెండ్స్ అనగానే రకరకాల వాళ్ళు ఉంటారు, నీలాగే ఉండరు కదా, అంటే వాళ్ళు కూడా నీలాగే చదవాలని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని, చిన్నపిల్లలు కాబట్టి రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండకపోతే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది, అబ్బా మనం కూడా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది ఎవరికైనా. అలా ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు నీ ఫ్రెండ్స్, నీతో ఉన్న వాళ్ళు నీకు ఎప్పుడైనా మనం బాగా ఎప్పుడు ఏం చదవాలరా అని అంటాం కానీ, లేకుంటే బ్యాడ్ వైపు అంటే వేరే చదువు నుంచి పక్కకు తీసుకెళ్లేటటువంటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా నీకు టచ్ చేయారా, అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించావు చెప్పండి?
1: ఫస్ట్ నేను చెప్పాలనుకునేది ఎవరు కూడా బ్యాడ్ అనేది ఉండదు. ఆ టైంలో వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు, ఫ్యూచర్లో వాళ్ళకి తెలుస్తుంది అది తప్పని. సో ఇప్పుడు మనం వాడు బ్యాడ్ వీడు గుడ్ అని చెప్పలేం. మెయిన్ వాళ్ళ గోల్స్ నీ గోల్స్తో అలైన్ అవుతున్నాయా అనేది మెయిన్. ఇప్పుడు ఎవరన్నా గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు అన్నంత మాత్రం వాడు బ్యాడ్ అని అన్నాను. అంటే ఈ మూమెంట్లో వాడు ఇంకా కరెక్ట్గా మౌల్డ్ అవ్వలేదు అంతే, ఫ్యూచర్లో వాడు బాగా రావచ్చే.

0: తెలియదు మనకు. వాడు వేరే దగ్గర వేరే ఏరియాలో బాగా చేస్తుండొచ్చు. అంటే నాకు చదవడం ఇష్టము, వేరే వాడికి చెస్ ఆడడం ఇష్టమా, ఇంకొకరు క్రికెట్ బాగా ఆడతారు, అలా ఒక్కొక్కడు ఒక్కొక్క ఏరియాలో బాగా చేస్తారు. నాకు మెయిన్ వేరే వాళ్ళ వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను, ఎవరితో కూడా ఎనిమీస్ పెట్టుకోవడం అలా ఏం లేదు, అందరూ ఫ్రెండ్సే నాకైతే. కానీ అందరితో ఈక్వల్ టైం ఉండను, చదవని వాళ్ళతో కూడా నా ఫ్రెండ్సే, వాళ్ళు కూడా
1: వాళ్ళ అభిప్రాయాలు నీ మీద ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు, ప్రభావం చూపించవు, అలా నిన్ను మౌల్డ్ చేసుకున్నావు అంతేనా.
0: అంటే మనం వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు.
1: ఓకే, అక్కడ నుంచి నువ్వు చదవడం అంతా కూడా బాగా చేసావు, బాగుంది. అయితే నువ్వు ఇంటర్మీడియట్ రాసావు, రాసిన తర్వాత అట్ ద సేమ్ టైం జేఈ మెయిన్స్కి అడ్వాన్స్ కోసం కేటాయిస్తావు కదా క్లాసెస్, అది ఎలా నువ్వు షేర్ చేసుకున్నావు టైంని?
0: నేను 10th వరకు ఒకలాగా ఉన్నాను, మళ్ళీ 11th వచ్చేటప్పటికి అంటే చదవాల్సిన టైం పెరిగింది, అంటే సిలబస్ కూడా చాలా పెరిగింది. దాంతో కొంచెం అడిషనల్ టైం పెట్టాను చదివేకి, అంటే కొంచెం గేమ్స్ తగ్గించి మార్నింగ్ నుంచి, అంటే కాలేజ్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి 8 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. మళ్ళీ 6 నుంచి అంటే మళ్ళీ సైకిల్లో ఇంటికి వెళ్తాను, స్నానం చేసి తిని మళ్ళీ స్టార్ట్ చేస్తాను చదివేది, ఒక 2 అవర్స్ 3 అవర్స్. అలా రోజు కన్సిస్టెంట్గా చేశాను మొత్తం 2 ఇయర్స్ పాటు. దాంతో మంచి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలా దాంతోపాటు రోజు మార్నింగ్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి రివైజ్ చేసే టైంలో మెల్లిమెల్లిగా రియలైజ్ అయ్యాను ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అని. దాంతో రోజు ఎక్సర్సైజ్ చేయడం, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదవడం, అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వేరే బుక్స్ కూడా చదవడం నాకు వన్ ఆఫ్ ది హాబీ. అవి కూడా ఒక రకంగా యూజ్ అయ్యాయి.
1: అస్సలు ఈ మాట వింటుంటే నాకు సర్ప్రైజ్గా ఉంది, స్టడీస్తో పాటు అదర్ బుక్స్ కూడా చదువుతావు అంటే. జేఈ మెయిన్స్కి ఎంతసేపు ప్రిపేర్ అయినా మాకు టైం లేదు అని అంటారు ఏ స్టూడెంట్ అయినా. జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతూ క్లాస్ 12 చదువుకుంటూ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాస్త టైం కేటాయించుకుంటూ బుక్స్ కూడా చదువుతున్నామంటే రియల్లీ గ్రేట్ యువర్. అయితే ఎట్లా అంటే ఎంత టైం కేటాయించేవాడు ఒక్కో సబ్జెక్ట్కి?
0: ఆ వీక్ బట్టి డిపెండ్ అవుతుంది, ఏ సబ్జెక్ట్ ఆ వీక్ కొంచెం టఫ్ అనిపిస్తే దానికి కొంచెం ఎక్స్ట్రా టైం పెడుతున్నాను ప్రతిరోజు. క్లాస్లో చెప్పిన దానికన్నిటికి ఒక 1.5 అవర్లో మళ్ళీ 3 సబ్జెక్ట్స్ షార్ట్ నోట్స్ రాస్తాను. దాంతో డైరెక్ట్గా రివైజ్ అయ్యేది, నెక్స్ట్ టైం షార్ట్ నోట్స్ చదివితే ఫాస్ట్గా రివిజన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అది ఒక అడ్వాంటేజ్ అయింది. లాస్ట్కి వచ్చేటప్పటికి నేను షార్ట్ నోట్స్ 10 టైమ్స్ దాకా రివైజ్ చేసింటాను ఆ షార్ట్ నోట్స్ని.
1: అంటే రాసేవాడివా చదివేవాడివా?
0: ఫస్ట్ ఒకసారి రాస్తాను క్లాస్, పొద్దున్న చెప్పిన క్లాస్ది సాయంత్రం వచ్చి షార్ట్ నోట్స్ రాస్తాను. దాని తర్వాత వీక్ నుంచి ఆ షార్ట్ నోట్స్ని రివైజ్ చేస్తూ వస్తాను ప్రతి వీక్, అలా ఎన్నిసార్లు అవుతా అన్నిసార్లు. మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఇంకొక 1 అవర్ 1.5 అవర్ చేసి మధ్యలో ఏదో ఒక టైంలో బోర్ కొడుతుంది, అంటే ఇంకా ఇన్ని చదవాలా, ఏదో ఒక టైంలో బోర్ కొడుతుంది, ఆ టైంలో వెంటనే వస్తాను అమ్మతో మాట్లాడడమో లేదంటే మా తమ్ముడితో మాట్లాడడమో చేసి బుక్కులు చదవడం, ఏదో ఒక బుక్. అంటే నాకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, చాలా రకాల బుక్కులు చదివాను. అంటే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు అలాంటి బుక్కులు తెచ్చిపెట్టడం.
1: అంటే ఏం బుక్స్? అవి
0: ఒక్కటే ఒక కథ లాంటివి, అంటే కథలు కాదు మేడం. సెల్ఫ్ హెల్ప్ అంటే కొంచెం సైకాలజీ వైపు, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అలాంటి బుక్కులు చదవడం అంటే కూడా నాకు చాలా ఇష్టము. వాటి వల్ల కూడా జేఈ అడ్వాన్స్ యూజ్ అవ్వడం పక్క, ఎందుకంటే జేఈ అడ్వాన్స్ మన ఓన్లీ మెంటల్ ఎబిలిటీస్ని మాత్రమే టెస్ట్ చేయదు, మనం ఎగ్జామ్లో ఎంత కామ్గా ఉంటాము, ఎగ్జామ్లో క్వశ్చన్లు రానప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము, టఫ్ సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉంటాము, ఫోకస్ ఎలా, అలాంటివన్నీ మన మెంటల్ స్టేట్ ఎలా ఉంది అనే దాని మీద కూడా మన మార్కులు డిపెండ్ అవుతాయి. ఎగ్జామ్లో మనం కొంచెం యాక్టివ్నెస్ పోయినా కూడా చాలా డిసడ్వాంటేజ్, అంటే దాదాపు 15-20 మార్క్స్ పోతాయి అలా. సో దాంతో మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలని అర్థమైంది ఆ టైంలో. అంటే దానివల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది జేఈ అడ్వాన్స్లో అని అర్థమైంది. దాంతో అలాంటి బుక్కులు కూడా చదవడం మొదలుపెట్టాను.
1: అంటే నువ్వు ఎంత చదివినా కూడా బయట ఒకళ్ళ నీకు బోర్ కొట్టి బయట స్పెండ్ చేసినా చదివింది మాత్రం అలాగే ఫిక్స్గా ఉంటుంది నీకు, దాన్ని మర్చిపోవడం కానీ దాని నుంచి కంప్లీట్గా బయటకు రావడం కానీ అలాంటి చేయవు.
0: కాలేజ్ నుంచి ఇంటికి రాగానే ఫుల్ ఎగ్జాస్టెడ్గా ఉంటాను. ఆ టైంలో రోజు ఒక మ్యాక్సిమం 1/2 అవర్ ట్యాబ్లోనో దేంట్లోనో యూట్యూబ్ చూస్తాను. యూట్యూబ్లో కూడా నార్మల్ కంటెంట్, అంటే మరీ అడిక్టివ్ కంటెంట్ కాకుండా నార్మల్, అంటే ఫుట్బాల్ గురించో క్రికెట్ గురించో ఏదో ఒక 30 మినిట్స్ మ్యాక్సిమం చూస్తాను.

0: తను మళ్ళీ ఇంకా దాన్ని ఆపేసి నార్మల్గా తినడం అవన్నీ చేస్తాను.
1: అది అంతవరకు బాగుంది. ఇక్కడ దాకా ఎలా చదవాలి, ఎలా మేనేజ్ ప్లాన్ చేసావు. నెక్స్ట్ చదివే వాళ్ళకు కూడా మంచి అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట నువ్వు చెప్పడం. బాగుంది. అయితే ఎగ్జామ్స్ దగ్గర పడిపోయాయి. దగ్గర పడిపోయిన తర్వాత ముందు క్లాస్ 12 పెడతారు కదా, క్లాస్ 12కి చదవడం ఎప్పుడు స్టార్ట్ చేసావు?
0: అంటే ఫస్ట్ ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్కి ఉన్న సిలబస్సే క్లాస్ 12ది సిలబస్. కానీ జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో కాస్త న్యూమరికల్ ఎక్కువ అప్రోచ్ ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కానీ క్లాస్ 12th బోర్డ్ ఎగ్జామ్స్లో థియరీగా ఎక్కువ రాయాలి. సో లాస్ట్ మొత్తం కాన్సెప్ట్ ముందే నేర్చుకున్నాను. లాస్ట్ 1-2 వీక్స్ అంటే బోర్డ్ ఎగ్జామ్కి 2 వీక్స్ ముందు నుంచి 3 వీక్స్ ముందు నుంచి థియరీ క్వశ్చన్స్ ఎలా రాయాలి, థియరీగా ఎలా రాయాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను లాస్ట్ 2-3 వీక్స్లో. ఇంకా ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా 991 మార్క్స్ వచ్చాయి 1000కి. అది కూడా
1: వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని నీ నీ జర్నీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు మమ్మీ డాడీ నీతో పాటు ఉండేవాళ్ళ, లేకపోతే నిన్ను అలోన్గా అంటే నీ కష్టాలు నువ్వు పడరా అని వదిలేశారా?
0: ఫస్ట్ నేనే ఫుల్ బిజీగా ఉంటాను. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నేను అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అంటే చదవడంలో బోర్ కొట్టి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాతో ఫుల్గా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా అమ్మతో మాట్లాడితే తెలియని ఎనర్జీ వస్తుంది
1: ఓకే
0: ప్రతిరోజు.
1: ఓకే
0: అంటే బోర్ కొట్టినప్పుడంతా అమ్మ దగ్గరికి వెళ్తాను,
1: అవైలబుల్గా
0: అవైలబుల్గా ఉండేవాళ్ళు,
1: ఉండేవాళ్ళు
0: సపోర్ట్ చేసేవాళ్ళు అలా.
1: అది కావాలి. ఇప్పుడు నీకు మాట్లాడడానికి ఎవరు ఇంట్లో కనపడకపోతే ఏం చేస్తావు
0: ఫోన్ ఏదో ఒకటి
1: అప్పుడు?
0: చూడడం స్టార్ట్ చేస్తాను.
1: కాబట్టి మమ్మీ అవైలబుల్గా ఉండేవాళ్ళు, చక్కగా నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ప్రతి తల్లి కూడా అలా చేయాలి కదా, అలా చేస్తే పిల్లలు అనుకున్నది రీచ్ అవుతారు. చాలా బాగుంది, ఇక్కడ చాలా మంచి విషయం చెప్పావు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు, అంటే రిజల్ట్స్ ఎలా వస్తుంది ఏంటి అని ఎలా ఊహించుకుంటూ వచ్చున్నావు?
0: అంటే దీంట్లో ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్కలాగా అయింది. జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ తర్వాత ఒక 2 అవర్స్ అయింది. జేఈ మెయిన్స్లో 3 అవర్స్ ఎగ్జామ్, 2 అవర్స్ అయిన తర్వాత నాకు ఫుల్ ఇంకా అన్ని క్వశ్చన్లు చూసి ఎగ్జామ్ బారాయనేమో అని ఫిక్స్ అయిపోయి ఎగ్జామ్లో ఫుల్ చెమటలంతా కారిపోయి ఎగ్జామ్లో బారాయలేదు ఫస్ట్ అటెంప్ట్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ బయటికి రాగానే అమ్మ దగ్గర ఏడ్ చేశాను ఒక రకంగా. మళ్ళీ ఆ రోజు అంతా అలానే ఉన్నింది ఫస్ట్ అటెంప్ట్. తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్ ఆ బాధ ఉన్నింది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి ఫుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను జేఈ మెయిన్స్లో. తర్వాత జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకూడదు అని ప్రిపేర్ అయ్యాను. కొత్త అన్ని అనలైజ్ చేసి ఫస్ట్ అటెంప్ట్లో ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది అని అనలైజ్ చేసి సెకండ్ అటెంప్ట్కి బాగా ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ అక్కడ సెకండ్ అటెంప్ట్ బాగా రాశాను, ఫుల్ ఎఫర్ట్ ఇచ్చి ఎక్కడ కూడా అంటే నర్వస్గా ఫీల్ అవ్వకుండా ఎగ్జామ్ బయటకు వచ్చి బాగా రాశాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు. అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 64 వచ్చింది జేఈ మెయిన్ సెకండ్ అటెంప్ట్లో. ఫస్ట్ అటెంప్ట్ అంత బాగా రాయకపోయినా సెకండ్ అటెంప్ట్ బాగా రాశానని చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ పేపర్ అయింది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. జేఈ అడ్వాన్స్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుంది. సెకండ్ పేపర్ 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. సో మార్నింగ్ పేపర్ రాశాను. పేపర్ కాస్త కొంచెం కంపారిటివ్లీ ఈజీ పేపర్ ఫస్ట్ పేపర్. కానీ నేను నాకు అంత బాగా రాయలేదు పేపర్, బాగానే రాశాను కానీ అంత బాగా రాయలేదని అర్థమైంది. అయినా ఓకే ఫస్ట్ పేపర్ పోయినా కూడా సెకండ్ పేపర్ చాలా బాగా రాయాలి అని డిసైడ్ అయ్యాను.
1: ఓకే, అక్కడ బాగా ధైర్యం వచ్చేసింది.
0: అంటే ఏ సిచ్యువేషన్లో కూడా గివ్ అప్ చేయకూడదు అని ఫస్ట్ అటెంప్ట్ మెయిన్స్లో రియలైజ్ అయ్యాను.
1: అది
0: ఆ మిస్టేక్ చేయకూడదు అంటే ఎగ్జామ్లో ఇప్పటి వరకు ఏం రాకపోయినా ఈ మూమెంట్ నుంచి నా ఫుల్ ఎఫర్ట్ ఇస్తాను అనేలాగా ఆలోచించాలి. అంటే ఎక్కడ కూడా మనం అరే ఇప్పుడు ఆల్రెడీ ఒక క్వశ్చన్ రాలేదా, ఇంకా పేపర్ ఒక క్వశ్చన్ రాలేదా అయిపోయింది నా పేపర్ పోయింది అని అనుకోకుండా
1: అనుకోకూడదు.
0: ఏ టైంలో కూడా ఇప్పటిదాకా ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ నుంచి చేసే అన్ని క్వశ్చన్లు వస్తాయనే కాన్ఫిడెన్స్తో చేస్తేనే తర్వాత చేసే క్వశ్చన్లు వస్తాయి. అలా పేపర్ 1 అంత బాగా రాయకపోయినా పేపర్ 2కి అంటే ఫుల్ ఎనర్జీ ఇవ్వాల్సిందే. ఫస్ట్ పేపర్ ఏమవుతుందో నాకు తెలియదు, అంటే రిజల్ట్ ఎలా వచ్చినా నాకు తెలియదు. సెకండ్ పేపర్ ఫుల్ ఎఫర్ట్ ఇద్దామని స్టార్ట్ చేశాను సెకండ్ పేపర్. సెకండ్ పేపర్లో అలా మనం ఆలోచించి స్టార్ట్ చేస్తే నిజంగా పేపర్ మనకు అనుకూలంగా వస్తుంది. సెకండ్ పేపర్లో ఫిజిక్స్ టఫ్ వచ్చింది. ఫిజిక్స్ టఫ్ రావడం నా ఫిజిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే ఫిజిక్స్లో టఫ్ వచ్చినా కూడా నేను చాలా బాగా చేస్తాను. అది అడ్వాంటేజ్ అయింది సెకండ్ పేపర్లో. అలా సెకండ్ పేపర్ చాలా బాగా రాశాను. బయటకు వచ్చిన తర్వాత సెకండ్ పేపర్ బాగా రాశానని చాలా హ్యాపీగా ఉన్నింది. ఫైనల్గా రిజల్ట్ చూస్తే

0: మొత్తం ఆల్ ఇండియాలోనే దాదాపు సెకండ్ పేపర్ నాది హైయెస్ట్ మార్కులు, టాప్ 3లో ఉండేది సెకండ్ పేపర్లో.
1: వా,
0: ఫస్ట్ పేపర్ అంత బాగా రాయలేదు, కానీ రెండు కలిపి ఆల్ ఇండియా ర్యాంక్ 15 వచ్చింది.
1: ఏపీ స్టేట్కి
0: ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
1: అప్పుడు రిజల్ట్స్ వచ్చే ముందు ఎలా ఉన్నావు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు?
0: అంటే ఎగ్జామ్ అయిన తర్వాతే తెలుసు బాగా రాశానని కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది,
1: తెలిసిపోద్ది,
0: తెలుస్తుంది చాలా వరకు. ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక ఆల్ ఇండియా ర్యాంక్ 20 లోపల వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. 20లో రావడం చాలా హ్యాపీగా ఉన్నింది. తర్వాత
1: ఆల్ ఇండియా ర్యాంక్ కాదు, ఏపీలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకున్నావు అసలు?
0: అంటే నేను ఎప్పుడు ఏపీ ర్యాంక్ది ఆలోచించలేదు. ఆల్ ఇండియా 10 లోపల రావాలనేది స్టార్టింగ్ నుంచి గోల్గా పెట్టుకుని ఉన్నాను ఒక టైంలో. ఆల్ ఇండియా లెవెల్లో ఆలోచించినాను, ఆటోమేటిక్గా స్టేట్ ర్యాంక్ 1 వచ్చింది. అలా
1: రిజల్ట్స్ వచ్చిన టైంలో ఎవరు చెప్పారు నీకు రిజల్ట్స్ వచ్చిందని?
0: అంటే రిజల్ట్స్ వచ్చే 1 వీక్ ముందే కొంచెం ఎస్టిమేషన్ వచ్చింది, అంటే నీకు ర్యాంక్ 20 లోపల రావచ్చు అని మొత్తం చాలా సోర్సెస్ నుంచి తెలిసింది.
1: తెలుస్తుంది మామూలుగా.
0: మళ్ళీ ఆ రోజు మార్నింగ్ రిజల్ట్ 10కి వస్తుంది అన్నారు ఆ రోజు, రిజల్ట్ యాక్చువల్గా వచ్చిన రోజు. కానీ ఆ రోజు మిడ్ నైటే రిజల్ట్ రిలీజ్ చేశారు. దాంతో మళ్ళీ మా వైస్ ప్రిన్సిపల్ సార్ కాల్ చేసి అమ్మకి చెప్పారు, అమ్మ లేపించి నాకు చెప్పింది.
1: అంతేకాని డైరెక్ట్గా నీకు తెలియదు అనమాట,
0: తెలియదు,
1: ఒక సర్ప్రైజ్. అంటే నీకంటే నీ గురువులకే ఫస్ట్, మన స్టూడెంట్ ఎన్ని మార్కులు వస్తాయని వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉన్నట్టుంది కదా.
0: వాళ్ళకి నాకంటే ఎక్కువ టెన్షన్ ఉంది చాలా సిచ్యువేషన్స్లో. అంటే నేను ఎలా రాస్తాను, బాగా రాస్తానా లేదా అని అందరికీ డౌట్ ఉంటుంది. సెల్ఫ్ నాకు డౌట్ ఉండేది అంటే లైట్గా, అరే ఎగ్జామ్ బాగా రాయకపోతే ఏమవుతుంది
1: అది.
0: అంటే ఇన్ని రోజులు చదివాను, 4 ఇయర్స్ చదివాను, ఈ ఫైనల్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ బాగా రాయకపోతే వేస్ట్ అయిపోద్ది కదా అని భయం ఎప్పుడు ఉంటుంది కొంచెం. కానీ మనం అంటే ఎంత రాసినా ఇన్ని రోజులు చదివింది ఎక్కడికి పోదు, ఇన్ని రోజులు నేర్చుకున్న సబ్జెక్ట్, ఇన్ని రోజులు నేర్చుకు చదివిన బుక్కులు, అంటే స్టడీస్ ఒకటే కాదు, ఎగ్జామ్ ఎలా రాయాలి అనే నేర్చుకున్న స్కిల్, ఎగ్జామ్లో కామ్గా ఎలా ఉండాలి, మళ్ళీ చేసిన ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇక్కడ ఇన్ని స్ట్రెస్లో మనం కామ్గా ఎలా ఉన్నాం, ఇవన్నీ మనకు ఎగ్జామ్ ఎగ్జామ్ అంత బాగా రాయకపోయినా కూడా నెక్స్ట్ జర్నీలో చాలా యూజ్ అయ్యేవి.
1: కాబట్టి ఒక్కసారి మీ సార్ మీ మదర్కి చెప్పి, మదర్ నిన్ను లేపి చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు?
0: ఒక ఆశ నేను 10 లోపల వస్తుందా అని, ఓకే 15 వచ్చింది అనింది అమ్మ, సర్లే 10 లోపల రాకపోయినా పర్లేదు, ఇంకా 15 వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
1: ఇంట్లో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, చాలా బాగా చెప్పావు. అంటే ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉందని చెప్పచ్చు ఆ టైంలో.
0: అందరూ కాల్ చేసి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ అని చెప్పి అమ్మ నాన్న చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ టైంలో. అది
1: ఓకే. హర్షిత్, నీ జర్నీ, స్కూల్ జర్నీ, కాలేజ్ జర్నీ, ఐఐటి జేఈ మెయిన్స్, మరి అడ్వాన్స్, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించావు. నెక్స్ట్ ఏంటి నీ గోల్ ఏంటి?
0: అంటే ఇప్పటికైతే ఐఐటి బాంబేకి వెళ్ళి అక్కడ అందరూ టాప్ ర్యాంకర్స్ అందరూ అక్కడికి వస్తారు, వాళ్ళతో ఉండడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది, పీర్ గ్రూప్ బాగుండడం, అందరూ సేమ్ మన మైండ్ సెట్తోనే అక్కడికి వచ్చింటారు. సో అందరితో కలిసి అలా అంటే ఒక ఎంజాయ్ని కాదు కాస్త రిలాక్స్ అవ్వడం, అలానే ఒక కంపెనీ అంటే ఎంటర్ప్రినర్షిప్ వైపు వెళ్ళాలనేది నా గోల్. అంటే ఏదన్నా స్టార్ట్అప్ వైపు వెళ్ళాలనేది గోల్.
1: గోల్ ఉంది, ఓకే, బాగుంది. చాలా మంచి మంచి గోల్స్ చిన్న వయసు నుంచి పెట్టుకున్నావు, సాధించావు కూడా, చాలా అందరికీ సంతోషం ఇచ్చావు. మన తిరుపతి నుంచి, మన జిల్లా నుంచి, మన స్టేట్ నుంచి, మన దేశానికి ఒక మంచి గర్వకారణమైనటువంటి స్టూడెంట్ హర్షిత్. సో మేము కూడా చాలా ఆల్ ఇండియా రేడియో తరఫున మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం హర్షిత్. అయితే ఇప్పుడు ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక ఏజ్లోకి వెళ్ళిపోతావు కదా, అంటే ఒక వేరే, అంటే ఇప్పుడు దాకా చదివింది ఇప్పటి వరకు జర్నీ వేరు, నెక్స్ట్ జర్నీ వేరు. ఆ నెక్స్ట్ జర్నీ అందులో నువ్వు బాంబే వెళ్ళిపోతున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏదన్నా నీకు ఒకలాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ వీటన్నిటిలో ఎలా ఉండాలనుకుంటున్నావు, ఆలోచించట్లేదా అవన్నీ?
0: అంటే ఇంకా ఫైనల్గా ఏం చేయాలనేది అక్కడికి వెళ్ళి డిసైడ్ చేద్దామని ఉన్నాను. అయినా ఏమైనా ఒకటైతే డిసైడ్ అయ్యాను, మొత్తం జర్నీలో అంటే కామ్గా ఉండాలనేది అయితే ఇరిటేట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా, కామ్గా ఉండాలి. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా దాని నుంచి బయటికి రాగలమనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది.
1: ఓకే, అయితే నీతో పాటు చదువుతున్న స్టూడెంట్స్కి అంటే నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటి, నువ్వు ఇచ్చే వాళ్ళకి ఎలా చదవాలి అని చెప్తున్నావు, అవన్నీ కొన్ని మాటలు చెప్పవా?
0: ఫస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ చదవమని అయితే నేను చెప్తాను, ఎందుకంటే కష్టపడి ఫుల్ అంటే రోజుకి 15 అవర్స్

0: వచ్చిన అవర్స్ ఎవరు చదవరు కూడా, టాప్ ర్యాంకర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూనే చదువుతారు, 12 అవర్స్ చదువుతారు మ్యాక్సిమం. 12 అవర్స్ కంటే ఎక్కువ ఎవరు కూడా చదవలేరు. కానీ చదివినంతసేపు ఫుల్ ఎఫర్ట్తో చదవమని నేను చెప్తాను. అలా ఒక గోల్ పెట్టుకోమని, ఏ రోజు టైం టేబుల్ ఆ రోజు ఫాలో అవ్వమని కూడా చెప్తాను. ఇంకా దీంతో పాటు కొంచెం మెడిటేషన్, విజువలైజేషన్, అంటే మనం గోల్ వస్తుంది అంటే పక్కా సక్సెస్ అవుతాము, మరి ఎర్రర్స్ రాయడము, అంటే ఎక్కడెక్కడ ఎగ్జామ్లో తప్పులైన చోట ఎందుకు తప్పయింది, ఏం చేస్తే నాకు ఇంకా ఎక్కువ బాగా మార్కులు వస్తాయి, ఏం చేస్తే నేను ఇంకా గోల్కి దగ్గరికి వెళ్తానని ఆలోచిస్తే రోజు కొన్ని ఐడియాస్ వస్తాయి ప్రతిరోజు. వాటిని ఫాలో అవుతూ మనకు అనిపించింది చేయమని నేను చెప్తాను. మెయిన్ మన హార్ట్కి ఏదనిపిస్తే దాన్ని ఫాలో అవ్వమని నేను చెప్తాను. ఇంకా ఎక్కడ కూడా ఇరిటేట్ అవ్వకుండా ఎగ్జామ్లో కూల్గా ఉండి, కామ్గా ఉండి ఎగ్జామ్లో చేస్తే రా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మార్కులు వస్తాయి అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను.
1: ఓకే హర్షిత్, మరి జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మరి ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించి మరి ఎంతోగానో ఫ్యూచర్ ఎంతో ఉంది కాబట్టి ఆ ఫ్యూచర్లు అంతా కూడా నువ్వు బాగా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు. మరి మా స్టూడియోస్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి విషయాలు మీరు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ మేడం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
3: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
9: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
8: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
9: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
10: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
11: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
12: శ్రోతలు, స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత సామాజిక స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్ధం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इकोसिस्टम भी बन चुकी है। तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें।
0: अंतर्जातीय मादक द्रव्याल दुर्विनियोगम అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిట్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి ఆవిష్కరణలు పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
2: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है। भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए AI बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే

కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించారు.

0: అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు హజరత్ ఇమాం హుసేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుసేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే FIH ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా, షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు తిరుపతి FM. శ్రోతలు, స్టూడియోలో సమయం 7:00.

0: 15 నిమిషాలు. ఇప్పుడు పల్లెసీమలు కార్యక్రమంలో జీవన ఎరువుల వినియోగం గురించి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ జి సురేష్ గారి ప్రసంగం.
1: రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం జీవన ఎరువుల యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం. మన కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు గత నెల రోజులుగా ఈ సమతుల్య ఎరువుల వినియోగం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విస్తృత ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రైతులు అధిక దిగుబడుల కోసం విస్తృతంగా రసాయన ఎరువులు, అదేవిధంగా రసాయన మందులు ఎక్కువగా వాడుతున్నారు. వీటి వల్ల నేలలోని సూక్ష్మ జీవులు, అదేవిధంగా వాటి యొక్క పనితీరు మారిపోతూ ఉంది. కాబట్టి మనం వాటిని పునరుద్ధరించుకోవాలి. వాటి కోసం మనము ఈ జీవన ఎరువుల యొక్క ఉపయోగాలు, వాటిని ఎలా వాడుకోవాలి, వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ జీవన ఎరువుల లాభాలు గురించి తెలుసుకుందాం. ఈ సూక్ష్మ జీవాలు పంటకు కావాల్సిన పోషకాలను ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికిన వాటిని అందిస్తుంది. ఈ జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మ జీవాల యొక్క సంఖ్య పెరిగి మొక్కలు చురుగ్గా పెరగడానికి వివిధ పోషకాలు, వాటి అవసరమైన హార్మోన్లు, విటమిన్లు అందిస్తాయి. జీవన ఎరువులు మనకు సహజ సిద్ధంగా నేలలోనే దొరుకుతాయి. వీటి వలన వాతావరణంలో కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా ఎరువుల యొక్క మోతాదుని 20-25% మనము తగ్గించుకోవచ్చు. అదేవిధంగా రైతు సోదరులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు. వీటిలో ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, వీటిలో రైజోబియం, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చు నాచు, అజోల్లా మరియు అనబీనా, అజిటోబాక్టర్ వంటివి ఉంటాయి. సో వీటిలో ముఖ్యంగా రైజోబియం బ్యాక్టీరియాను మనం లెగ్యూమ్ పంటలలో వాడుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా అపరాలు పంట అయిన కంది, పెసర, మినుము, శనగ, సోయా చిక్కుడు, అదేవిధంగా నూనె గింజ పంట అయిన వేరుశనగలో వాడుకోవచ్చు. ఈ రైజోబియం కల్చర్ ను మనం విత్తన శుద్ధిగా వాడుకుంటాం. దీని ద్వారా పూత దశలో ఉన్న ఈ పంటలో వేర్లలో మనకు లేత గులాబీ రంగు కలిగిన బుడిపలు ఏర్పడతాయి. వీటినే మనం నాడ్యూల్స్ అని కూడా అంటాం. సో ఈ బుడిపలలో ఉన్న ఈ బ్యాక్టీరియా గాలిలో ఉన్న నత్రజాన్ని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తుంది. వీటిలో వివిధ అపరాల పంటలో దానికి తగినైన రైజోబియం స్ట్రెయిన్ మాత్రమే మనం వాడుకోవాలి. వీటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. 10 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చిన ద్రావణాన్ని 10 కేజీల విత్తనానికి కలిపి వాటితో పాటు 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరల ఏర్పడేటట్టు జాగ్రత్త వహించుకోవాలి. ఈ ప్రక్రియ కోసం రైతులు ప్లాస్టిక్ గోతాన్ని లేదా సంచిని వాడుకోవచ్చు. బాగా కలియబెట్టిన తర్వాత మనం వీటిని నీడలో 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుని తర్వాత మనం విత్తుకోవచ్చు. రైజోబియం జీవన ఎరువుల తప్పనిసరిగా వాడవలసిన ఆవశ్యకత. లెగ్యూమ్ జాతి పంటలు కొత్తగా ఆ నేలలో వేస్తున్నప్పుడు మనం వీటిని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా గత లెగ్యూమ్ పంటల్లో తగినంత లేత గులాబీ రంగు బుడిపలు రానప్పుడు మనం వీటిని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా మనం పంట మార్పిడి జరిగినప్పుడు, అంటే ముందు మనం ఈ లెగ్యూమ్ పంటలు కాకుండా ఇతర పంటలు వేసినప్పుడు మనం ఇవి వేసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులు బట్టి రైజోబియం కల్చర్ అనేది మన నేలలో తగ్గినప్పుడు వీటిని వినియోగించుకోవాలి. ఇందులో రెండవది అజోస్పైరిల్లం. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్లు చుట్టూ వాతావరణంలో పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు బట్టి ఇది వేర్లలో కూడా వెళ్లి అక్కడ జీవనం సాగిస్తుంది. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజనిని నేరుగా మొక్క వేర్లలో అందజేయడం వల్ల చాలా ఉపయోగాలు మెరుగ్గా ఉంటాయి. ఈ జీవన ఎరువుని మనం లెగ్యూమ్ పంటల్లో కాకుండా ఇతర పంటల్లో వాడుకోవచ్చు. అందులో ముఖ్యమైనవి వరి, చెరుకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటల్లో బాగా వాడుకోవచ్చు. సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది పనిచేస్తుంది. అజోస్పైరిల్లం వాడకం వల్ల 15-20% నత్రజని ఎరువు ఆదా చేసుకోవచ్చు. అజోస్పైరిల్లం

ఉపయోగించే విధానం. తక్కువ కాలం పంటల్లో దీనిని మనం 2 కేజీల అజోస్పైరలం కల్చర్ ని 200 కిలోల సేంద్రియ ఎరువులతో కలిపి ఎకరాకు చల్లుకోవచ్చు. ఇది మనం ముఖ్యంగా మొదటి దుక్కు చేసుకునే ముందు మాత్రమే చల్లుకోవాలి. ఒకవేళ వరిలో వాడుకునేటట్టుంటే మనం 70 నుంచి 80 లీటర్ల నీటికి వీటిని కలుపుకొని చిన్న ట్రేలలో లేదా చిన్న మడుల్లాగా చేసుకుని వాటిలో నారుని మనం వేర్లు నానేటట్టు 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. దాని తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. తర్వాతది నీలి ఆకుపచ్చు నాచు. ఈ అజోస్పైరిల్ అన్ని మనం చెరుకులో కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా నాటుకునే చెరుకు ముచ్చలను 10 నిమిషాల పాటు ఈ అజోస్పైరిల్లం కల్చర్లో నానబెట్టుకుని నాటుకోవచ్చు. నీలి ఆకుపచ్చు నాచు ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజని సంబంధించిన జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాక్, అనబీన మొదలగు సైనో బ్యాక్టీరియా సముదాయం కలిగి ఉంటుంది. రైతులు వరి నాట్లు వేసే ముందుగా చిన్న చిన్న మడుల్లో గాని తొట్టెల్లో గాని పెంచుకొని వరి నాట్లు వేసిన తర్వాత దీనిని వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువును 3 నుంచి 4 పంట కాలాలకు వరుసగా వేస్తే ఆ తర్వాత వేయనవసరం లేదు. ఈ నీలి ఆకుపచ్చు నాచుని వాడే విధానం గురించి తెలుసుకుందాం. 1 ఎకరా పొలంలో వరి నాట్లు వేసిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల ఈ జీవన ఎరువును 40 నుంచి 50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవచ్చు. ఇవి వేసిన 15 నుంచి 20 రోజులలో ఈ నాచు మందముగా చాలల్లో అల్లుకుపోయి నీరు తీసివేసి నేలను తాకిన నాచుని మట్టిలో కలిపివేసుకోవాలి. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజనితో పాటు సేంద్రియ పదార్థాన్ని కూడా మొక్కకు అందజేస్తుంది. ఈ ఆకుపచ్చ నాచుని రైతులు వాళ్ల పొలంలో నేరుగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముఖ్యంగా 20x2 మీటర్ల వెడల్పు 10 సెంటీమీటర్ల లోతు ఉన్న మడులను తయారు చేసుకుని అందులో 2 కేజీల సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 5 కిలోల కల్చర్ ను వేసుకుని తర్వాత ఎటువంటి చీడపీడల నుంచి నష్టం కలగకుండా ఉండడానికి 200 గ్రాముల కార్బోఫ్యూరన్ గ్రాన్యూల్స్ లేదా గులికలను మనం పొలం చుట్టూ చల్లుకోవాలి. సో 15 రోజుల తర్వాత ఇది ఆ మడి మొత్తం మందంగా తయారవుతుంది. దీని తర్వాత మనం వాటిని తొలి దుక్కులో కలుపుకొనేసి మనం ఈ నీలి ఆకుపచ్చు నాచుని పంటకు అందజేయచ్చు. దీనివల్ల ఎకరాకు 30 నుంచి 40 కేజీల నీలి ఆకు పచ్చు నాచు మొక్కలకు అందుబాటులో ఉంటుంది. తర్వాతది అజొల్లా అనబీన. ఈ జీవన ఎరువు నీటిపై తేలి ఆడుతూ వరి పొలాల్లో పెరిగే ఫెర్న్ జాతి చిన్న మొక్క అయిన అజొల్లా అనబీన అనే సైనో బ్యాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజనిని వరి పైరుకు అందుబాటులో ఉంచుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాక సేంద్రియ కార్బన్ మరియు పొటాషియంను వరి పైరుకు అందజేస్తుంది. ఇవి భూమి యొక్క భౌతిక గుణాలను భూసారాలను పెంచుతుంది. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలను తక్కువగా ఉండి తగినంత నీటి వసతి భాస్వరం పోషకం ఉన్న చోట బాగా పెరుగుతుంది. అజొల్లా వాడకం వల్ల 16 నుంచి 20% నత్రజని ఎరువును ఆదా చేసుకోవచ్చు. ఈ అజొల్లా వాడే విధానం గురించి తెలుసుకుందాం. వరి నాటిన వారం తర్వాత సుమారు 200 కిలోల అజొల్లా జీవన ఎరువును 1 ఎకరా పొలంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించినచో అది 3 నుంచి 4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కలకు అందిస్తుంది. అవకాశమున్న రైతులు దీనిని పచ్చరొట్ట ఎరువులుగా పెంచి దమ్ములో కలియ దున్నుకోవచ్చు. అంతేకాక చిన్న చిన్న తొట్టల్లో పెంచి అజొల్లాను బయటకు తీసి ఎండబెట్టి పొడి చేసి పశువులకు దానాలాగా కూడా వినియోగించుకోవచ్చు. తర్వాతది నత్రజని స్థిరీకరించే జీవన ఎరువు అజిటోబాక్టర్. ఇది నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా మొక్కకు కావాల్సిన హార్మోన్లు మరియు విటమిన్లను అందజేస్తుంది. ఇది కూడా మనం 200 కేజీల సేంద్రియ ఎరువులో 2 కేజీల అజిటోబాక్టర్ ని కలిపి 1 ఎకరాకు మనం వినియోగించుకోవచ్చు. తర్వాతది అజిటోబాక్టర్. ఇది ముఖ్యంగా చెరుకు మరియు షుగర్ బీట్ పంటలకు మాత్రమే వాడుకోవచ్చు. ఈ నత్రజని స్థిరీకరించడమే కాకుండా నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్, ఇది మొక్క యొక్క పెరుగుదలకు అవసరమైన ఒక రకమైన ఎంజైమ్. ఈ ఎంజైమ్ ని కూడా

0: యాసిటోబాక్టర్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఈ చెరుకు పంట విస్తృతంగా పెరిగి మనకు అధిక దిగుబడిని అందిస్తుంది. దీనిని మనం 2 దఫాలుగా వేసుకోవాలి. 4 కిలోల అసిటోబాక్టర్ని 2 దఫాలుగా వేసుకోవాలి. ముఖ్యంగా నాటే ముందు 2 కిలోలు, అదేవిధంగా మోకాలు ఎత్తు పెరిగిన చెరుకు పంటల్లో 2 కిలోలు వేసుకోవాలి. తర్వాత భాస్వరం సాల్బులైజింగ్ జీవన ఎరువులు. సో ఇందులో ముఖ్యంగా మనకు 2 రకాలుగా ఉంటాయి. ఇందులో మొదటిది పాస్కో బ్యాక్టీరియం. ఈ జీవన ఎరువు ముఖ్యంగా బాసిల్లస్ మెగాథోరియం సుడోమోనస్ ను కాని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఈ జీవన ఎరువు భూమిలో మొక్కలకు లభ్యం కాని భాస్వరంను లభ్యమయ్యే రూపంలో మార్చి మొక్కలకు అందజేస్తుంది. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయటకు సేంద్రియ కార్బన్ అత్యవసరం. కావున ఈ జీవన ఎరువును తప్పనిసరిగా సేంద్రియ ఎరువుతో కలిపి వాడుకోవాలి. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరంను లభ్యపరచడమే కాక మొక్కలకు కావాల్సిన హార్మోన్లు కూడా తయారు చేసి అందిస్తుంది. మొక్కలకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల పంటలో మనకు అధిక దిగుబడిని పొందవచ్చు. ఈ పాస్పో బ్యాక్టీరియంని మనం 2 కిలోల కల్చర్ను 200 కేజీల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో కలి దున్నుకోవాలి, లేదా మొక్క నాటిన తర్వాత సాలల్లో వేసుకోవచ్చు. వరి విషయంలో నాట్లు వేసిన 3 నుంచి 4 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువు వాడే సమయంలో పొలంలో తప్పనిసరిగా తేమ ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలను. 2వది పాస్పో ఫంగస్. ఇందులో ముఖ్యంగా ఆస్పెరిజిల్లస్ పెనిసిలియం అనే 2 సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది పాస్పో ఫంగస్ పాస్పో బ్యాక్టీరియం కన్నా ఎక్కువ ప్రభావం కలగజేస్తుంది. ఈ పాస్పో ఫంగస్ కల్చర్ ను 2 కిలోలు తీసుకుని 200 కేజీల సేంద్రియ ఎరువులో కలిపి ఎకరా పొలంలో దుక్కు చేసుకునేటప్పుడు చల్లుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటిది, ఈ జీవన ఎరువులు ప్యాకెట్ ఎండ వేడి తగలని నీడ ప్రాంతంలో నిల్వ చేసుకోవాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ పై ఉన్న గడువు తేదీలలోపే మాత్రమే వినియోగించుకోవాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు ఈ జీవన ఎరువులు కలపరాదు. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువులను పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు వాడుకోవాలి. సేంద్రియ ఎరువులతో జీవన ఎరువును కలిపి పంటకు వినియోగించుకోవచ్చు. జీవన ఎరువులు వాడకం వల్ల కలిగే ఉపయోగాలు: వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. వాతావరణంలో నేలలో ఉన్న మొక్కలు తమంత తాము ఉపయోగించుకోలేని పోషకాలను ఇవి మొక్కలకు అందజేస్తాయి. హార్మోన్లు విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగా ఉండేలా ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కొంతమేరకు అరికట్టవచ్చు. నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపరచడమే కాకుండా భూసార అభివృద్ధిని చేస్తాయి. రైతులకు రసాయన ఎరువులు ఖర్చు తగ్గి లాభాలు పెరిగేలాగా చేస్తాయి. కాబట్టి రైతు సోదరులు ఈ రసాయనిక ఎరువులను తగ్గించి వాటి స్థానంలో ఈ జీవన ఎరువులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి A to Z నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్.

సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమేడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30 గంటలకు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమేడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు పల్లెసీమలు కార్యక్రమంలో. జీవన ఎరువుల ఉపయోగాల గురించి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ జి సురేష్ గారి ప్రసంగం.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి.
1: శ్రోతలు, స్టూడియోల సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గూర్చిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందిస్తున్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 146,66,25,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6%, అంటే దాదాపు 55,55,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,206 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితమవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భజలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవి కాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్లో అయితే అత్యధిక శాతం 62.7% భూగర్భజలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహార్తితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులో వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల

0: నుంచి నీటిని కష్టనష్టాలు కొట్టి తెచ్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్ళటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 400,000 డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపున్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 2028 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరం అనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2,870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24,80,000 మంది పైచిలుకు మహిళలకు దశల వారీగా శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షలలో 1,64,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యతా ప్రమాణాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతోంది. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి 100,000,000,000 నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
5: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 MHz పై ప్రసారం.
0: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
6: శ్రోతలు, మీరింతవరకు విన్నారు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. స్టూడియోలో సమయం 8:00 కావస్తుంది. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా కొన్ని ప్రకటనలు.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
8: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
7: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
8: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
7: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
8: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
7: జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు

0: ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్న పాట చందమామ సినిమా కొరకు కార్తీక్, నియోల్, ఎంఎం శ్రీలేఖ ఆలపించగా సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు కెఎం రాధాకృష్ణ.

0: Hey, baby!
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: చిత్రకుసుమాల్లో ఇప్పుడు వినబోతున్న మరొక పాట నీవల్లే నీవల్లే. చిత్రం కొరకు క్రిష్ అరుణ్ ఆలపించిన ఈ పాటకు భువనచంద్ర రచన చేయగా హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మహాత్మా. చిత్రం కొరకు కార్తీక్ సంగీత ఆలపించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకు విజయ్ ఆంటోనీ స్వరాలు సమకూర్చారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: చిత్రకుసుమాల్లో ఇప్పుడు వినబోతున్న మరొక పాట జానకి రాముడు. చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించగా ఆత్రేయ రచన చేసిన ఈ సినిమాకు కెవి మహదేవన్ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాల్లో మీరు వినబోతున్న మరొక పాట ఖైదీ నెంబర్ 150 చిత్రం కొరకు స్వరాలు సమకూర్చి రచన చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను రనీనారెడ్డితో కలిసి ఆలపించారు.

0: అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: శ్రోతలు, స్టూడియోలో సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. అనంతరం 8:40 చిత్రకుసుమాల్లో తిరిగి కలుద్దాం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మించాల్సిన ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావిస్తూ

0: ధనిమోది ఈ విషయాలను పంచుకున్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. మంత్రి బిఎల్ వర్మ తన వ్యాసంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని దేశ యువత భవిష్యత్తుతో, దేశ పురోగతితో ముడిపడి ఉన్న ఒక తీవ్రమైన సమస్యగా ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగాన్ని మార్చబోతోందని, ప్రతి ఒక్కరి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. నషాముక్త్ భారత్ నిర్మాణానికి దేశ ప్రజలు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని అందిస్తూ, ఈ ఉద్యమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను అభినందించారు. బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మించడంలో అవి అమూల్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యసనానికి బదులుగా ఆశ, ఆరోగ్యం, ఒక లక్ష్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా యువతను ప్రేరేపించడానికి అందరూ కలిసికట్టుగా నిలబడాలని ఉపరాష్ట్రపతి కోరారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఆధ్యాత్మిక నాయకులు, యువతతో సహా అందరూ ఒకే వేదికపైకి రావాలని హోంమంత్రి అమిత్ షా కోరారు. 2004 నుండి 2014 మధ్య కాలంలో అధికారులు దాదాపు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారని, 2014 నుండి 2026 మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్న సింథటిక్ డ్రగ్స్ పరిమాణం 1.8 కోటి కిలోలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
1: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయీ కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై. ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ్ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ్ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए. इसके लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा और सभी सरकारों में सभी विभागों को एक मंच पर आना होगा.
0: సత్యం, న్యాయం కోసం నిలబడేలా హజ్రత్ ఇమాం హుస్సేన్ నేటికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అషూరాయే మొహరం సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం యొక్క శాశ్వతమైన శక్తిని కూడా ఇది గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు అషూరాయే మొహరంను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రవక్త మొహమ్మద్ మనవడైన హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని ఈరోజు సూచిస్తుంది. కర్బలాలో సత్యం, ధర్మం, న్యాయాన్ని కాపాడడం కోసం హజ్రత్ ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజియా ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, నిజాముద్దీన్, ఓఖ్లా, మొహ్రాలి సహా వివిధ ప్రాంతాలలో మొహరం ఊరేగింపులు జరిపారు. కర్బలా అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని చాటిచెప్పే మజాలిస్, ఆధ్యాత్మిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ప్రకటించారు. అత్యవసర మానవతా సహాయ సామగ్రితో 2 భారతీయ వైమానిక దళ C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సహాయంలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 2 భీష్మ్ క్యూబ్స్తో సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహమని అర్థం. వాతావరణం. ఈరోజు ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్,

0: తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణ్, గోవాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, తూర్పు రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: Upcoming 7 days weather forecast, particularly there is possibility of heavy to very heavy rainfall. That is rainfall amounting 7 to 20 centimeter is likely over northeast India, subhuman West Bengal during the week. Apart from that, there is also possibility of isolated extremely heavy rainfall over subhuman West Bengal and Sikkim during 27 to 29th of June. Heat wave condition likely to continue over west over Uttar Pradesh during 3 days with the possibility of severe heat wave over East UP during 26th and 27th of June.
0: 2 T20ల సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం ఎదురుగా జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత్కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ సదస్సు 2 దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి ఇరుపక్షాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రధాని తకైచి భారతదేశంలో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. గతేడాది ఆగస్టులో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో పర్యటనను అనుసరించి ఈ పర్యటన జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి యిజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, స్థిరమైన పర్యాటకం, సాంప్రదాయ వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని తెలిపారు. విద్యాభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి విస్తృత వేదికలపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత్ భూటాన్ భాగస్వామ్యం భవిష్యత్పై ఉన్న ఉమ్మడి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక బంధాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో కొత్త పర్యాటక మార్గాన్ని ప్రవేశపెట్టింది. 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో పాటు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ AI కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు మన తిరుపతి FM కార్యక్రమాలు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట మన్మధుడు చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట మహర్షి సినిమా కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించగా వెన్నెల కంటి రచించిన ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాల్లో ఇప్పుడు వినబోతున్న పాట జీన్స్. చిత్రం కొరకు ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి ఆలపించగా ఏఎం రత్నం రచించిన ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట ప్రేమ కావాలి. చిత్రం కొరకు విజయప్రకాష్ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ రచన చేయగా అనూప్ రుబెన్స్ స్వరాలు సమకూర్చారు.

మీరింతవరకు విన్నారు చిత్రకుసుమాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30. భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను అమూల్యమైన కృషిని ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: శ్రోతలు, మీరింతవరకు విన్నారు ఏకచిత్రగానం శీర్షికన కంచె చిత్రం నుండి పాటలు.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ద్వారా కొరిన సినీ పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారం.
5: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: సార్, మా పేరు నవీన్ సార్, మా శ్రీకాకుళం జిల్లా.
5: నవీన్ గారు శ్రీకాకుళం నుండి, బాగున్నారా?
6: బాగున్నా సార్. మీరు బాగున్నారా?
5: బాగున్నాను నవీన్ గారు.
6: సార్, మీ కార్యక్రమాలన్నీ బాగుంటాయి సార్, అన్ని వింటాము.
5: చాలా సంతోషం నవీన్ గారు. మరి మీరు మన కేర్ ఆఫ్ ఆకాశవాణి కూడా మీరు ఉత్తరాలు రాస్తున్నారు, మరింత వివరంగా మా కార్యక్రమాల గురించి రాస్తే ఇంకా బాగుంటుంది. మాకు చెప్పండి ఏ పాట.
6: వచ్చేసి మా వంశోద్ధారకుడు నుంచి బుడుబుడి చినికుల వాన సార్.
5: వంశోద్ధారకుడు నుండి
6: బుడుబుడి చినికుల వాన చిరువాన.
5: తప్పకుండా మీరు కోరుకున్న ఈ పాటను మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలు నవీన్ గారు ఇలాగే కాల్ చేస్తాము.
6: ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి
1: కదిరి
0: కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కదిరి నుంచి సార్, బాదల్ ఖాన్ బక్షో.
0: ఓకే అండి, మరి మీరు ఏం చేస్తుంటారు?
1: నేను వాటర్ ప్లాంట్ ఉన్నా సార్.
0: వాటర్ ప్లాంట్ ఓనర్.
1: అవును సార్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అన్ని వింటున్నారా?
1: అవును సార్.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: నాకు కార్యక్రమాలు అంటే అభిరుచి ఎక్కువ సార్.
0: అంటే పాటల కార్యక్రమాలు ఎక్కువ వింటారు.
1: అవును సార్.
0: మరి మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: రాధాకృష్ణ సార్ టైటిల్ సాంగ్.
0: రాధాకృష్ణ చిత్రంలో టైటిల్ సాంగ్.
1: పేర్లు చెప్తాను సార్.
0: చెప్పండి.
1: కదిరి, మశానంపేట, బాదల్ ఖాన్ బీప్ నుండి, బాదల్ ఖాన్ బక్షో, రహమత్ మిసా, బాబాజాన్, షాజహాన్, గౌసియా, మున్ని, షాజు, బక్షు, రహమత్ మిసా, జుబేరియా, సాదియా, మొహిదీన్ సార్.
0: మరి మీరు కోరుకున్న వీరందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తాము. ధన్యవాదాలు.
1: ఓకే సార్.

0: హలో ఆకాశవాణి
1: సార్
0: కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నాదంతల నుంచి గోవింద్ సార్.
0: గోవింద్ గారు చెప్పండి.
1: చండీ రాణిలో పాట వినిపిస్తాను సార్.
0: చండీ రాణిలో ఏ పాట?
1: ఏదైనా బాగుంటుంది సార్.
0: ఏదైనా పాట తప్పకుండా అండి. మరి మీరు కోరుకున్న ఈ పాటను మీకోసం ప్రసారం చేస్తున్నాము. ధన్యవాదాలు.
2: గట్టు మీద చెట్టు, చెట్టు కింద పుట్ట, పట్టకుండా పోము. నో నెవర్ నెవర్ నేను పట్టేస్తా, ఛాన్స్ పుట్టేస్తా. గట్టు మీద చెట్టు, చెట్టు మీద గూడు, గట్టు మీద

0: చిన్న తవ్వర్రకు ఎవరినైనా పడతాను తమ్ముడు, పంజరంలో పడతాను తమ్ముడు.
1: కాటాకు చప్పుడు బెదిరించదెప్పుడు,
0: కాటాకు చప్పుడు బెదిరించదెప్పుడు. మరగేసి తరకాసు విడదీసే చతురు
1: గట్టు మీద చెట్టు, చెట్టు కింద పుట్ట,
0: గట్టు మీద చెట్టు, చెట్టు కింద పుట్ట.

తవిని కొడితే సాబ కొట్టి గుండ చీల్చి తాగుతుంది నెత్తురు శివమెత్తి ఆడుతుంది అప్పుడు ఆరంభశూరుడ ప్రారంభమిప్పుడు ఆరంభశూరుడ ప్రారంభమిప్పుడు కసిదీ రప్పగ వాణ్ణి ఇక్కడ తెచ్చి మసి చేసి పో

0: మీద చెట్టు చెట్టు కింద పుట్ట పట్ట కింద హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ మేము నెలబల్లి నుంచి నాగరాజు సార్. నా పేరు
0: నెలబల్లి నుంచి నాగరాజు గారు. నాగరాజు గారు ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తుంటారు సార్.
0: వ్యవసాయం చేస్తుంటారు. మరి మీరు మన వ్యవసాయం చేస్తూ మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు అన్ని వింటున్నారా?
1: వింటాం సార్. 7-15 వచ్చే కిసాన్ వాణి కూడా వింటాను.
0: కిసాన్ వాణి కూడా వింటుంటారు. మరి వినడమే కాకుండా అందులో మన శాస్త్రవేత్తలు ఇస్తున్న సూచనలు సలహాలు తప్పకుండా పాటిస్తున్నారా?
1: అన్ని పాటిస్తుంటారు సార్. మంగళవారం వచ్చే నిర్మలా మేడం కూడా అన్ని వింటుంటారు.
0: నిర్మలా మేడం ప్రసారం చేసే కార్యక్రమాలు కూడా మీరు వింటుంటారు. చాలా సంతోషం అండి. మరి నాగరాజు గారు, మీరు మన కార్యక్రమాలు అన్ని వింటున్నారు కాబట్టి మీకు ఒకవేళ వీలుంటే మన కేర్ ఆఫ్ ఆకాశవాణికి మీ అభిప్రాయాలని పంపించండి. ఉత్తరాల ద్వారా గాని, వాట్సాప్ ద్వారా గాని, మెయిల్ ద్వారా గాని పంపించవచ్చు. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: నాకు నచ్చిన పాట స్వయంవరంలో గాలి వానలు వాన నీటిలు పడవ ప్రయాణం పాట కావాలి సార్.
0: గాలి వానలు వాన నీటిలో. తప్పకుండా నాగరాజు గారు, మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాయల్ నగర్ తిరుపతి నుండి మాట్లాడుతున్నాం సార్.
0: తిరుపతి రాయల్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు?
1: అవును సార్. బాలు మహేంద్ర, రిటైర్డ్ ఆఫీసర్ సార్.
0: బాలు మహేంద్ర,
1: అవును సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను రిటైర్డ్ ఆఫీసర్.
0: రిటైర్డ్ ఆఫీసర్? మరి మీరు మీ విశ్రాంత వేళల్లో మన రేడియో వింటూ ఉంటారా?
1: అంతా అనుకుంటాం సార్. రత్న దీపికావళి, తర్వాత సండే చిన్నపిల్లల ప్రోగ్రాము, నిర్మల గారి ఇప్పుడు వంటలు, అదంతా కూడా అన్ని వింటుంటాం సార్. రేడియో
0: చాలా సంతోషం అండి.
1: తొమ్మిది గంటల పాటలు ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఆ పాటలు మాత్రం ఖచ్చితంగా వింటుంటాం సార్. మార్నింగ్ 9 గంటలకు వచ్చే పాటలు అన్ని వింటాం సార్.
0: చాలా బాగుంది మహేంద్ర గారు. మరి మీరు మా కార్యక్రమాలు, మా పాటలు వింటున్నారు కాబట్టి మన కేర్ ఆఫ్ ఆకాశవాణికి మీరు ఉత్తరాల ద్వారా గానీ లేదంటే వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా మీ అభిప్రాయాలు పంపిస్తే మాకు ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది.
1: తప్పకుండా సార్.
0: మరి మీకు నచ్చిన పాటను కోరుకోండి
1: సార్. అక్బర్ సలీం అనార్కల్లో సిపాయి ఓ సిపాయి అనే పాట కావాలి సార్.
0: ఓకే, అక్బర్ సలీం అనార్కలిలో సిపాయి ఓ సిపాయి. మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. మరి ధన్యవాదాలండి మహేంద్ర గారు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.

0: హలో, ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు
1: హలో
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హలో అండి, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రైల్వే కోడూరు, కడప, తిరుపతి జిల్లా.
0: రైల్వే కోడూరు, తిరుపతి జిల్లా నుండి మీ పేరు చెప్పండి.

0: నారాయణమ్మ.
1: నారాయణమ్మ, నారాయణమ్మ గారు ఏం చేస్తుంటారు మీరు?
0: టైలర్ అండి.
1: టైలర్? మరి మీ టైలరింగ్ వర్క్ చేసుకుంటూ మన ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని వింటూ ఉంటారా ఉదయం నుంచి రాత్రి వరకు?
0: వింటామండి. అన్నే ఇని నాకు ఈ రోజు అవకాశం దొరికింది, ఎంత సంతోషంగా ఉన్నాను.
1: చాలా సంతోషం అండి మాకు కూడా. మేము ఇలా కొత్త శ్రోతలు
0: నిర్మలా మేడం అంటే భలే ఇష్టం నాకు.
1: చాలా సంతోషం. మరి మీ ఇష్టాన్ని మేడం తప్పకుండా తెలియజేస్తాను.
0: మీరు అక్కడ ఉండే వాళ్ళందరూ ఇష్టమేనండి.
1: చాలా మంచి విషయం మేడం, మీరు చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మీకు ఏ కార్యక్రమం ఇష్టం ప్రత్యేకంగా?
0: కిసాన్ వాణి అంటే ఇష్టం అండి.
1: కిసాన్ వాణి అంటే ఇష్టం. చాలా సంతోషం. మరి నారాయణమ్మ గారు మీకు నచ్చిన పాటలు కోరుకోండి. మీకు నచ్చిన పాట కోరుకోండి.
0: రాధమ్మ పెళ్లి.
1: రాధమ్మ పెళ్లి చిత్రం నుండి.
0: చల్లని సంసారం చక్కని సంతానం కావాలండి.
1: మీరు కోరుకున్న ఈ పాట మీకోసం ప్రసారం చేస్తాం నారాయణ. కోరుకునే శ్రోతలు చెప్తారా? చెప్పండి.
0: రమణయ్య, నారాయణమ్మ, శ్రీనివాసులు, యామిని, లక్కీ, ఇక్కి, ప్రేమ కుమారు, ఆరిక, సుగుణ అండి.
1: తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి, నా పేరు హరిణి.
0: హరిణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: రామచంద్రపురం నుంచి. మరి హరిణి గారు మీరు ఏం చేస్తుంటారు?
1: నేను మ్యూజిక్ టీచర్ అండి. నేను
0: మ్యూజిక్
1: టీచర్, మ్యూజిషియన్. నేను
0: చాలా సంతోషం అండి. మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు అన్ని వింటుంటారా?
1: వింటూ ఉంటానండి.
0: మరి మేము కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు కూడా ప్రసారం చేస్తుంటాం, అవి కూడా వింటుంటారా?
1: అవి కూడా వింటూ ఉంటానండి.
0: చాలా ఆనందం అండి. మరి మీరు నచ్చిన పాటను కోరుకోండి.
1: నాకు హిమగిరి సొగసులు పాట కావాలండి.
0: హిమగిరి సొగసులు ఏ చిత్రం నుండి?
1: చిత్రం ఐడియా లేదు కానీ చాలా పాత సినిమా
0: హిమగిరి
1: సొగసులు.
0: తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. మరి మీరు మా కార్యక్రమాలు అన్ని వింటారు కాబట్టి మీరు కేర్ ఆఫ్ ఆకాశవాణికి ఉత్తరాల ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి.
1: తప్పకుండా.
0: సంతోషం అండి హరిణి గారు. మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాం. ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ
1: హలో,
0: పేరు ఎక్కడి నుంచి
1: నమస్తే.
0: మాట్లాడుతున్నారు? నమస్తే అండి.
1: మాట్లాడుతున్నారు సార్.
0: మదనపల్లి నుండి. మీ పేరు? సాయిలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు సాయిలక్ష్మి గారు? జాబ్ చేస్తున్నారు. మరి మీరు జాబ్ చేస్తూ మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు అన్ని వింటున్నారా? మీకు నచ్చిన పాట కోరుకోండి. ఆత్మీయుల్లో చిలిపి నవ్వు. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్నట్టు ఈ పాటను మేము ప్రసారం చేస్తాము. సాయిలక్ష్మి గారు ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: లోకమతాల్లో నుంచి సార్ చిట్టమ్మ.
0: చిట్టమ్మ గారు, చిట్టమ్మ గారు ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తాం సార్. వానేదల్లా
0: వ్యవసాయం చేస్తారు. వాన పడలేదు అంటున్నారు.
1: ఊరిలో ఊరికే కన్నీరు కారణమేమే పాట ఏంటి సార్?
0: సంతోషం అండి. మరి మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
1: హలో,
0: హలో
1: హలో,
0: ఆకాశవాణి
1: నమస్తే
0: కార్యక్రమానికి
1: సార్.
0: స్వాగతం అండి. మీ పేరు
1: నేను
0: ఎక్కడి నుంచి
1: తిరుపతి నుంచి
0: మాట్లాడుతున్నారు?
1: కాల్ చేస్తున్నాను సార్.
0: మీ పేరు చెప్పండి.
1: సార్, నా పేరు శ్రీదేవి సార్.
0: శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు?
1: సార్, నాకు రుద్రవీణ చిత్రం నుండి లలిత ప్రియ కమలం మా సాంగ్ నే
0: మీ కోరుకున్న పాట ప్రసారం చేస్తాం శ్రీదేవి గారు. మరి మీరేం చేస్తుంటారు?
1: మేము తిరుపతి హౌస్ వైఫ్ సార్.
0: మీరు హోమ్ మేకర్. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అన్ని వింటున్నారా?
1: కార్యక్రమాలు అయితే హలో ఆకాశవాణి మార్నింగ్ నుంచి అయితే అన్ని వింటాను సార్, పెట్టాను. కానీ అదే పనిగా ఫోకస్డ్ గా అయితే విన్నాను సార్. మార్నింగ్ నుంచి అన్ని వింటూ ఉంటాను కార్యక్రమాలు. హలో ఆకాశవాణి అయితే రెగ్యులర్ గా వింటాను సార్.
0: చాలా సంతోషం అండి. మరి మీరు మన కేర్ ఆఫ్ ఆకాశవాణి కూడా మీ అభిప్రాయాల్ని ఉత్తరాల ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ కూడా పంపించవచ్చు.
1: అలాగే అలాగే సార్, తప్పకుండా సార్.
0: మరి మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: హలో ఆకాశ్ అనే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్, నా పేరు స్వాతి సార్, నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను.
0: స్వాతి గారు తిరుపతి నుండి ఏం చేస్తుంటారు స్వాతి గారు?
1: నేను హౌస్ వైఫ్ సార్.
0: మీరు హోమ్ మేకర్?
1: అవును సార్.
0: మరి మీకు సమయం ఉంటుందా మన కార్యక్రమాలు అన్ని వినడానికి? ఆకాశవాణి తిరుపతి ప్రసారం చేసే
1: వింటుంటాం సార్, రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం సార్.
0: మరి మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: నాకు హలో ఆకాశవాణి ఇష్టం సార్.
0: హలో ఆకాశవాణి ఇష్టం?
1: అవును సార్.
0: మరి మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి సినిమా, ఏ పాట అయినా పర్వాలేదు.
0: జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి చిత్రం నుంచి ఏ పాట అయినా పర్లేదు. మరి మీరు కోరుకున్న ఈ చిత్రం నుండి ఈ పాటను మీకోసం ప్రసారం చేస్తాము. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ పాటల రికార్డింగ్ ప్రోగ్రాం. స్టూడియోలో సమయం 11 కావస్తుంది. ఇవి ఈరోజు మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై హింద్.